శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమంలో ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 12వ తేదీ, శుక్రవారం, శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కానుల కేంద్రం సమయం 6:05కి వస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.
1: This is Akashvani, the news read by Subhadra Ramachandran. Prime Minister Narendra Modi has said that when many major economies are facing uncertainty and economic challenges, India's growth story continues to inspire the world. Chairing the 11th Governing Council meeting of Niti Aayog,

మరింతవరకు ప్రి సుశీల ఆలపించిన భక్తి గీతాలు విన్నారు. భక్తిరంజని కార్యక్రమంలోనే భాగంగా ఇప్పుడు వినండి బీనాదేవి శబునం ఆలపించిన ఉర్దూ భక్తి గీతాలు నాతే కలాం.

ఇంతవరకు వీణాదేవి శబనం బృందం ఆలపించిన ఉర్దూ భక్తి గీతాలు నాతే కలాం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజనే కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: ఆకాశవాణి కన్నడ కేంద్రం సూక్తి సుధా ఈనాటి ఈ కార్యక్రమంలో డాక్టర్ షేక్ సలీం బాషా గారి సూక్తి సుధా.
1: అనంత కరుణామయుడు అపార కృపాసురుడైన అల్లాహ్ పేరుతో, మానవాళికి దైవ భక్తిని నైతిక రీతిని ఉపదేశించడానికి ఆవిర్భవిస్తూ వచ్చిన అసంఖ్యాత

0: మానవ రత్నాల రాశికి చెందిన వారే మహనీయ మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. దైవ ప్రవక్త గారు అంతిమ ప్రవక్త, మరియు ప్రళయం వరకు ఆయనే సర్వలోక మార్గదర్శి. ఆయన తర్వాత ఏ ప్రవక్త లేడు మరియు రాడు. ఇంతటి ఘనకీర్తి కలిగిన ఈయన గురించి ప్రపంచ ప్రసిద్ధులు అయిన పాశ్చాత్యులు ఈయన గారిని తమ ప్రశంసలతో కొనియాడారు. ఇంగ్లాండ్కు చెందిన ప్రసిద్ధ తత్వవేత్త మరియు సాహిత్యవేత్త అయిన జార్జ్ బెర్నార్డ్ షా ప్రవక్త గారి గురించి చెబుతూ, నా పూర్తి నమ్మకం ఏమిటంటే ఈ ప్రపంచం నిర్వహణ భారం మోపితే దాన్ని నిర్వహించడంలో దైవ ప్రవక్త మహమ్మద్ గారు తప్ప వేరెవరూ విజయం సాధించలేరు. సర్వలోకాలను శుభం వైపుకు ఆహ్వానించటం, సర్వలోకాల సమస్యలకు సంపూర్ణ పరిష్కారం చూపటం మరియు చేజారిన భాగ్యాలను తిరిగి అందించటం మొదలగు కార్యాలను మహమ్మద్ గారు తప్ప వేరెవరూ చేయలేరు అని అన్నారు. ఇంగ్లాండ్కు చెందిన ప్రముఖ తత్వవేత్త మరియు సాహిత్యవేత్త చార్లెస్ థామస్ కార్లయాల్ ప్రకారం దైవ ప్రవక్త మహమ్మద్ గారిని అబద్దీకులనడం అతి బుద్దిహీనత. ఆయన అబద్దీకులై ఉంటే ఇటువంటి ఆశ్చర్యకర మహోన్నత ధర్మం వైపుకు మార్గం చేయలేరు అని అన్నారు. ప్రముఖ ఆంగ్లేయ సాహిత్యవేత్త హెచ్జి వెల్స్ ప్రకారం మహాప్రవక్త సత్య దైవ ప్రవక్త అని పేర్కొనడానికి ఆయన కుటుంబీకులు మరియు బంధువులు ఆయనను దైవ ప్రవక్తగా నమ్మటం ఒక్కటే నిర్ధారణ కొరకు చాలు. ఎందుకంటే వారికి ఆయన రహస్యాలన్నీ తెలుసు. ఆయన సత్యత్వంలో ఏమాత్రం అనుమానం ఉన్నా సరే వారు ఆయనను దైవ ప్రవక్తగా విశ్వసించేవారు కాదు అని అన్నారు. బ్రిటన్ ఎన్సైక్లోపీడియా తన 11వ ప్రచురణలో ఈ విధంగా చెప్పారు, దైవ ప్రవక్త మహమ్మద్ గారు సర్వధార్మిక వ్యక్తుల యందు అతి ప్రముఖులు మరియు అతి గొప్ప విజయం సాధించిన వ్యక్తి. ఆయన సర్వలోకవాసుల కొరకు దైవ ప్రవక్తగా నియమింపబడినారు. కాని ఇతర ప్రవక్తలందరూ ఏదైనా ఒక ప్రత్యేక జాతి లేదా ప్రాంతానికి పంపబడిన వారు. కాని మహమ్మద్ గారి సందేశం సర్వలోకాల మార్గదర్శనం కొరకు లోక ప్రవేశం చేసింది అని అన్నారు. ప్రముఖ రష్యా సాహిత్యవేత్త టాల్స్టాయ్ ప్రకారం దైవ ప్రవక్త గారు ఒక గొప్ప సంఘ సంస్కర్త. ఆయన మానవ సమాజానికి అతి ముఖ్య సేవలు అందించారు. ఆయన కోట్ల కొలది మానవులకు సత్యమార్గం మరియు సుఖశాంతుల దారి చూపారు. అంతేకాక సర్వ మానవాళి కొరకు విశ్వవ్యాప్తంగా ఆధ్యాత్మిక జీవితం గడిపే విధానాలు స్పష్టం చేశారు. ప్రముఖ ఆంగ్లేయ యాత్రికుడు విలియం మెహర్ తన పుస్తకం మహమ్మద్ జీవిత చరిత్రలో మనం దైవ ప్రవక్త గారి జీవిత చరిత్రను అనుసరించటం మరియు దాన్ని గౌరవించటం తప్పనిసరి. ఆయన తన అనుచరుల పట్ల ఆత్ర హృదయంతో అతి గౌరవ మర్యాదలతో ప్రవర్తించేవారు. ఆయన అనుకువ, వినయం, మానవ ప్రేమాభిమానాలు, గర్వరాహిత్యం, త్యాగశీలత, ఉదారత, సోదరభావం మొదలగు సద్గుణాలకు మూలం. అందుకనే అందరూ ఆయన పట్ల అమిత ప్రేమాభిమానాలు కలిగి ఉండేవారు అని అన్నారు. ఇటలీకి చెందిన ప్రసిద్ధ సాహిత్యవేత్త కాసోనోవా ప్రకారం అరబ్ ప్రాంతంలో పుట్టిన దైవ ప్రవక్త గారి పూర్తి జీవితం అతి ప్రయోజనకారి, కార్యపూరితం మరియు సర్వ పొగడ్తలకు అర్హత కలిగి ఉందని చారిత్రాత్మక గ్రంథాలు ఎలుగెత్తి చాటుతున్నాయి అని అన్నారు. ప్రముఖ ఫ్రెంచ్ కవి మరియు రాజకీయవేత్త లా మార్టిన్ ప్రకారం మహాప్రవక్త స్థానం దేవుని స్థానం కంటే తక్కువగా, సామాన్య మానవుల స్థానం కంటే అత్యంత ఎక్కువ మరియు ఎత్తుగా ఉంది. ఆయనను దైవ ప్రవక్త అనడంలో ఎలాంటి సందేహం లేదు అని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో పాశ్చాత్యులు ఆయన అంతిమ దైవ ప్రవక్త అని 1000 నోళ్ల కొనియాడారు.
1: డాక్టర్ షేక్ సలీం బాషా గారి సూక్తి సుధ విన్నారు ఆకాశవాణి కర్నూలు కేంద్రం. పొలం పనులు

0: వెండర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: మన రాష్ట్రంలో ప్రొద్దుతిరుగుడు చాలా ముఖ్యమైన నూనె గింజల పంటగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రొద్దుతిరుగుడులో నూనె 49%, అలాగే మాంసకృతులు 22% ఉంటాయి. ఈ నూనెలో లినోలిక్ ఆమ్లం 66% ఎక్కువగా ఉండుట వలన ఆరోగ్యపరంగా కూడా వేరుశెనగ అలాగే నువ్వుల నూనె కంటే శ్రేష్టమైనది. అంతేకాక ఈ నూనెను వనస్పతి తయారీకి వార్నిష్, సబ్బు, కలప పరిశ్రమల్లో విస్తారంగా వాడుతున్నారు. నూనె తీసిన తరువాత వచ్చిన పిప్పిలో కూడా అధికంగా మాంసకృతులు 21% ఉండటం వలన పశువులు అలాగే కోళ్లదానాగాను విరివిరిగా వాడుతున్నారు. ఈ పంట యొక్క ఎదుగుదల 12 గంటల పగటి సమయం ఉన్నట్లయితే అధికంగా ఉంటుంది. ఈ పంట సాగుకు 20 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనువైనది. వర్షాధారపు పంట కాలంలో 500 నుంచి 750 మిల్లీలీటర్ల వర్షపాతం సమానంగా విస్తరించి పూత అలాగే గింజకట్టు దశలో అధిక వర్షపాతం లేనట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు. నీటిపారుదల క్రింద ఈ పంటను సంవత్సరం పొడవునా పండించవచ్చు. అయితే పంట విత్తేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేమిటంటే పూత అలాగే గింజలు తయారయ్యే దశలో పంట దీర్ఘకాల వర్షంతో గాని లేదా పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా కాని ఉండకుండా చూసుకోవాలి. రబీ అలాగే వేసవిలో విత్తిన పంట ఖరీఫ్ కంటే అధిక దిగుబడినిస్తుంది. ఖరీఫ్లో తేలికపాటి నెలల్లో జూన్ అలాగే జులై మాసాల్లో, బరువు నెలల్లో ఆగస్టు 2వ పక్షంలో విత్తుకోవచ్చు. రబీలో నవంబర్ నుంచి డిసెంబర్ అలాగే వేసవిలో నీటిపారుదల క్రింద జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు విత్తుకోవచ్చు. వరి తరువాత ప్రొద్దుతిరుగుడు వేసుకునే పక్షంలో డిసెంబరు ఆఖరి వారం నుండి జనవరి 1వ వారం వరకు విత్తుకోవాలి. విత్తు సమయం కూడా నూనె నాణ్యతను పెంచుతుంది. పువ్వు వికసించే అలాగే విత్తనం గట్టిపడే సమయంలో ఎక్కువ పగలు అలాగే సూర్యరశ్మి ఉన్నట్లయితే నూనె శాతం ఎక్కువ వస్తుంది. నీరు నిల్వ ఉండని తటస్థ భూములైన ఎర్ర, చల్క, ఇసుక, రేగడి అలాగే ఒండ్రు నేలలు దీని సాగుకు శ్రేష్టం. ఉదజని సూచిక

0: ఎక్కువ వస్తుంది. నీరు నిల్వ ఉండని తటస్థ భూములైన ఎర్ర, చల్క, ఇసుక, రేగడి అలాగే ఒండ్రు నేలలు దీని సాగుకు శ్రేష్టం. ఉదజని సూచిక 6.5 నుంచి 8 మధ్య ఉన్న నేలలు ఈ పంట సాగుకు అనువైనవి. ఒండ్రు నేలలు కన్నా ఇసుక పరిమాణం తగినంత ఉన్న నేలలు ఈ పంట సాగుకు అనుకూలమైనవి. భూసారం కన్నా మురుగునీరు పోయే వసతి అధిక ప్రాధాన్యమైనది. ఈ పంట అధిక తేమను తట్టుకోలేదు కనుక లోతట్టు మరియు సముద్ర తీర ప్రాంతాల్లో సాగు చేయరాదు. వర్షాధారంగా పండించుటకు బరువు నేలలు అనుకూలమైనవి. నీటి వసతి ఉన్నట్లయితే తేలిక నేలలు అత్యంత అనుకూలమైనవి. దీనిని ఏకంగా పంటగాను లేదా వేరుశెనగ, పొద్దుతిరుగుడు 4:2, కంది, ప్రొద్దుతిరుగుడు 1:2 పైర్లతో అంతరపంటగా పండించుకోవచ్చు. చిరుధాన్యాలు, అభరాలు, వేరుశెనగ మొదలగు పంటలతో పంట మార్పిడి చేసుకోవచ్చు. భూమిని 3-4 సార్లు బాగా దున్ని మెత్తటి దుక్కిని తయారు చేసుకోవాలి. బరువు నేలల్లో 1-2 సార్లు కలియదున్ని తరువాత చదును చేసి ఆ తర్వాత విత్తుకోవాలి. ప్రొద్దుతిరుగుడును ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనమును 1 లీటరు మంచినీటిలో 14 గంటల సేపు నానబెట్టి నీడలో ఆరబెట్టి విత్తినట్లయితే మొలక శాతం పెరుగుతుంది. ఇక విత్తన సిద్ధి విషయానికొస్తే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు ఫింటాల్ ఇస్త్రోడియన్ 25%, కార్బండిజం 25% అనే మందును 2 గ్రాములు కిలో విత్తనానికి వాడి విత్తన శుద్ది చేసుకోవాలి. నెక్రోసిస్ వైరస్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి థయోమిథాక్సమ్ 4 గ్రాములు మందును లేదా 5 గ్రాముల ఇమిడాక్లోబ్రిడ్ అనే మందుతో విత్తన శుద్ది చేసుకోవాలి. సరి అయిన మొక్కల సాంద్రతను పొలంలో పొందగలిగినట్లయితే మొక్కకు కావలసిన సూక్ష్మ వాతావరణాన్ని అందించి మొక్కల ఎదుగుదలలో ఆరోగ్యకరమైన పోటీని కల్పించి అధిక దిగుబడిని పొందవచ్చు. తేలిక నీళ్లలో వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 25-25 సెంటీమీటర్లు, అలాగే బరువు నీళ్లలో వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, అలాగే మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు ఉండేలా కుదురుకు 2-3 విత్తనాలు నాటుకోవాలి. విత్తనం మొలకెత్తిన 10-15 రోజుల తర్వాత కుదురుకు ఆరోగ్యవంతమైన 1 మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి. ఈ విధంగా చేయటం వలన మొక్కల మధ్య నీరు అలాగే పోషకాల కోసం పోటీ తగ్గి పువ్వు పరిమాణం పెరిగి అధిక దిగుబడి పొందుటకు దోహదపడుతుంది. ఇక ఎరువుల విషయానికొస్తే ప్రొద్దుతిరుగుడు సాగులో ఎకరాకు 3 టన్నుల చివికిన పశువుల ఎరువును విత్తే 2-3 వారాల ముందు వేసుకోవాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫారసును చేయబడిన మోతాదులో పోషకాలు వాడాలి. భాస్వరం మధ్యస్థం నుంచి అధికంగా ఉన్న నేలల్లో భాస్వరం వేయకపోయినా దిగుబడులు ఏమాత్రం తగ్గవు. ఇక ప్రొద్దుతిరుగుడు సాగులో నీటి యాజమాన్య విషయానికొస్తే నేల స్వభావాన్ని బట్టి 4-6 తడులు పంటకు అవసరం. తేలికపాటి నేలల్లో 8-10 రోజుల వ్యవధిలో, నల్లరేగడి నేలల్లో 15 రోజుల వ్యవధిలో తడులు పెట్టుకోవాలి. మొగ్గ తొడిగే దశ, పువ్వు వికసించే దశ, అలాగే గింజ కట్టే దశలో నీటి తడులకు కీలకమైనది. ఈ దశలో పంట ఎటువంటి పరిస్థితుల్లోనూ బెట్టకు గురికాకుండా చూసుకోవాలి. నీటి లభ్యత ఎక్కువగా ఉన్నట్లయితే సాలు మార్చి సాలు పద్దతిలో నీరు పెట్టుకోవాలి. దీనివలన నీటి వినియోగ సామర్థ్యం పెరుగుటయే కాకుండా వడల తెగులు వ్యాప్తిని కూడా అరికట్టవచ్చును.
1: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
2: ఉంది సార్.
1: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
2: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడిస్తారా సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
2: సార్ అకౌంట్ నెంబర్ సార్ రాసుకో సార్, 1-8-6-7
1: ఇరనా
2: 4
1: ఇరనా
2: ఉందప్పా, వదిలేసు.
1: 50 లక్షల
2: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే ఉండు సార్. 6-8 సార్.
1: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నెంబర్ చెప్పు.
2: సార్ ఏటీఎం కార్డు నెంబర్ సార్
1: ఇరనా ఉండు.
2: ఉండప్ప, ఇందాక సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
1: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
2: చెప్పప్ప, ఫోన్ కట్ చేస్తే నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
3: ఇరన్న, నీకు బ్యాంకులో డబ్బులున్నాయా?
2: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
3: అందుకోసం ఫోన్.

0: చేసింది.
1: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
0: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంకు అంత పెద్ద కాపులో ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
0: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకలా మూడు నంబర్లు ఉంటాయి ఈరన్న, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా, చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
2: ఇంతకీ నాటి పొలం పనుల కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట విద్యాశాఖ వెల్లడించింది. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో స్వర్ణాంధ్ర విజన్ 2047ను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సాంకేతికత ఆధారిత పాలన, వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థల ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. గనుల తవ్వకం రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లిలోని గ్రానైట్ క్వారీని మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలో ఉన్న అన్ని ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకువచ్చి ఆర్థిక అభివృద్దికి తోడ్పడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిలిచిపోయిన మైనింగ్ లీజులను పునరుద్దరించి ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొత్త బ్లాక్స్ ఐడెంటిఫై చేసి మేజర్ మినరల్స్ కింద క్వార్జ్ గానీ లైమ్స్టోన్ గానీ ఐరన్ ఓర్ గానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుని వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసుకోవడం వల్ల ఇంకా భవిష్యత్ కూడా బీచ్ సాంగ్స్ కూడా వాళ్ళు మనం ఐడెంటిఫై, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి బీచ్ సాంగ్స్ మదనపల్లి దూరంలో ఉన్నటువంటి వలసపల్లి గ్రామానికి సంస్థను ఒకసారి ఎలా ఉంది ప్రసంగించడానికి రావడం జరిగింది. భవిష్యత్తులో వాల్యుయేషన్కి వెళ్ళడానికి అవకాశం ఉందా, ఇంటర్నేషనల్ మార్కెట్ లో దీనికి ఇంకా మనం వాల్యూ ఎలా తీసుకురావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి అవగాహన కల్పించుకోవడానికి ఈ రోజు వీటికి రావడం జరిగింది.
0: తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఢిల్లీలోని రాష్టపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అనంతరం ప్రధానమంత్రితో సమావేశమై రాష్ట అభివృద్దికి అవసరమైన పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు మహారాష్ట ప్రభుత్వంతో చర్చలు జరపడంలో కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు.

0: పేద ప్రజలకు వైద్య భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలకపాత్ర పోషిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. నెల్లూరులో 49 మంది లబ్దిదారులకు 32,42,000 రూపాయల విలువైన సహాయనిధి చెక్లను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గత 2 ఏళ్లలో 433 మందికి 4 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందించామని తెలిపారు. పేదల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సహాయనిధి ద్వారా వేగంగా ఆర్థిక సాయం అందిస్తోందని మంత్రి పేర్కొంటూ
1: 49 మందికి 32,17,600 రూపాయలకు సంబంధించిన చెక్కులు సీఎం రిలీఫ్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు సిటీలో ఇంతవరకు 443 మందికి 4,04,98,692 రూపాయలకు సంబంధించిన సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ల చుట్టూ వీళ్ళ చుట్టూ ఆఫీసులు తిరగకుండా డైరెక్ట్ గా సీఎం రిలీఫ్ కి ఎమ్మెల్యే ద్వారా పెట్టించుకుంటే చెక్కుల రూపంలో పంపించడం జరుగుతుంది.
0: గ్రామీణ ప్రాంత ప్రజలకు లో వోల్టేజీ సమస్యలు లేకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి నిన్న ప్రారంభించారు. జమ్మలమెడక, వెలమవారిపాలెం గ్రామాల్లో సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించి లబ్దిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సౌర ఫలకాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ఉచితంగా 200 యూనిట్ల రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను అందిస్తామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశ పారిశ్రామిక రంగంలో కోల్ గ్యాసిఫికేషన్ నూతన అధ్యాయమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్వహించిన కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షోలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోల్ గ్యాసిఫికేషన్ వికసిత్ భారత్ ఆత్మ నిర్బర్ భారత్ లక్ష్యాల సాధనలో కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అధిక బూడిద శాతం ఉన్న దేశీయ బొగ్గుతో గ్యాసిఫికేషన్ సాధ్యం కాదనే అభిప్రాయాన్ని హైదరాబాద్ శాస్త్రవేత్తలు తప్పు అని నిరూపించారని చెప్పారు. సింగరేణి వద్ద ఉన్న అపారమైన బొగ్గు నిల్వలను గ్యాసిఫికేషన్ ద్వారా వినియోగిస్తే సుమారు 3,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించవచ్చని వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ 2025 నియామక ప్రక్రియ పూర్తి స్థాయి పారదర్శకతతో నిర్వహించామని స్పష్టం చేశారు. డీఎస్సీ ఎంపికల్లో ఎలాంటి అక్రమాలు, పేపర్ లీకేజీలకు అవకాశం లేదని తెలిపారు. అభ్యర్థుల ఫిర్యాదుల పరిష్కారానికి 3 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు కోన శశిధర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, లింగమనేని రమేష్లు ఏకంగిరంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావడంతో 4 స్థానాలకు 4 అభ్యర్థులే పోటీలో ఉండడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైందని రిటర్నింగ్ అధికారి వనితారాయణ తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు ఎన్నికల ధృవీకరణ పత్రాలను అమరావతిలోని అసెంబ్లీ భవనంలో నిన్న అందజేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో వివిధ వర్గాలకు జరిగిన అన్యాయాలను నిరసిస్తూ ఈ ర్యాలీలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు సహా వివిధ వర్గాల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై తమ నిరసనను వ్యక్తం చేయనున్నట్టు చెప్పారు. డీఎస్సీ నియామకాల వ్యవహారంలో అన్యాయం జరిగిందన్న అభ్యర్థులకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో కూడా ఈ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఉడుమాల్పురం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ భూముల రీసర్వే పూర్తి చేసి రైతులకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. నూతన పాస్ పుస్తకాల్లో భూ యజమాని ఫోటో, ప్రభుత్వ చిహ్నం మాత్రమే ఉంటాయని చెప్పారు. క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలు సరిహద్దు తెలుసుకోవచ్చని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజులపాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారిణి జి లక్ష్మి తెలియజేస్తూ

0: ఆంధ్రప్రదేశ్ మరియు యానాము. ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వడగాళ్లు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.
1: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కళలకు కళాకారుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుకూరి దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న కళా సమ్మేళన 2026 సంగీత నృత్య మహోత్సవాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కళలు సంస్కృతికి పెద్దబీట వేస్తూ వివిధ సాహితీ సాంస్కృతిక పురస్కారాలను అందజేస్తున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట విద్యాశాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ రోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 కాంత్రేకలు కార్యక్రమంలో పత్రికా సమాచారం తెలుసుకుంటారు. ఇంకా దేశ ఆర్థిక రంగాన్ని నాశనం చేసే బాల కార్మిక వ్యవస్థ ఎంసీ గురించి డాక్టర్ ఎంసీ సాహిత్య గారి ప్రసంగం వింటారు. ఇంకా వినియోగదారుల రక్షణ చట్టం గురించి న్యాయవాది శ్రీమతి కేఏ జ్యోతి గారి ప్రసంగం తెలుసుకుంటారు. అటు తర్వాత చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. ఇక 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఈ ఉదయం 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. ఇక 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు. ఇక 9:30 చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు. ఈ ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. ఇక 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు. 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. ఈ సాయంత్రం 5:00 కర్నూలు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సభ్యులు సమర్పించే పురోగామి నాటక వింటారు. అనంతరం సంధ్యారాగం తెలుగు సినిమా పాటలు. ఇక 6:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. సాయంత్రం 6:20 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. ఇక 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఈరోజు రాత్రి 7:15 పల్లెసీమల కార్యక్రమంలో శనగ సాగులో అధిక దిగుబడులు పొందాలంటే పాటించవలసిన యాజమాన్య చర్యల గురించి వ్యవసాయ అధికారి శ్రీమతి జె స్వప్నిక గారి

ప్రసంగం వింటారు. ఇంకా సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ, ప్రకటనలు, మార్కెట్ ధరలు ఉంటాయి. అనంతరం 7:40 వికసిత భారత్ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కొమ్ము లచ్చమ్మ బృందం ఆలపించిన జానపద గీతాలు. 8:15 చిత్రసీమ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. అటు తర్వాత లలిత గీతం. రాత్రి 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 9:15 స్పాట్ లైట్ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 9:30 హెలో కానూల్ ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ సినిమా పాటల కార్యక్రమం. ఈరోజు రాత్రి 10:00 ఏకచిత్రగానం శీర్షికన నువ్వు లేక నేను లేను చిత్రం నుంచి పాటలు వింటారు. ఇక 10:30 అలనాటి మధుర గీతాలు. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసే ప్రత్యేక కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన లలిత గీతం.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత ఆలపించిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కన్నడ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న అడ్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియో రియోల సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్బంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ దీనిని ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ ఒప్పందం వల్ల చమురు సహజ వాయువుల అన్వేషణ అవకాశాలను పెంపొందించడమే కాకుండా ఖనిజాల తవ్వకానికి సంబంధించిన అవకాశాలు కూడా కల్పిస్తుందన్నారు. ఈ నిర్ణయం దేశమే ప్రథమం అనే భావనను అలాగే సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. చమురు ఒక జాతీయ వనరు అయినందున దాని అన్వేషణకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా జాతీయ ప్రయోజనాలు దృష్ట్యా ముందుకు సాగడానికి 2 రాష్ట్రాలు అంగీకరించాయని అమిత్ షా తెలిపారు. ఈ ఒప్పందం ఈ ప్రాంతంలో చమురు గ్యాస్ అన్వేషణను గణనీయంగా పెంచుతుందని హోంమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రోజుకు 1,000 నుండి 1,500 బ్యారెల్స్ వరకు ఉన్న చమురు ఉత్పత్తి సామర్థ్యం ఈ అవగాహన ఒప్పందం ద్వారా 10 రెట్లకు పైగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आज हम सब एक ऐतिहासिक क्षण के साक्षी हो रहे हैं. इससे ऑयल और नेचुरल गैस की एक्सप्लोरेशन की संभावनाएं बढ़ेगी, मिनरल की भी खनन की संभावना खड़ी होती है. दोनों राज्यों ने ये निर्णय किया 50-50% तक करकर भारत के तेल के उत्खनन में बाधा न बने, क्योंकि ये राष्ट्रीय संपदा है और मुझे लगता है कि ये भाव बहुत महत्वपूर्ण है.
0: प्रपंच देशाल्लो प्रस्तुतं कोनसागुतुन्न घर्षणलु ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, అలాగే ఎన్నో మార్పులకు కారణమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు.

0: ఫిన్లాండ్ లో జరిగిన కుల్తారంత టాక్స్ కార్యక్రమంలో సరికొత్త భౌగోళిక రాజకీయ పోటీ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఘర్షణల వల్ల జరిగేటువంటి పరిణామాలను తగ్గించడానికి, దౌత్యపరమైన చర్చలకు అనుకూల పరిస్థితులు సృష్టించడానికి అంతర్జాతీయ సమాజం తన ప్రయత్నాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. గల్ఫ్ ప్రాంతంతో భారత్ కు గల సంబంధాల ప్రాధాన్యతకు పటిష్టమైన ప్రజా సంబంధాలు, ఇంధన సహకారం, పెరుగుతున్న వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం పునాది అని జయశంకర్ అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్ లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్ అవుట్ పరేడ్లను రాష్టపతి సమీక్షిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్ లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యకులు గై ఫార్మెలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లీగర్ తో సమాపేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్ లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగిందని, ఇందులో మొత్తం 28 రాష్టాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ అశోక్ కుమార్ లాహిరి తెలియజేశారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు వ్యక్తం చేసిన వినూత్న ఆలోచనలు, వారి రాష్టాల్లో జరుగుతున్న అభివృద్ది పనుల ద్వారా నీతి ఆయోగ్ ఎంతో లబ్ది పొందిందన్నారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనేది ఈ సమాపేశం ఇతివృత్తంగా ఉంది. ఇది విద్య, ఆరోగ్యం, ఉపాధితో సహా అన్ని రంగాలను అభివృద్ది పరుస్తుందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం విషయంలో భారత్ తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తోందని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ భారతదేశం తన వృద్దిపదంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. మానవ వనరుల అభివృద్ది కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన చెప్పారు. సౌర, అణు ఇంధన విస్తరణకు ప్రాధాన్యత ఇస్తూనే ఇంధన భద్రతపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగిందని తెలియజేశారు.
1: The topic for the Governing Council meeting was Inclusive Human Development for Vikasit Bharat 2047. And it was about details. The states talked about what they are doing. Inclusive Human Development covers all the 4 stages of life, from childhood to youth to working life to old age. A skilled population is the key to success.
0: న్యూఢిల్లీలో జరిగిన యువ సంఘం 6వ విడత కార్యక్రమంలో భాగంగా ఛత్తీస్గఢ్కు చెందిన విద్యార్థుల ప్రతినిధులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ, యువత పాఠ్యపుస్తకాలు, తరగతి గదులకు అతీతంగా భారతదేశాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి దేశ సాంస్కృతిక వైవిధ్యం, అభివృద్ది కార్యక్రమాలు, జాతీయ ప్రాధాన్యతలపై అవగాహన పెంచుకోవడానికి యువ సంఘం దోహదపడుతుందన్నారు. వివిధ రాష్టాల యువకుల మధ్య జరిగే ఇటువంటి పరస్పర చర్చలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేస్తాయన్నారు. దేశాభివృద్దిలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావించిన మంత్రి, జాతీయ విద్యా విధానం 2020 కింద కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా పొందిన అవగాహనను ఆచరణలో పెట్టి సమాజానికి, దేశ నిర్మాణానికి సానుకూల సహకారం అందించాలని ఆయన ప్రతినిధులను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి

0: 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమాపేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. నిన్న రాత్రి మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 ఘనంగా ప్రారంభమైంది. అర్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే జూలియన్ క్వినోనెస్ మెక్సికో తరపున మొదటి గోల్ చేసి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 67వ నిమిషంలో రౌల్ జిమెనెస్ మరొక గోల్ చేయడంతో మెక్సికో 2-0 నిలిచింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అస్సాం, నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు, సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము, అస్సాం, నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. కాంతి రేఖలు

ఈనాటి కాంతరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం తెలుసుకుంటారు. ఇంకా దేశ ఆర్థిక రంగాన్ని నాశనం చేసే బాల కార్మిక వ్యవస్థ ఎంసీ గురించి డాక్టర్ ఎంసీ సాహిత్య గారి ప్రసంగం, ఇంకా వినియోగదారుల రక్షణ చట్టం గురించి న్యాయవాది శ్రీమతి కేఏ జ్యోతి గారి ప్రసంగం వింటారు. ఇంకా చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలో ఉంటాయి. ముందుగా వివిధ వార్తాపత్రికల ద్వారా సేకరించిన పత్రికా సమాచారం. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జెపి ఉన్నత పాఠశాల పిఇటి పుల్లన్నన్నారు. గురువారం యోగా వారోత్సవాల సందర్భంగా ఈ తాండ్రపాడులోని స్టేడియంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి పిఇటిలు యోగాసనాలు కలిసి చేశారు.

నెల 18 నుంచి 28వ తేదీ వరకు కర్నూలులో ఒలింపిక్స్ డే వేడుకలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యకులు బొల్లవరం రామాంజనేయులు తెలిపారు. అన్ని క్రీడాంశాలలో అంతర్ పాఠశాలల బాల బాలికల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ఎటువంటి ప్రవేశ రుసుము లేదని తెలియజేశారు. ప్రజలకు బియ్యలువోలు అందుబాటులో ఉండాలని తహసీల్దార్ వెంకటలక్ష్మి అన్నారు. గురువారం సి పెలగల్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బియ్యలువోలకు ఓటరు నమోదుపై శిక్షణ నిర్వహించారు. స్థానిక ఓర్వకల్ మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను మిగిలి ఉన్న 8-9 తరగతిలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ జోషి లావర్స్ గురువారం తెలియజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు

స్వీకరిస్తారన్నారు. 8-9 తరగతుల ప్రవేశ పరీక్షలు జూన్ 24 నుంచి, ఎంపికైన విద్యార్థుల జాబితాను జూన్ 25 ప్రకటిస్తామని, సర్టిఫికెట్ల పరిశీలన, ప్రవేశాల ప్రక్రియ జూన్ 26 తేదీన నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గోపినాయక్ అన్నారు. గురువారం సి బెరగల్ మండలం పరిషత్ కార్యాలయం సమావేశ భవనంలో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఏఈ గోపినాయక్ మాట్లాడుతూ, గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటే ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారని తెలియజేశారు. ప్రజల రక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని, విధుల్లో అలసత్వం వాయిస్తే సహించేది లేదని ఎస్పీ సునీల్ షోరాన్ పోలీసు సిబ్బందిని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. గురువారం నంద్యాల 2 పట్టణ పోలీస్ స్టేషన్, 3 పట్టణ పోలీస్ స్టేషన్, తాలూకా స్టేషన్, పోలీసు కంట్రోల్ రూంతో పాటు గోస్పాడు పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి సూచనలు అందజేశారు. అత్యవసర సమయాల్లో స్పందించే వేగాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని, సీసీ కెమెరాల పనితీరు, 112 కాల్స్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని స్వర్ణ వార్డ్ కార్యాలయ సిబ్బందిని కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. గూడూరులోని 4, 6 స్వర్ణ వార్డు కార్యాలయాలను కలెక్టర్ తనిఖీ చేసి అక్కడి సిబ్బంది అందిస్తున్న సేవలు, నిర్వహణ విధానాలను పరిశీలించారు. ఇందులో భాగంగా మహిళా పోలీసులు నిర్వహిస్తున్న కార్యక్రమాలపై కలెక్టర్ ఆరా తీశారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన కార్యక్రమాల ద్వారా ఎంతమందికి అవగాహన కల్పించారు, వార్డు పరిధిలో ఉన్న మైనర్ బాలికల సంఖ్య ఎంత, వారికి సంబంధించిన రికార్డులు ఎందుకు నిర్వహించలేదని మహిళా పోలీసులను ప్రశ్నించారు. మైనర్ బాలికలకు సంబంధించి సమగ్ర రికార్డులను తప్పనిసరిగా నిర్వహించి వారి విద్య, ఆరోగ్యం, భద్రతా అంశాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులకు ఏఐ ఆధారిత ఈసిడి స్క్రీనింగ్, చిన్నారుల ఆరోగ్య అభివృద్ది, లోపాల గుర్తింపు, బాల్య వివాహాల నిర్వహణకు తీసుకోవలసిన చర్యలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని స్వర్ణగ్రామ వార్డు అధికారి భాస్కర్ నాయుడు కలెక్టర్కి ఆదేశించారు. అలాగే శాస్త్రీయ పద్దతుల్లోనే చెత్త నిర్వహణ చేపట్టాలని, వర్మీ కంపోస్టు తయారీ నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆమె ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, ఆర్డీఓ సందీప్ కుమార్, స్వర్ణగ్రామ వార్డు అధికారి భాస్కర్ నాయుడు, డిపిఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సెల్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. సెల్ పై పవర్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 15 నుంచి బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి సెల్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లకు సెల్ కార్యక్రమంపై శుక్రవారం అంటే ఈరోజు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. అలాగే నగరంలో పారిశుద్ద నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాలని కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. గురువారం 15వ డివిజన్ మస్టర్ను తనిఖీ చేశారు. అనంతరం వీకల్ సెక్షన్ కాలనీ, ఎన్టీఆర్ నగర్ ప్రాంతాల్లో పారిశుద్ద పనులను పరిశీలించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహసీల్దార్లు ధనంజయ, మేనేజర్ జువైట్, సూపరింటెండెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలో రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు పాడి పెంపకాన్ని చేపట్టేలాగా చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక శాఖ జేడీ రాజశేఖర్ తెలిపారు.

గురువారం ఆయన జిల్లా పశు సమర్థక శాఖ జేడీగా బాధ్యతలు స్వీకరించారు. గ్రామస్థాయికి వెళ్లి పాడి పశువుల పెంపకంపై ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలను రైతులకు వివరించి అవగాహన కల్పిస్తామన్నారు. ఆయన పశు సమర్థక శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వహించడంతో పాటు ఉమ్మడి జిల్లాల్లో పశు గణాభివృద్ది సీఈఓగా ఆయన పనిచేస్తున్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అంతరాయాలు లేకుండా సరఫరా చేసేలాగా చర్యలు తీసుకోవాలని కర్నూలు ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ ఆర్ ప్రదీప్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం విద్యుత్ శాఖ సమావేశ భవనంలో కర్నూలు టౌన్ డివిజన్ అధికారులతో ఆయన నెలవారీ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలను తగ్గించి ప్రజలకు మెరుగైన విద్యుత్ అందించాలన్నారు. అలాగే అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని, పాజిటివ్ పబ్లిక్ పర్ఫెక్షన్ పెంచేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. పీఎం సూర్యఘర్ కింద సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుని బిల్లు తగ్గించుకునేలాగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సిఎండి ఆదేశాల మేరకు ప్రతి సెక్షన్కు ఫీడర్ నిర్మించి లో వోల్టేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. వ్యవసాయ పంపు సెట్లకు కనెక్షన్ ఇవ్వడంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇది వివిధ వార్తాపత్రికల ద్వారా సేకరించిన పత్రికా సమాచారం.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమల
3: సై బాత్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాత్,
2: నడుగులో తామరా
3: సై బాత్,
2: గురద పుల్లా
3: సై బాత్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, దేశ ఆర్థిక రంగాన్ని నాశనం చేసే బాల కార్మిక వ్యవస్థ, ఎయిమ్సింగ్ గురించి డాక్టర్ ఎంసీ సాహిత్య గారి ప్రసంగం.
6: బాల కార్మికుల కష్టాలను మరియు వారికి సహాయం చేయడానికి ఏం చేయాలో హైలైట్ చేయడానికి ప్రభుత్వాలు, యజమానులు మరియు కార్మికులు, సంస్థలు, పౌర సమాజం ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో అనే విషయం మీద అవగాహన కల్పించడానికి ప్రపంచ దేశాలన్నీ ఈ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం జూన్ 12వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. బాల కార్మికులు అనేది ఒక చాలా సుదీర్ఘమైన సమస్య. ఇది ప్రపంచంలో బాల బాలికలు వారి యొక్క ఆరోగ్యము, వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధి ఇవన్నీ జరగకుండా వారి యొక్క సృజనాత్మకతను తగ్గించే విధంగా వాళ్ళను ఒక పనిలోకి నెట్టివేసిన తర్వాత వారి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా మారుతుంది, నైపుణ్యత, వారి యొక్క జ్ఞానము, ఆరోగ్యము ఏ రకంగా క్షీణించి తద్వారా ఆ కుటుంబానికి, ఆ సమాజానికి, ఆ యొక్క దేశానికి ఏ రకంగా పెను నష్టం కల్పించే విధంగా ఉంటుందనేది సుదీర్ఘమైనటువంటి సమస్య ఇది. బాలులు వాళ్ళ యొక్క యవ్వనాన్ని కోల్పోయి వారి యొక్క ఆలోచన విధానాన్ని భ్రష్టుపట్టే విధంగా ఈ యొక్క సమస్య చాలా తీవ్రమైన స్థాయిలోకి వెళ్లిపోవడానికి కారణాలు అనేకం. భారత రాజ్యాంగం ఏ రకమైనటువంటి పరిస్థితి కల్పించింది, దానికి సంబంధించినటువంటి అంశాలు నిర్మూలన, బాల కార్మికుల నిర్మూలన విధంగా భారతదేశం యొక్క చట్టాల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. వారి పాఠశాల విద్యను అంతరాయం కలిగించే పనిలో పాల్గొనడం సాధారణంగా బాల కార్మికులుగా పరిగణింపబడుతుంది. అనగా వారి యొక్క ఆరోగ్యము, వారి యొక్క విద్య ఆటంకం కలపడాన్ని మనము బాల కార్మికులుగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యత, తర్వాత కుటుంబ వ్యవస్థ విధానము, ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితుల మీద చాలా ఎక్కువ ప్రభావితం చేస్తుంది. బాల కార్మికులు అనే పదం తరచుగా బాల్యంలో ఉన్నటువంటి పిల్లలు వారి సామర్థ్యం, వారి యొక్క గౌరవం కోల్పోయే విధంగా కూడా వారికి శారీరక, మానసిక అభివృద్ధి కూడా కుంటుపడే విధంగా ఉంటుంది. వాళ్ళు బానిసలుగా మారడం తద్వారా వారి కుటుంబానికి, దేశానికి తీవ్రమైన సమస్యగా పరిగణించడం జరుగుతుంది. కావున ప్రపంచ దేశాలు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ యొక్క SDG అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది 2015లో బాల కార్మికుల కష్టాలను అంతం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా నిబద్ధత కలిగి ఉన్నాయని తెలిపారు. అందులో బలవంతపు శ్రమను నిర్మూలించాలని, మానవ అక్రమ రవాణా, తర్వాత బాల కార్మికుల నిషేధం, నిర్మూలన ఇవన్నీ చర్చించడం జరిగింది. భారతదేశంలో చారిత్రకంగా చూస్తే మనము ఈ బాల కార్మికుల సమస్య ఏం కొత్తగా కాదు. ఇది 3వ శతాబ్దంలో కౌటిల్యుడు అర్థశాస్త్రంలో కూడా ఈ యొక్క సమస్య గురించి చర్చించారు. ఇది చేతి పనుల వృత్తిలో వ్యవసాయ పని చేయించడం అనేది చాలా తప్పుగా దీన్ని పరిగణించారు. తర్వాత కాలంలో భూస్వామ్య వ్యవస్థలో భూస్వాముల కోసం పనిచేసేవారు. తర్వాత 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత మానవ జాతి చరిత్రకు కొత్త మలుపు ఇచ్చింది. ఇది అన్ని దేశాల్లో ఆర్థిక మరియు సామాజిక క్రమంలో పెను మార్పు తెచ్చింది. 18వ శతాబ్దం పారిశ్రామిక విప్లవము బ్రిటన్ దేశంలో మొదలై ప్రపంచం మొత్తం పాకింది. అది పెద్ద సంఖ్యలో పిల్లలను ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులుగా మార్చడం జరిగింది. పట్టణాలకు వలస వెళ్లడం వల్ల వ్యవసాయ రంగంలో బాల కార్మికుల డిమాండ్ చాలా పెరిగింది. ఇది హీనమైనటువంటి, అన్యాయమైనటువంటి దోపిడీ విధానం. కావున ఆర్థిక లాభం కోసం పిల్లలను పని చేయించడం, బాల కార్మికులుగా మార్చడం అనేది చాలా ఎక్కువ తీవ్రమైన పరిణామము. ఒక దేశానికి ఒక సమాజానికి ఉంటుందనేది మనం తెలుసుకోవాలి. బాలకార్మికులు నియంత్రణ మరియు నిషేధ చట్టం అనేది 1986లో 14 సంవత్సరాల లోపు బాలబాలికలను బాలకార్మికులుగా పరిగణించడం జరుగుతుంది. తర్వాత భారతదేశంలో బాలకార్మికుల సమస్యకు కల ప్రధాన కారణాలు. మొట్టమొదటి కారణం పేదరికం. తల్లిదండ్రులు వారి పిల్లలను చదివించే సామర్థ్యత లేకపోవడం వలన బాలకార్మికులుగా పంపడము, తద్వారా వాళ్లు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా దేశ వ్యతిరేక సమాజ వ్యతిరేక శక్తులుగా మారడానికి కూడా అవకాశం ఉంటుంది, ఒత్తిడికి లోనవడం జరుగుతుంది. తర్వాత కారణం ఏమంటే విద్యా వనరులు లేకపోవడం. భారతదేశంలో ఇంకా ప్రాథమిక విద్య అనేది చాలా మంది పిల్లలకు లభించకపోవడం, వారిలో విద్యా సౌకర్యాలు లేకపోవడం, ఆర్థిక వెనుకబాటుతనం వల్ల, అర్బనైజేషన్ వల్ల, తర్వాత వ్యాధి వైకల్యాలు ఇంట్లో కుటుంబంలో ఉంటే తద్వారా పిల్లలు పనిలోకి వెళ్లడం జరుగుతుంది. కుటుంబంలో వ్యసనాలు, తాగుడు, జూదం మొదలగు కారణాల వల్ల కూడా ఈ యొక్క బాలకార్మికులుగా మారడానికి గల కారణాలను మనం చెప్పవచ్చు. భారతదేశంలో బాలకార్మికుల ఉపాధి చట్టం 1938 ఈ యొక్క బాలకార్మికులను నిషేధించింది. మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అధికరణం 24 ప్రకారం ఏదైనా అంశంలో లేదా గనిలో ఏదైనా ప్రమాదకర ఉపాధిలో నిమగ్నం ఉన్న 14 సంవత్సరాల లోపు వయసులో ఉన్నటువంటి బాలకార్మికులను నిషేధించారు. తర్వాత ఆర్టికల్ 21A ప్రకారం రాష్ట్రం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్య కల్పించడం ఖచ్చితంగా జరగాలని సూచించింది. తర్వాత ఫ్యాక్టరీ చట్టం 1948 ప్రకారం 14 సంవత్సరాల లోపు బాలబాలికలను ఫ్యాక్టరీలో పనిచేయడం నిషేధించింది. 1952 నాటి గనుల చట్టం 18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో ఉంచడానికి నిషేధించింది. 1986 చట్టం 61 సెక్షన్ ప్రకారం 14 సంవత్సరాల కార్మికులను నిషేధించింది. బాలల న్యాయం కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2000 ప్రకారం పిల్లలను పనిలో పెట్టుకోవడం శిక్షార్హంగా పరిగణిస్తుంది. ఇన్ని భారీ చట్టాలున్నా కూడా బాలకార్మికుల జీవితాల్లో ఏ రకమైనటువంటి మార్పు మనకు కనిపించడం లేదు. కావున భారతదేశంలో ఈ యొక్క సమస్య నిర్మూలనకు ఏవేవి ఉన్నాయి? పిల్లల అక్రమ రవాణా నిర్మూలించాలి, పేదరికం నిర్మూలన కోసం దేశాలు సమాజాలు కృషి చేయాలి, ఉచిత మరియు నిర్బంధ విద్య ప్రతి ఒక్క పిల్లవాడికి కల్పించాలి, ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు సేకరణ చేసి పేదరిక నిర్మూలన చర్యలు చేపట్టాలి, కార్మిక చట్టాలను కఠినంగా అమలు చేయాలి. ఎన్ని చట్టాలున్నప్పటికీ అమలు అనేది సరిగ్గా జరగకపోవడం వల్లనే భారతదేశంలో అన్ని సమస్యలు ఉండిపోవడానికి, దాని యొక్క నిర్మూలనకు కూడా కఠినంగా ఈ చట్టాలు అమలు చేయడం జరగాలి. నిరుద్యోగం తొలగించాలి, ప్రజల్లో ఒక అవగాహన, బాలులను ఒక కమాడిటీ వస్తువులాగా చూడకుండా వారి యొక్క జీవిత శైలిని మార్చే విధంగా వానికి అన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల ఒక మంచి వ్యక్తిగా, మంచి పౌరుడిగా, తద్వారా దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలే కాని చిన్న వయసులోనే కౌమార్య దశలోనే ఇన్ని ఎక్స్ప్లాయిటేషన్స్ కి

0: ఈయన్ని దోపిడీ విధానానికి ఎక్స్పోజ్ అయితే సమాజ వ్యతిరేక శక్తిగా తద్వారా సమాజానికి దేశానికి ముప్పుగా తయారవడానికి కారణం ఈ బాల కార్మికులు దేశంలో ఉండడము, పేదరికం ఇవన్నీ తొలగించడం ద్వారా తల్లిదండ్రుల్లో కూడా ఒక అవగాహన కల్పించడం, కఠినమైన చర్యలు తీసుకోవడం, గనులలో ప్రమాదకర కార్యాగారాల్లో పిల్లలను తీసుకోవడం ఇది నిషేధించాలి. కఠినంగా చేస్తే ఖచ్చితంగా బాల కార్మికుల తొలగింపు జరుగుతుంది.
1: ఇంతవరకు దేశ ఆర్థిక రంగాన్ని నాశనం చేసే బాల కార్మిక వ్యవస్థ డాక్టర్ ఎంసీ సాయిత్య గారి ప్రసంగం విన్నారు.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు,
2: ఆర్బీఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
7: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, వినియోగదారుల రక్షణ చట్టం గురించి న్యాయవాది శ్రీమతి కెఏ జ్యోతి గారి ప్రసంగం.
8: మనము వస్తువు కొనేటప్పుడు మంచి నాణ్యత కావాలని అనుకుంటాం, అయినా కూడా తరచు మోసపోతూనే ఉంటాం. అమ్మకందారులు తమ వస్తువులను గురించి ఎన్నో అబద్దాలు చెప్తూ ఉంటారు. వస్తువులు బాగాలేకపోయినా కూడా బాగున్నాయని చెప్పడము, బాగా పనిచేస్తాయని చెప్పడము, పాత వస్తువులను రిపేర్ చేసి కొత్తవని చెప్పడము, కంపెనీ గ్యారంటీ ఉంది చెప్పడము, ఐఎస్ఐ ఆమోదించిందని చెప్పడము, వస్తువులను పరీక్ష చేయకుండానే నాణ్యత ఉందని చెప్పడము, వస్తువులు నచ్చకుంటే మార్చి ఇస్తానని అబద్దపు వాగ్దానాలు చేయటము, మార్కెట్ ధర కన్నా తక్కువగా ఇస్తామని చెప్పడము, తమ వస్తువులు నాణ్యమైనవని ఎక్కువ కాలం పనిచేస్తాయని నమ్మించడము, ఉచిత కానుకలు కూడా ఉన్నాయని చెప్పి అమ్మడము, స్టాకు ఉన్నంత వరకే ఉచిత కానుకలు అని మభ్యపెట్టడము, పత్రికలలో ప్రకటన ఇవ్వడము, లాటరీలో కోరిన వస్తువులు ఇస్తామని చెప్పడం, ఇలాంటివి మనం నిత్యం ఎన్నో చూస్తూ ఉంటాము. వ్యాపారస్తులు ఇలాంటి అక్రమ పద్ధతుల ద్వారా లాభాలు పొందుతూ చేసే వ్యాపారాన్ని అన్ఫెయిర్ ట్రేడ్ అంటే మోసపూరిత వ్యాపారం అంటారు. మరి ఇలాంటప్పుడు వినియోగదారులు ఎలా రక్షణ పొందాలి? తమకు కలిగిన నష్టాన్ని ఎలా ఎవరితో చెప్పుకోవాలి? ఈ ప్రశ్నలకు జవాబుగా వచ్చిన చట్టమే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986, తెలుగులో వినియోగదారుల రక్షణ చట్టం. వినియోగదారులంటే ఎవరు? ధర చెల్లించి వస్తువులు కొనేవారు, అలాగే డబ్బు చెల్లించి సేవలను పొందేవారు. వస్తువులు అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, మరే ఇతర వస్తువులైనా కావచ్చు. అలాగే సేవలంటే వైద్య రంగం కావచ్చు, బ్యాంకింగ్ రంగం కావచ్చు, ఇతర ప్రైవేటు కార్యాలయాలు కావచ్చు, అలాగే ప్రభుత్వ రంగం కూడా కావచ్చు. 1986 యాక్ట్ రాకముందు అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితము వినియోగదారులకు తమకు జరిగిన నష్టాన్ని, అన్యాయాన్ని ఎవరికి చెప్పాలో, ఎలా న్యాయం జరుగుతుందో తెలిసేది కాదు. మనం కొనే సరుకుల విషయానికి వస్తే కాగితాలలో పొట్లం కట్టి ఇచ్చేవారు. అది ఎప్పుడు తయారైందో, ఎంతవరకు ఉపయోగపడుతుందో, ధర ఎంతనో, ఇలాంటివి మనకు అసలు తెలిసేవి కావు. మరి ఇప్పుడు ఆహార పదార్థాలు కానివ్వండి, ఇతర వస్తువులు కానీ ప్యాక్ పైన డీటెయిల్స్ అన్నీ ఉంటున్నాయి. మనకు ఇలాంటి విషయాలలో అనుమానం వచ్చినప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉపయోగపడుతుంది. వినియోగదారులు తమకు జరిగిన నష్టాన్ని చెప్పుకోవటానికి న్యాయపూరితమైన హక్కు లభించింది. ఈ చట్టం వలన వినియోగదారులకు ఎలాంటి హక్కులు ఉన్నాయి, తమకు ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఏ కోర్టులో ఎలా ఫైల్ చేయాలి, కోర్టుకు ఫీజు ఎంత కట్టాలి, త్వరితగతిన తమకు న్యాయం జరుగుతుందా, ఈ ప్రశ్నలకు జవాబులు చూద్దాం. ముందుగా వినియోగదారులకు ఈ చట్టం ఎలాంటి రక్షణ కల్పిస్తుందో తెలుసుకుందాం. 1, భద్రతా హక్కు.

ఆరోగ్యానికి కానివ్వండి, ఆస్తికి కానివ్వండి, ప్రమాదం కలిగించే వస్తువుల నుండి, సరుకుల నుండి రక్షణ. సమాచార హక్కు. వస్తువు నాణ్యత, దాని ప్రమాణము, స్వచ్ఛత, శక్తి, ధర, సేవ, వీటిని గురించి వినియోగదారునికి తెలిస్తే దొంగ వ్యాపారానికి చోటు ఉండదు. ఎంపిక హక్కు. వివిధ రకాల వస్తువులు లభ్యమయ్యే పోటీ మార్కెట్లో తమకు నచ్చిన దానిని ఎంపిక చేసుకునే హక్కు. ప్రాతినిధ్య హక్కు. వినియోగదారునికి అన్యాయము, కష్టము కలిగితే చెప్పుకునే హక్కు. నష్టమో, కష్టమో, మానసిక వేదన వినియోగదారునికి కలిగినప్పుడు రక్షణ పొందే హక్కు. వినియోగదారుడు ఎలా కొనుక్కోవాలి, ఎలా వాడుకోవాలి, వస్తువు వాడుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ధరలు, హామీలు, నష్టపోతే ఎవరిని ఎలా సంప్రదించాలి అనే విషయ పరిజ్ఞానం గురించి తెలుసుకోవటం. ఫిర్యాదులు ఎవరు చేయవచ్చు? ఎవరైనా కాని, వ్యక్తిగా కానివ్వండి, గుంపుగా కానివ్వండి, సంస్థగా, ప్రభుత్వం చట్టబద్ద వారసుడిగా, వినియోగదారుల సంఘాలు, వీరిలో ఎవరైనా ఫిర్యాదులు చేయవచ్చు. వీరిలో ఎవరైనా కూడా వారికి నష్టం వచ్చిందని, వస్తువు పాడైపోయిందని, చౌకబారు డూప్లికేట్ సరుకని లోపాలతో కూడుకున్నదని, వస్తువు కూడా సరిగ్గా పనిచేయటం లేదని, సరుకులో చెత్త తాలు ఎక్కువగా ఉన్నాయని, మామూలు ధర కన్నా ఎక్కువగా తీసుకున్నారని, సరుకు చెప్పుకున్నంత గొప్పగా ఏమీ లేదని, వస్తువు అనుకున్నంత ఆశించినంత రీతిలో లేదని, ఇలాంటివి ఫిర్యాదుగా ఇవ్వచ్చు. ఫిర్యాదు చేయబడుతున్న వస్తువులు, సేవలు విలువను బట్టి వివిధ అధికార పరిధి ఉంటుంది. జిల్లా పరిధిలో అయితే 1 కోటి రూపాయల వరకు, రాష్ట పరిధిలో అయితే 10 కోట్ల వరకు, జాతీయ పరిధిలో అయితే 10 కోట్లకు పైగా ఫిర్యాదులు ఇవ్వచ్చు. ఫిర్యాదులు చేసే విధానము సాధారణమైనది మరియు సులభమైనది కూడా. కోర్టు ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది. లాయర్ ద్వారా ఫిర్యాదు ఇవ్వచ్చు లేదా తనే స్వయంగా ఇవ్వచ్చు. ఫిర్యాదు పత్రంలో కొన్న వస్తువు ధర, ఎక్కడ కొన్నది, ఎంతకు కొన్నది, ఇక్కడ బిల్లు జతపరచాలండి. సమస్య ఏమిటి, ఎలాంటి పరిష్కారం కావాలి, అడ్రస్ మొదలైన వివరాలన్నీ స్పష్టంగా క్లియర్ గా రాయాల్సి ఉంటుంది. నష్టపోయిన వినియోగదారులకు ఎలాంటి పరిష్కారం దొరుకుతుందో తెలుసుకుందాం. ఫిర్యాదుదారుడు చెప్పిన వివరాలను బట్టి అతను ఏ విధంగా నష్టపోయాడు, అతను ఎలాంటి పరిష్కారం కోరుతున్నాడు, ఈ విషయాలను పరిశీలించి తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి, వస్తువు లోపాన్ని సవరించొచ్చు, పాత వస్తువు స్థానంలో కొత్త వస్తువు ఇప్పించొచ్చు, ధరను బట్టి డబ్బు చెల్లించమని చెప్పవచ్చు, అతను అనుభవించిన మానసిక వేదనను బట్టి, శ్రమను బట్టి అదనంగా సొమ్ము చెల్లించమని ఆదేశించవచ్చు, తనకు కలిగిన గాయాలను, ప్రమాదాలను అంచనా వేసి హాస్పిటల్ ఖర్చు, ఇతర ఖర్చులు కూడా ఇప్పించవచ్చు, తప్పుడు వ్యాపారాన్ని నిషేధించవచ్చు, వస్తువుల ఉత్పత్తి నిలిపివేయమని తయారీదారులను ఆదేశించవచ్చు, తప్పుడు వ్యాపారం చేసినందుకు మీడియాలో ప్రసారం చేయవచ్చు, పత్రికలలో ప్రకటన ఇవ్వచ్చు, ఇక్కడ ఇందుకు అవసరమైన సొమ్మును కూడా అమ్మిన వారి నుండి వసూలు చేయొచ్చు. 1986 ప్రవేశపెట్టిన ఈ చట్టం వలన ఎన్నో వెసులుబాట్లు, రక్షణలు కల్పించినప్పటికీ కూడా మరిన్ని సేవలు మరింత మెరుగ్గా వినియోగదారులకు అందుబాటులోనికి తెచ్చేందుకు, మరింత సులభతరంగా చేసేందుకు 2019 ఆగస్టు 6 1986 యాక్టును, అంటే పాత యాక్టును రద్దు చేస్తూ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 2019 ప్రవేశపెట్టడం జరిగింది. కొత్తగా వచ్చిన ఈ చట్టంలో ఎలాంటి వెసులుబాట్లు ఉన్నాయో క్లుప్తంగా చూద్దాము. పాత చట్టంలో జిల్లా స్థాయిలో అధికార పరిధి 20 లక్షల రూపాయల వరకు ఉండగా, కొత్త చట్టం వలన 1 కోటి రూపాయల వరకు పెంచబడింది. ఏదైనా శరీరానికి హాని జరిగితే నష్టపరిహారం కోరే హక్కు కొత్త చట్టం ద్వారా ఏర్పడింది. పాత చట్టంలో లేని మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వం కొత్త చట్టంలో ఏర్పాటు చేశారు. అలాగే ఈ కామర్స్ లావాదేవీల సౌకర్యం కూడా కొత్త చట్టంలో చేర్చారు. వినియోగదారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వినే సౌకర్యం కూడా కలిగించింది. అంతేకాకుండా కొత్త యాక్ట్ ద్వారా వినియోగదారులకు అదనంగా 6 హక్కులు కల్పించింది. ఒకటేంటంటే, జీవితానికి నష్టం కాని, ఆస్తికి కాని, ప్రమాదకరమైన వస్తువులు, ఉత్పత్తులు, సేవలు, మార్కెటింగ్ నుండి రక్షణ హక్కు. వస్తువులు, ఉత్పత్తి, నాణ్యత, పరిమాణం, శక్తి, స్వచ్ఛత, ధర గురించి తెలుసుకునే హక్కు. కన్జ్యూమర్ ఫోరంలో వినటానికి హక్కు. వినియోగదారులకు అవగాహన హక్కు. వినియోగదారుల నుండి దోపిడీకి పాల్పడే అన్యాయమైన వ్యాపార పద్దతులను వ్యతిరేకంగా పరిష్కారం కోరే హక్కు. వస్తువులు, సేవలపై అధిక ఛార్జింగ్ లేదా హింసపూరిత ఛార్జింగ్పై పరిష్కారము, నష్టపరిహారం కోరే హక్కు. ఇలా ఎన్ని రకాల, ఎన్ని విధాల యాక్ట్ నుంచి రక్షణలు ఉన్నా, తీర్పులు ఉన్నా కూడా అప్పుడప్పుడు వినియోగదారులు తమకు వచ్చిన తీర్పులు సంతృప్తి చెందకపోవచ్చు. ఇది మామూలుగా కోర్టులలో జరిగే వ్యవహారమే. జిల్లా కోర్టులో తీర్పుకు సంతృప్తి చెందనప్పుడు వినియోగదారులు ఉన్నత న్యాయస్థానాలకు, అనగా స్టేట్ కమిషన్ కాని, నేషనల్ కమిషన్ న్యూఢిల్లీకి కాని అప్పీల్ చేసుకోవచ్చు. ఇందుకు 3 నెలల కాలపరిమితి, అంటే 90 డేస్ ఉంటుంది.

0: తీర్పు వెలువడిన 90 డేస్ లోపల అప్పీలకు వెళ్లవచ్చు. ఈ క్రింది సంస్థలలో ఏది అప్లికబుల్ ఉంటుందో ఆ సంస్థకు అప్లై చేసుకోవచ్చు. 1. నేషనల్ కమిషన్ జన్పత్ 5th ఫ్లోర్ న్యూఢిల్లీ. అలాగే స్టేట్ కమిషన్ ఫుడ్ అండ్ సప్లైస్ డిపార్ట్మెంట్ విజయవాడ. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం చూడండి, సులభంగా ఫిర్యాదులు చేయొచ్చు, అలాగే త్వరితగతిన పరిష్కారం అవుతుంది, అతి తక్కువ ఖర్చుతో న్యాయం జరుగుతుంది, న్యాయవాదిత అవసరం లేకుండా ఫిర్యాదుదారుడు తనే ఫిర్యాదు చేసుకోవచ్చు, తన వాదనలు కూడా వినిపించుకోవచ్చు, మామూలు కోర్టులలాగా కాలయాపన ఉండదు, వాయిదాలు వేసి వేసి ఏళ్ల తరబడి ఫిర్యాదుదారుడు కోర్టు చుట్టూ తిరగవలసిన పని కూడా లేదు. అప్పీళ్లు కూడా 90 రోజులలో పరిష్కారం కావటము, మీడియేషన్ ద్వారా ఇరు పార్టీలు కూడా సంతృప్తి చెందడము, వినియోగదారులకు అన్ని విధాలా న్యాయం జరిపించడం కూడా ఈ చట్టం వలన వెసులుబాటు కల్పించారు. ఇవన్నీ కూడా చట్టం కన్స్యూమర్స్ కు రక్షణ కల్పిస్తుంది. వస్తువులు కొనేప్పుడు మనం గమనించవలసింది ఎక్స్పైరీ డేటు, వారంటీ, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉందా అని. ఇవే కాకుండా అమ్మకందారులు తమ వస్తువులను అమ్ముకునేందుకు వివిధ ఆఫర్స్ పెడుతూ ఉంటారు. ఉదాహరణకు చూడండి, 1+1 అని, ఫ్రీ సర్వీస్ ఉందని, ఉచిత కానుకలు ఉన్నాయని, క్లియరెన్స్ సరుకు కోసం తక్కువ ధరకే ఇస్తున్నామని. ఇలాంటి వాటిని కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అమ్ముడుబోని సరుకుకు, ఓల్డ్ స్టాక్ కు ఇలాంటి ఆఫర్స్ మామూలుగా ఇస్తూ ఉంటారు. ఇలాంటి వాటికి బిల్లు ఉండదు, వాళ్ళు ఇవ్వరు కూడా, ఎక్స్చేంజ్ కూడా ఉండదు. బిల్లు లేకపోతే కన్జ్యూమర్ కోర్టులో వేయడానికి వీలులేదు. కనుక వస్తువులు కొనేటప్పుడు ధర, స్వచ్ఛత, క్వాలిటీ అండ్ క్వాంటిటీ చూసి కొనండి. అప్పుడే మన డబ్బుకు తగిన విలువ లభిస్తుంది.
1: ఇంతవరకు వినియోగదారుల రక్షణ చట్టం గురించి న్యాయవాది శ్రీమతి కెఏ జ్యోతి గారి ప్రసంగం విన్నారు.

లుంగి కొంచెం చిరిగిందంటే తుండుగా మార్చేసేయ్, ఆ తుండే కాస్త తరిగిందంటే

0: Historic strength. And with that, it's back to you, Sunil.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Centre signs historic tripartite MOU with Assam and Nagaland governments for exploration and production of crude oil and natural gas in the two states. Government issues advisory about growing threat of cyber criminals using artificial intelligence to bypass security systems and target financial infrastructure. External Affairs Minister S. Jaishankar calls for diversified supply chains and greater international cooperation amid ongoing conflicts. US President Donald Trump calls off new military strikes on Iran, citing breakthrough in talks to end war. Hosts England to take on Sri Lanka in opening match of ICC Women's T20 Cricket World Cup in Birmingham today. And in football, co-hosts Mexico beat South Africa 2-0 in inaugural match of FIFA World Cup 2026. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వార్తా వ్యాఖ్య. విశాఖపట్నంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ స్థాయి కార్యశాలపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దేశీయ మత్స్యరంగాన్ని బలోపేతం చేయడం, అంతర్జాతీయంగా భారతదేశ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా సముద్ర ఆధారిత ఆహార ఎగుమతులపై విశాఖపట్నం వేదికగా ఇటీవల 2 రోజుల జాతీయ స్థాయి కార్యశాల జరిగింది. సముద్ర ఆధారిత ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారులు, ఆక్వాకల్చర్ నిపుణులు, స్టార్టప్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి చెందిన ప్రతినిధులు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ది సంస్థ ఎన్టీఈడీఏ, జాతీయ మత్స్య డిజిటల్ వేదిక ఎన్ఎఫ్డిబి, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ది బ్యాంక్ నాబార్డ్ వంటి జాతీయ సంస్థల అధికారులు ఈ కార్యశాలలో పాల్గొని మత్స్యరంగంలో ధృవీకరణలు, మూలాల గుర్తింపు, విలువ ఆధారిత ఉత్పత్తులు, సుస్థిరత, సరికొత్త ఎగుమతి అవకాశాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ది, ఎగుమతులకు అయ్యే ఖర్చు, సమయాన్ని తగ్గించడానికి ఎయిర్ కార్గో నెట్వర్క్లను బలోపేతం చేయడం, వన్ ఎయిర్పోర్ట్ వన్ ప్రొడక్ట్ వంటి విధానాలను ప్రోత్సహించడంపై చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖపట్నంతో పాటు ఇతర ప్రధాన కేంద్రాలలో క్వారంటైన్, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ సదుపాయాలను మెరుగుపరచడం ప్రాధాన్యతగా పెట్టుకోవాలని తీర్మానించడం జరిగింది. భారతదేశం ఇటీవల 38 దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచించారు. రొయ్యలు, చేపల సాగులో వ్యాధుల నియంత్రణ, నాణ్యమైన విత్తనం, బ్రూడ్ స్టాక్ లభ్యత, మేతకు సంబంధించిన ధరల పెరుగుదల వంటి సవాళ్లు, సముద్ర గర్భంలో వేట, స్థిరమైన మత్స్య విధానాలు, సముద్ర ఆహార రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం, పీఎల్ఐ వర్తింపుపై చర్చలు జరిగాయి. భారత్ను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం గల సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారుగా నిలబెట్టడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. కేవలం పరిమాణం ఆధారిత ఎగుమతుల నుంచి విలువ ఆధారిత అత్యున్నత నాణ్యమైన ఉత్పత్తుల వైపు మారడం భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండ్ను బలోపేతం చేసేందుకు ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు వంటి కీలక అంశాలను చర్చించారు. సమర్థవంతమైన, నిబంధనలకు అనుగుణమైన వాణిజ్యం కోసం కోల్డ్ చైన్, ఎయిర్ కార్గో, క్వారంటైన్ వసతులతో సహా ఎగుమతి మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరాన్ని కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ఆదాయం, ఉత్పత్తిని పెంచడానికి కేజ్ కల్చర్, జలాశయాల ఆధారిత జలచరాల పెంపకంపై దృష్టి పెట్టాలని సూచించారు. ముత్యాల పెంపకం వంటి అత్యంత లాభదాయకమైన ప్రక్రియల వైపు మళ్లడం ద్వారా లోతట్టు జలమత్స్య సంపద ఎగుమతి సామర్థ్యాన్ని పెంచవచ్చని స్పష్టం చేశారు. ఎగుమతుల తనిఖీ కౌన్సిల్ అధికారులు మార్కెట్ పరిధిని విస్తరించడానికి ధృవీకరణ, తనిఖీ వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు పటిష్టమైన నాణ్యతా ప్రమాణాలు, రసాయన అవశేషాల నియంత్రణ, యాంటీ మైక్రోబియల్ ప్రమాణాలు, డిజిటల్ పద్దతిలో మూలాల గుర్తింపు వంటి అంతర్జాతీయ నిబంధనలను అమలు చేయాల్సిన ప్రాధాన్యతను వివరించారు. కఠినమైన ధృవీకరణ నిబంధనలు, యాంటీబయాటిక్ ఔషధాలపై నియంత్రణలు, మూలాల గుర్తింపుతో పాటు లోతట్టు జల మత్స్య సంపద నుంచి ఎగుమతుల వాటా తక్కువగా ఉండడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అత్యంత విలువైన రకాలు, కొత్త మార్కెట్ల వైపు విస్తరించాల్సిన అవసరాన్ని కూడా సదస్సులో పాల్గొన్న నిపుణులు గుర్తు చేశారు. ఈ కార్యశాల ద్వారా భారత సముద్ర ఆహార ఉత్పత్తుల రంగానికి కొత్త అవకాశాలు లభించడంతో పాటు మత్స్యకారులు, ఆక్వా రైతులు, ఎగుమతిదారుల ఆదాయాలు పెరిగే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా వెలువడిన సిఫార్సులు రాబోయే రోజుల్లో విధానాల రూపకల్పనకు, సముద్ర ఆహార ఎగుమతుల్లో భారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందించే చర్యలకు ఎంతగానో దోహదపడతాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతులు ఇప్పటికే బలమైన వృద్ధిని నిలకడను ప్రదర్శిస్తున్నారు.

0: తరుణంలో ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసే విధానం ద్వారా మత్స్యరంగంలో దాగి ఉన్న పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సదస్సు పునరుద్ఘాటించింది. మత్స్యకారులు, రైతులు, ప్రాసెసర్లు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు కూడా ఇవి మరిన్ని మెరుగైన అవకాశాలను కల్పిస్తాయని, ప్రపంచ మార్కెట్లో నాణ్యమైన, సుస్థిరమైన సముద్ర ఆహార ఉత్పత్తులను అందించే నమ్మకమైన సరఫరాదారుగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతుల్లో లక్ష కోట్ల రూపాయల స్థాయిని అధిగమించే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణానికి ఈ సదస్సు ఫలితాలు ఊతమిస్తాయని ఆశిద్దాం. విశాఖపట్టణంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ స్థాయి కార్యశాలపై వార్తా వ్యాఖ్యను ఇప్పటివరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి మీరు కోరే సినిమా పాటలు. అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు మీరు వినాలనుకుంటున్నారా? అయితే ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎంకి ఉత్తరాలు రండి. అభిరుచి కేరఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి బళ్ళారి రోడ్, కోడుమూరు రోడ్, కర్నూలు. పిన్కోడ్ 518003. ఈ చిరునామాకు మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, సినిమా పేరు, పాట పేరు రాసి ఉత్తరం పంపండి. మీరు కోరిన సినిమా పాటలు వినండి. అభిరుచి కార్యక్రమంలో ముందుగా అమ్మ కోసం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం, పి ఆదినారాయణరావు సంగీతం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్నతిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, రమేష్, మన్విత వారి కుటుంబ సభ్యులు, మరికొందరు కర్నూలు చిత్తరవీధి నుంచి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, పావిక, ముక్షిత, గురునందన్, లక్ష్మి, రవిచంద్ర, దివ్య, శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత వారి కుటుంబ సభ్యులు, అలాగే బంధుమిత్రులు

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం మాలపించిన పాట ఇంద్రధనస్సు చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. శ్రీకాకుళం జిల్లా వజ్రప కొత్తూరు మండలం బైపల్లి నుంచి ఎం నాగేశ్వరరావు, బాబురావు, రజనే, బండారు, త్రిమూర్తులు, గుప్తా, మాణిక్యరావు, పైడితల్లి, ఈశ్వరమ్మ, రాము, కోటి, పోలయ్య, మహేశ్వర, వెంకటేష్, నరసింగరావు వారి కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులు

కార్యక్రమంలో తర్వాత మాతృదేవో భవ చిత్రం నుంచి చిత్రాలపించిన పాట రచన వెటూరి సంగీతం ఎంఎం కీరవాణి వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు శాంతినగర్ నుంచి షేక్ అస్లం షిరే, వసలం గోరి, సమ్రీన్ ముజ్మిల్లా, లుబిన్ షెహాన్, అహిల్ ముజ్మిల్ గోరా వారి మిత్రులు మరికొందరు. రంగారెడ్డి జిల్లా కడతల నుంచి కనుగుల గోపాల్, మహేశ్వరి, ప్రవల్లిక, విష్ణువర్ధన్, విఘ్నేష్ వారి కుటుంబ సభ్యులు, అలాగే బంధుమిత్రులు.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత మాయదారి మల్లిగాడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఆచార్య ఆత్రేయ సాహిత్యం, కేవీ మహాదేవన్ సంగీతం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, వనపర్తి నుంచి సాయిప్రసాద్, ప్రకాష్, భాస్కర్, మోహన్ బాబు, సుధాకర్, సురేష్, ప్రకాష్, రఘురాం, విష్ణు, రామకృష్ణ, కార్తిక్, చిట్టి, మంజుల, అలివేలి, స్వాతి, సంతోష్, గణేష్, రాజు, సింధు, అమల, విమల, జ్ఞానేశ్వరి, మహేశ్వరి, మల్లిక, అనసూయమ్మ, సుశీల, అనురాధ, ఆంకాళమ్మ, పుష్పలత, కృష్ణయ్య, కృష్ణమూర్తి, చందు, శివ, సాగర్, పాండురంగయ్య, శ్రీనివాసులు, చంద్రశేఖర్, నరసింహులు, వెంకటయ్య, నారాయణ, రమేష్, రామ్, కుర్మయ్య, జ్యోతి, ఆరాధ్య, అనూష, గౌడ్, బలరాం, వెంకటేష్, రవి, రాజు, లక్ష్మణ్, సుదర్శన్, సుమన్.
2: Hey!

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: అభిరుచి కార్యక్రమంలో తర్వాత ఎస్ఏ రాజ్ కుమార్ సంగీత సారథ్యంలో కార్తీక్ చిత్రాలపించిన పాట సంక్రాంతి చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. వెల్లుర్త మండలం రామలకోట నుంచి బాషా మొబిన్ బేగం, అబ్దుల్ మన్నా, సైమా మెహబూబ్ బాషా, మిన్నత్ వారి గ్రామ ప్రజలు, బంధుమిత్రులు. ఇంకా సికింద్రాబాద్ బురడిగడ్డ ఆర్యనగర్ సమాజం నుంచి సక్కుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, రేణుక, శాంతి, నరంతర్, నిర్మల, ముత్తమ్మ, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమలా, శ్రీనివాస్, రాజ్ కుమార్, లలితా, శ్రీజ, అభిలాష్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం నుంచి మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో. మీరు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో తర్వాత కివి మాధవన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాటను పెళ్లి పుస్తకం చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. నిజామాబాద్ నియోజకవర్గ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోతారు గుప్తా, రవిరాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వారి కుటుంబ సభ్యులు, మరికొందరు మేడ్చల్ జిల్లా మల్కాజగిరి మండలం సాయిపురి కాలనీ నుంచి వనమశేఖర్, రేఖ, లక్కీబాబు, అశోక్ బాబు, నవీన్ కుమార్, అవియా, బ్లెసీ, శ్యామ్, వెంకటేష్, బాబు అఖిల, భన్నా, దశరథ, వనజ, బాలు, నరసింహ వారి మిత్రులు.

0: ట్రేడ్ మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు.
1: గోంగూర పచ్చడి, గొడ్డు కారపు ముద్ద, మినప

0: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: అభిరుచి కార్యక్రమంలో మరో పాట సంపంగి చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, అనురాధ శ్రీరామ ఆలపించిన పాట, ఘంటాడి కృష్ణ సంగీత నిర్వహణలో ఆలపించిన ఈ పాట వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. జగిత్యాల జిల్లా వెల్లుల్లి లక్ష్మీరెడ్డి కాలనీ నుంచి జాబా భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత, రాజేశ్వర్, లలిత, అక్షర, సహస్ర, చంద్రకళ, శివాజీ, నర్సయ్య, పద్మశ్రీ, హర్షిణి, శ్యామల, భారతి, నరేందర్, ఆనంద్, సరోజిని, శ్రేణిక, హరిప్రియ, కిషోర్, నర్సయ్య, లక్ష్మి, వారి కుటుంబ సభ్యులు మరికొందరు. రంగారెడ్డి జిల్లా ముచ్చల నుంచి మారిల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి

అభిరుచిలో తర్వాత సోకాడు చిత్రం నుంచి కార్తీక్ కౌసల్య లభించిన పాట చక్రి సంగీత నిర్వహణ వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి అంజలిబాయి జ్యోతిబాయి భారతీబాయి పరదేశి భారతీలాల్ రాష్ నందిని రమేష్ లోత్ అజయ్ లోత్ ఆదిత్య లోత్ కిరణ్ జాన్విక విఘృత్ లోత్ లక్ష్మీ ప్రహ్లాద్ శివనారాయణ శకుంతల దీక్షిత స్వరూప భారతి భరత్ వారి మిత్రులు మరికొందరు సికింద్రాబాద్ బురుడిగడ్డ ఆర్యనగర్ సమాజం నుంచి గండయ్య ఎల్లమ్మ నరసింహ సక్కుబాయి ముత్తమ్మ నిర్మల నరేందర్ శాంతి రేణుక రజిత వివేక్ శ్రీజ అభిలాష్ వారి మిత్రులు

0: రే బజారీ
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
4: అభిరుచి కార్యక్రమంలో మరో పాట. రచన డాక్టర్ సి డాక్టర్ దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి యువాన్ యువరాజు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల లభించిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. వరంగల్ కరిమపాద్ బొమ్మలగుడి దగ్గర నుంచి గోని రవి, అరుణ, విజయకుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు మరికొందరు. నంద్యాల జిల్లా పాండే మండలం కందికాయపల్లి నుంచి తిమ్మానాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, విజయ్, అక్షయ్ కుమార్ వారి మిత్రులు మరికొందరు. కర్నూలు మధ్యనగర్ నుంచి ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, బాలాజీ, లక్ష్మీనారాయణ, వినోద్, విజయ్, చంద్రిక, ఉమామహేశ్వరి, విజయ, శాంతి, శారద, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ

0: అయ్యా డాక్టర్ గారు, మా లక్ష్మీదేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
1: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గారికి పో.
0: లక్ష్మీదేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంత లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరం వచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
1: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి. వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీశాం, తెలుసా?
2: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
3: ప్లాస్టిక్ బ్యాగులు మానండి, నార సంచులే వాడండి.
4: ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఇదే కార్యక్రమం ఈ సాయంత్రం 6:25 వింటారు. ప్రకటించిన కార్యక్రమం మరికాసేపట్లో.

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి సినారే సినీ ప్రయాణం తెలుగు సినిమా పాటల స్వరూపాన్నే మార్చిపడేసింది. 1962లో గులీబకావళి కథ చిత్రంలో నన్ను దోచుకుందువట్టే పాటతో గీత రచయితగా మొదలై దాదాపు 3000కు పైగా పాటలు రాసి అజరామరుడయ్యారు. సాహిత్య పరిమళాలను సినీ గీతాలకు అద్ది పాటల రచయితల శైలిని సినారేకి ముందు సినారే తరువాత అని విభజించే స్థాయికి ఎదిగారు మన సింగిరెడ్డి నారాయణరెడ్డి.

సింగరెడ్డి నారాయణరావు గారు తన పాటలో ఆయన పేరు తెలుగు రాష్ట్రాలతో మారుమోగిపోయింది. ఆయన వాడేటువంటి పాటల శైలి, పదాల ఎంపిక, ప్రాస, అర్థవంతమైన భావన ఆయన ప్రత్యేకత. పల్లవి, చరణాల మధ్య ఎక్కడా భావజాలం తగ్గకుండా సంగీతానికి సరిగ్గా సరిపోయే లిరికల్ మ్యాజిక్ సృష్టించారు సినారే.

చిన్న జరం గెరులు దూకి జీవన నదిగా మారినట్లు, బీజం మట్టి పొరను చీల్చుకుని భోజంగా మారినట్లు, చుక్క ఎదిగి ఎదిగి పూర్ణ సుధాంసునిగా మారినట్లు, పరమాణువు పెరిగి మహాపర్వతంగా మారినట్లు, సరసి మహాతపమునొచ్చి సంద్రంగా మారినట్లు, క్రమం క్రమముగా ఆ వామనుడు విరాన్మూర్తిగా మారినట్లు, పిన్ననాటి నుంచే ఒక సినారే విశ్వ కవణమూర్తి అయ్యారు మన సింగిరెట్టి నారాయణరెడ్డి.

డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం హనుమాజపేట గ్రామంలో కర్షక కుటుంబంలో ప్రజోత్పత్తి నామ సంవత్సరం నిజ ఆషాఢ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి నాడు 1931 సంవత్సరం జూలై 29వ తేదీన ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్య జన్మించారు. తల్లి శ్రీమతి బుచ్చమ్మ గారు బ్రతికినంతకాలం బంగారు మమతలు పొంగించిన పాలవెల్లి ఈమె. తండ్రి శ్రీ మల్లారెడ్డి గారు అరకపట్టిన రైతు, పదుగురు పాలేర్లు ఉన్నా పదరా అని స్వయంగా రేగడినిద్దున్నే కృషీవలుడు, నల్లని రేగళ్లు దున్ని నారాయణరెడ్డి బ్రతుకున రవ్వళ్లు పండించిన కర్షకమణి శ్రీ మల్లారెడ్డి గారు. నారాయణరెడ్డి గారి ఇంటి పేరు సింగిరెడ్డి. శ్రీమతి బుచ్చమ్మ గారికి మొదట ఒక మగపిల్లవాడు పుట్టి పోవడము, మళ్లీ 6 ఏళ్ల వరకు సంతానం కాకపోవడంతో బుచ్చమ్మ గారు సంతానం కలిగితే సత్యనారాయణ వ్రతం చేయిస్తానని మొక్కుకున్నారు. కొడుకు పుట్టడంతో సత్యనారాయణ రెడ్డి అని పేరు పెట్టుకున్నారు. అయితే సిరిసిల్ల మాధ్యమిక పాఠశాలలో కొడుకును చేర్పించేటప్పుడు శ్రీ మల్లారెడ్డి గారు సి నారాయణరెడ్డి అని రిజిస్టర్లో రాయించారు. సత్యనారాయణరెడ్డి అనే పేరులోని సత్యం నారాయణరెడ్డి కవిత్వంలో సౌందర్యంగా రూపుదిద్దుకుని స్థిరపడిందని భావన.

నారాయణ రెడ్డి గారిలో సహజంగా సృజనాత్మక శక్తి, లయాత్మకత, ఆషగణం, గానశీలం ఉన్నాయి. చిన్నప్పటి నుంచే మట్టిలో పుట్టిన జానపద గీతాలను ఆలపించేవారు. హరికథలు, బుర్రకథలు అంటే చెవి కోసుకునేవారు. హరికథా కథనాన్ని అనుకరించేవారు. ఆచూగా సంగీతాత్మకంగా వేములవాడ వాస్తవ్యులు శ్రీ చౌటి నర్సయ్య గారి హరికథాగానం నారాయణరెడ్డి గారికి ఛందస్సు పట్ల మక్కువ, అభిరుచి కలగటానికి ప్రేరేపితమైంది. 6-7 తరగతుల నుంచే కవితలు రాయటం మొదలుపెట్టారు. ఛందస్సు అంటే తెలియని దశ అది. 7వ తరగతిలో శీసపద్యమని తెలియని దశలో ఒకనాడు ఒకనక్క ఒక అడవి లోపల పొట్టకోసరమిటో పోవచుండే అనే పంక్తితో ప్రారంభించి పద్యం రాస్తే అది శీసపద్యమని తెలిసి ఛందస్సుకు సంబంధించిన కొన్ని మెలకువలను తెలిపారు శ్రీ దూపాటి వెంకట రమణాచార్యులు గారు.

కన్నలు చేలగట్టున పోతున్నారు అయ్యలు. నట్టింట్లో ఎవరూ లేరు, కుట్టి మీదిదన్న తప్ప

మహాకవి నారాయణరెడ్డి గారి మహిత కవిత్వ వ్యక్తిత్వాలను ఎందరో ప్రశంసించారు. నవ్యగేయ మహాకవి, గేయకవి సమ్రాట్ పుంభావ సరస్వతి, అభినవ కవి జలపాతం, ఆధునిక కవిత మహాప్రభువు, గేయ చక్రవర్తి, అభినవ కవి సమ్రాట్ సార్వభౌముడు, గేయ భగీరథుడు, ఆంధ్ర రవీంద్రుడు, ధ్వని చక్రవర్తి, ప్రజాకవి, నవ కవితా సమ్రాట్, చలనచిత్ర కవిచక్రవర్తి, గేయ గంగాధరుడు, అభినవ జయదేవుడు, రసజగన్నాథులు, నవరసాలమూర్తి వంటి ప్రశంసలతో సహృదయ ప్రపంచం నారాయణరెడ్డి గారిని సన్మానించింది. బిరుదులకు లొంగిపోయే వ్యక్తిత్వం కాదు మన నారాయణరెడ్డి గారిది. సుతులెన్ని చేసినా మతిని పోగొట్టుకోక, ప్రశంసలు ప్రగతి కార్యసాధనకు హెచ్చరికలు అని, ప్రాతిపదికలు అని భావించి ఆగకుండా సాగిపోయిన నిత్య చైతన్యమూర్తి నారాయణరెడ్డి గారు.

మరింతవరకు కవి సమ్రాట్ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో మాటలు పాటలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మన కాసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరత,
2: నీతి నియంత్రణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు వంటి అంశాలు ఒక దేశ అభివృద్దికి కొలమానాలుగా పరిగణించబడుతున్నాయి. అయితే స్వాతంత్ర్యం అనంతరం దేశంలో అనేక పరిపాలనా సంస్కరణలు చేపట్టినప్పటికీ ప్రజాసేవల పంపిణీలో జాప్యం, అవినీతి, పథకాల అమలులో లోపాలు వంటి సమస్యలు కొనసాగాయి. ఈ సమస్యలను అధిగమించడానికి 2014లో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన భావనను అందిపుచ్చుకుంది. సుపరిపాలన అనేది ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, హక్కులను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం నిర్వహించే బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థ. సుపరిపాలనలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల కంటే ఆ నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయి, ప్రజలకు ఎంతమేర ప్రయోజనం కలిగిస్తున్నాయనే అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఉదాహరణగా చెప్పుకుంటే పౌర కేంద్రీకృత సేవల్లోనూ, సంక్షేమ పథకాల పంపిణీలో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పీఎం జన్ధన్ బ్యాంకు ఖాతాలను తెరిచింది. ఈ బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్తో అనుసంధానించడం వల్ల సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే జమ చేయబడ్డాయి. దీంతో అవినీతితో పాటు మధ్యవర్తుల దళారీ వ్యవస్థ కూడా పూర్తిగా నిర్మూలించబడింది. 54 కోట్ల మందికి పైగా ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. వారందరినీ బ్యాంకింగ్తో అనుసంధానం చేయడం వల్ల మరిన్ని పథకాలు వారికి నేరుగా చేరేలా మార్గం సుగమమైంది. 2014లో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ అనే భావనను కేంద్రంగా చేసుకుని పరిపాలనను ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా మార్చడం. అలాగే పరిపాలనలో సాంకేతిక వినియోగానికి అధిక ప్రాధాన్యమిచ్చి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు డిజిటల్ వేదికలను సైతం విస్తృతంగా ఉపయోగించుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ అనేక సేవలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటివల్ల సేవల పంపిణీలో వేగం గణనీయంగా పెరిగింది. అయితే ఈ సుపరిపాలనలో డిజిటల్ గవర్నెన్స్ అనేది ఒక కీలక సాధనంగా మారింది. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్లైన్లో అందించడానికి విస్తృతమైన ప్రయత్నాలు 2014లోనే ప్రారంభమయ్యాయి. భూ రికార్డులు, పన్ను చెల్లింపులు, పాస్పోర్ట్ సేవలు, పెన్షన్లు, స్కాలర్షిప్లు, ఆరోగ్య సేవలు వంటి అనేక సేవలు డిజిటల్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. భారతదేశాన్ని సాంకేతికంగా సాధికారత కలిగిన సమాజంగా, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమే ఈ డిజిటల్ ఇండియా. 2015 జూలై 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విప్లవాత్మక ఉద్యమం ప్రారంభమై గత దశాబ్ద కాలంలో దేశ రూపురేఖలను, సామాన్యుడి దైనందిక జీవితాన్ని విశేషంగా మార్చివేసింది డిజిటల్ ఇండియా. ఈ డిజిటల్ ఇండియాతో ప్రతి పౌరుడికి మౌలిక సదుపాయంగా డిజిటల్ సేవలు అందించబడ్డాయి. అలాగే హైస్పీడ్ ఇంటర్నెట్ కూడా దేశంలోని ప్రతి గ్రామానికి అందుబాటులోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం డిజిటల్ అక్షరాస్యత సాధ్యమైంది. డిజిలాకర్ వంటి సదుపాయాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పులన్నీ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరగడంతో పాటు సమయం ఖర్చు కూడా తగ్గుతుందని ఈ డిజిటల్ ఇండియా గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా ప్రస్తావిస్తూ,
3: క్యా దేశ్ కే లియే హమ్ కుచ్ సోచ్ సక్తే హై ఔర్ ఇస్లియే హమారా సప్నా హై డిజిటల్ ఇండియా. జబ్ మై డిజిటల్ ఇండియా కహతా హూ తబ్ యే బడే లోగో కీ బాత్ నహీ హై, యే గరీబ్ కే లియే హై. అగర్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ సే హిందుస్తాన్ కే గాంవ్ జుడ్తే హై ఔర్ గాంవ్ కే ఆఖరీ ఛోర్ కీ స్కూల్ మే అగర్ హమ్ లాంగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దే సక్తే హై, ఆప్ కల్పనా కర్ సక్తే హై కీ హమారే ఉన్ గాంవ్ కే బచ్చో కో కిత్ని అచ్చీ శిక్షా మిలేగీ. జహాన్ డాక్టర్ నహీ పహుంచ్ పాతే అగర్ హమ్ టెలీ మెడిసిన్ కా నెట్వర్క్ ఖడా కరే తో వహాన్ పర్ బైఠే హువే గరీబ్ వ్యక్తి కో భీ కిస్ ప్రకార్ కీ దవాయీ కీ దిశా మే జానా ఉస్కా స్పష్ట మార్గదర్శన్ మిల్ సక్తా.
2: ఇక ఈ డిజిటల్ ఇండియాతో గత పుష్కర్ కాలంలో భారత్ అనేక విజయాలు సాధించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నగదు రహిత లావాదేవీల్లో ఒక సంచలనంగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ రోజువారీ లావాదేవీల్లో అత్యవసరంగా మారింది. నేడు పెద్ద పెద్ద మాల్స్ నుండి చిన్న చిన్న వీధి వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా తక్షణ చెల్లింపులు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్

0: లావాదేవీలు జరుగుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలవడానికి పునాది వేసింది డిజిటల్ ఇండియా. అదేవిధంగా ఒకప్పుడు విలాస వస్తువుగా ఉన్న ఇంటర్నెట్ నేడు ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ధరలతో భారత్లో లభిస్తోంది. భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా లక్షలాది గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ చేరువైంది. 5G సేవల విస్తరణతో ఇంటర్నెట్ వేగం మరింత పెరిగింది. దేశంలో నిరుపేదలకు సంక్షేమం, గౌరవప్రదమైన జీవనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశ జనాభాలో విస్తృత వర్గాలకు ఆహార భద్రత కల్పించింది. 81 కోట్ల మంది ప్రజలకు పైగా పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఆహార ధాన్యాలు ఉచితంగా అందిస్తోంది. ఈ పథకాన్ని 2028 వరకు కూడా ప్రభుత్వం పొడిగించింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద దేశమంతటా రేషన్ కార్డులను డిజిటలైజ్ చేసింది. అలాగే అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని లబ్దిదారులందరికీ ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకాన్ని 2026 మార్చి నుండి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దేశంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు 2014 అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించి దేశాన్ని బహిరంగ విసర్జన రహితంగా మార్చింది. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంలో ఇది దేశం సాధించిన గణనీయమైన విజయమని చెప్పొచ్చు. ఇక గ్రామాల్లో ఒకప్పుడు మంచినీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి వచ్చేది, కానీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ద్వారా 2026 మే నాటికి 15 కోట్ల 85 లక్షల గ్రామీణ కుటుంబాలకు సురక్షిత తాగునీటిని ప్రభుత్వం సరఫరా చేసింది. దేశానికి వెన్నెముక అయిన రైతు సంక్షేమానికి 2014 నుంచే ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేరును వ్యవసాయ రైతు సంక్షేమ శాఖగా మార్చడమే రైతుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికిన్న గౌరవాన్ని తెలియజేస్తోంది. విత్తనం నుండి విపణి మార్కెట్ వరకు ప్రతి దశలోనూ రైతులకు అండగా నిలుస్తూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాల ద్వారా రైతులకు ఏటా 6,000 రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసి సాగు పెట్టుబడికి చేయూతనిస్తోంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 22 వాయిదాల్లో దేశంలోని మొత్తం రైతులకు 4.27 లక్షల కోట్లకు పైగా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయబడ్డాయి. అలాగే అకాల కారణంగా పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులు నష్టపోకుండా పీఎం ఫసల్ బీమా యోజన పేరిట బీమా సదుపాయాన్ని కల్పించింది. 2016 నుంచి ఇప్పటి వరకు రైతులకు 1.9 లక్షల కోట్లకు పైగా పరిహారం చెల్లించింది ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే ఈ నామ్ డిజిటల్ మార్కెట్ ద్వారా 80 లక్షల మంది రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే సౌకర్యం కల్పించింది. ఇటువంటి ప్రోత్సాహకాల కారణంగా 2024-25 వచ్చేసరికి భారత్ 357 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి ఆహార ధాన్యాల దిగుబడిని సాధించింది. ప్రపంచంలోనే అత్యధిక వరి ఉత్పాదక దేశంగా, 2వ అతిపెద్ద మత్స్య ఉత్పత్తిదారునిగా భారత్ నిలిచింది. ఇక ఆరోగ్య రంగంలో గత 12 సంవత్సరాలుగా భారత్ సాధించిన విజయాలు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య బీమా కార్యక్రమమైన ఆయుష్మాన్ భారత్ ద్వారా నిరుపేదలకు, 70 ఏళ్లు దాటిన వృద్దులకు ఏటా 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. మొత్తం 43.93 కోట్ల మందికి పైగా ఆయుష్మాన్ కార్డులను పంపిణీ చేసింది. ఈ విధంగా ప్రజా ఆరోగ్యానికి భరోసానిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అనేక మంది లబ్ది పొందారు. వారిలో శ్రీకాళహస్తికి చెందిన శైలజ అనే లబ్దిదారుని మాటలు ఇప్పుడు విందాం.
1: పేరు శైలజ, శ్రీకాళహస్తి, నేను గృహిణిని. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2018లో ఆయుష్మాన్ భారత్ కార్డును ప్రవేశపెట్టి మా అందరికి ఇది ఉపయోగపడే విధంగా 5 లక్షల ఉచిత బీమా పథకం కల్పించడం జరిగింది. దీన్ని కూడా మా ఇంట్లో మా అత్తగారు అయిన ఆమె కూడా ఈ కార్డు ఉపయోగపడింది. మేము కూడా ఈ కార్డు ద్వారా లబ్ధి పొందాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
0: ఇక నారీ శక్తి కోసం చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అధినియం బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే మహిళా సాధికారతకు కట్టుబడి లక్వత్ దీదీ వంటి పథకం ద్వారా 3 కోట్ల మంది గ్రామీణ మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రోత్సాహకం అందించింది. సుకన్య సమృద్ది యోజన కింద ఆడపిల్లల భవిష్యత్ కోసం 4.6 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను తెరిచింది. పీఎం ఉజ్వల యోజన పేరిట 10 కోట్ల మందికి పైగా మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించి మహిళలను కట్టెల పొగ నుండి విముక్తి చేసింది. అలాగే మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో వారికి రుణ సదుపాయం కల్పించింది. ముఖ్యంగా స్వయం సహాయక బృందాలు ఈ రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లోనూ, చిన్న పట్టణాల్లోనూ చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి వారు ఉపాధి పొందడమే కాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పించి మార్గదర్శకంగా నిలిచారు. అందులో విజయనగరం జిల్లాకు చెందిన మౌనిక అనే లబ్ధిదారుని మాటలు ఇప్పుడు విందాం.
2: నా పేరు లగ్గు మౌనిక. మాది కొప్పల గ్రామం, వంగరం మండలం, విజయనగరం జిల్లా. నేను శ్రీ రాజులమ్మ SHGలో మెంబర్ గా ఉన్నాను.

0: నేను ఏదైనా యాక్టివిటీ పెట్టాలి అనుకున్న ఆలోచన నాకు వచ్చిన వెంటనే మా వెలుగు సభ్యులతో చెప్పగా వాళ్ళు వెంటనే స్పందించి మాకు పిఎంఎఫ్ఎంఈ కింద 6,90,000 రూపాయలు ఎస్బీఐ వంగర్ బ్రాంచ్ ద్వారా ఇప్పించారు. వారితో మేము 2 రకాల మిషన్లు కొనుగోలు చేశాము. ఇది పెద్ద మిషను, ఇది మినుములు మినపగులుగా తయారు చేస్తుంది. ఇంకోటి చిన్న మిషను మినుములు బద్దలుగా తయారు చేస్తుంది. ఈ తయారు చేసిన మినపగులను మేము 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు ప్యాకింగ్ చేసి మా చుట్టుపక్కల ఉన్న ద్వారా ప్రతి నెల మాకు పాతిక నుండి 30,000 వరకు ప్రాఫిట్ వస్తుంది. మాతో పాటు మరో 4 గ్రూప్ సభ్యులకు కూడా ఇందులో ఉపాధి ఇవ్వడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: ఇక ముద్రా యోజన పథకం కింద చిన్న వ్యాపారాల కోసం 40 లక్షల కోట్లకు పైగా హామీరహిత రుణాలిచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. వీటి ద్వారా అనేక మంది వ్యాపారులు రుణ సదుపాయాన్ని పొంది తమ వ్యాపారాలను మరింత విస్తరించుకునే వెసులుబాటు కలిగింది. ఒంగోలుకు చెందిన రాఘవరావు అనే ముద్రా యోజన లబ్దిదారుని మాటలు ఇప్పుడు విందాం.
2: ఒంగోలు పట్టణంలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా శ్రీ రాఘవ బుక్ డిపో అనే ఒక షాప్ ని నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా నడుపుతూ ఉన్నాను. గతంలో నా యొక్క సొంత డబ్బులతోటి నా వ్యాపారాన్ని చేస్తూ వస్తూ ఉన్న క్రమంలో మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ముద్రా యోజన పథకం కింద 50,000 రూపాయల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్న క్రమంలో నేను కూడా ఆ యొక్క పథకానికి అప్లై చేసి స్టార్టింగ్ 50,000 తీసుకుని నా యొక్క వ్యాపారంలో పెట్టి తర్వాత కొంచెం రుణాలు పెంచుకుంటూ ఈ రోజున 10 లక్షల వరకు రుణం తీసుకుని రెగ్యులర్ గా కడుతూ ఈ యొక్క స్కీమ్ ని నేను వినియోగించుకున్నాను.
1: ఇక సామాజిక భద్రత విషయానికి వస్తే 2015లో 19% ఉన్న ఈ సామాజిక భద్రత 2025 నాటికి 64.3% చేరింది. ప్రస్తుతం 94 కోట్ల మందికి పైగా ప్రజలు కనీసం ఒక్క సామాజిక భద్రతా పథకం కిందనైనా లబ్ది పొందుతున్నారు. అలాగే దేశ పురోగతిలో మధ్యతరగతి పాత్ర చాలా కీలకమైనది. ఈ 12 ఏళ్లలో మధ్యతరగతి వర్గాలకు ఎన్డీఏ ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందించింది. ముఖ్యంగా ఆదాయపు పన్ను విషయంలో 2025-26 బడ్జెట్లో పన్నుల స్లాబ్లను తగ్గిస్తూ సమగ్ర సవరణ చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం వార్షిక ఆదాయం 12 లక్షలు ఉన్నప్పటికీ పన్ను ఉండదు. ప్రామాణిక తగ్గింపులతో కలిసి 12.75 లక్షల దాకా పన్ను మినహాయింపు లభిస్తోంది. ఇక ఉడాన్ పథకం ద్వారా సామాన్యుడు కూడా విమానం ఎక్కాలనే కల సాకారమైంది. 64 లక్షల మందికి పైగా పౌరులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. దేశంలో విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉంటే ఇప్పుడు 160 దాటింది. అలాగే గంటల ప్రయాణాన్ని నిమిషాల్లోకి మారుస్తూ 162 వందేభారత రైళ్లు కూడా పట్టాలెక్కాయి. అదేవిధంగా దేశంలో ఇల్లు లేని పేదలకు శాశ్వత గృహ సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ పీఎం ఆవాస్ యోజన ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన గౌరీశ్వరి సొంత ఇంటి కల సాకారమైంది. వారి మాటల్లోనే విందాం.
3: మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చింది. అంతకుముందు అయితే మాకు ఇల్లు లేదు, కానీ ఇల్లు రావడం వలన మేము ఇల్లు కట్టుకుని ఇక్కడే సొంత ఇంట్లో ఉంటున్నాము. అంతకుముందు అయితే పొరింట్లో ఉండేవారం చాలా ఇబ్బందులుగా ఉండేది. ఇప్పుడు ఇల్లు రావడం వలన చాలా సంతోషంగా ఉంటున్నాము. ప్రధాని మోడీ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
1: గత 12 ఏళ్లలో దేశ పురోగతిలో అత్యంత ప్రభావవంతమైన కార్యక్రమాల్లో మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా కూడా ఉంటాయి. భారతదేశాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ 2 కార్యక్రమాలు గణనీయమైన ఫలితాలను రాబట్టాయి. భారతదేశాన్ని ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా మార్చాలనే ప్రధాన లక్ష్యంతో 2014 సెప్టెంబర్ 25న ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ పెరగడంతో పాటు కోట్లాది మంది యువతకు తయారీ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా గణనీయంగా ఆకర్షించగలిగింది భారత్. ఆటోమొబైల్స్, ఏవియేషన్, బయోటెక్నాలజీ, రక్షణ రంగం, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, టెక్స్టైల్స్, ఫార్మస్యూటికల్స్ వంటి 27 కీలక రంగాలపై ఈ కార్యక్రమం ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించి ఎక్కువగా దిగుమతులపైన ఆధారపడిన భారత్ నేడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా అవతరించింది. అలాగే ఒకప్పుడు రక్షణ పరికరాలను ఎక్కువగా దిగుమతి చేసుకునే భారత్ ఇప్పుడు తేజస్ యుద్ద విమానాలు, క్షిపణులను దేశీయంగానే తయారు చేస్తూ ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తోంది. వ్యాపారాలు ప్రారంభించడానికి నిబంధనలను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట సులభతరం చేయడం వల్ల అంతర్జాతీయ సంస్థలైనటువంటి యాపిల్, శాంసంగ్, టెస్లా వంటి సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఇటువంటి మహత్తర కార్యక్రమమైన మేక్ ఇన్ ఇండియాను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత తయారీ రంగం ప్రపంచ సరఫరా గొలుసులో గణనీయమైన పాత్రను పోషించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
4: మేక్ ఇన్ ఇండియా హమ్ సబ్కి జిమ్మేవారీ హమ్ సబ్.

0: जिम्मेवारी के साथ अगर आगे बढ़ेंगे और हम भारत के लोग एक बार करेंगे तो दुनिया के लोग जरूर हमारे यहां आए। आप सब समय निकाल करके आए, इस एक बहुत बड़े इनिशिएटिव को प्रारंभ करते समय आप साथ हमारे साथ जुड़े। विदेश के भी बहुत बड़ी मात्रा में मेहमान आए, दुनिया के कई देशों में और हिंदुस्तान के सभी राज्यों में सभी व्यापारिक संगठनों के द्वारा इस कार्यक्रम को लाइव टेलीकास्ट किया जा रहा है, वहां भी लोग बैठे हैं। मैं आप सबको विश्वास दिलाता हूं, आइए हम सब मिलकर के इस मेक इन इंडिया कंसेप्ट को, जिसकी जिसकी जिम्मेवारी है उसको हम पूरा करें, हम आगे बढ़े, मैन्युफैक्चरिंग सेक्टर में हम फिर एक बार नई ऊंचाइयों को पार करें।
1: భారతీయ యువతలో ఉన్న సృజనాత్మకతను, వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించి వారిని ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగేలా చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం 2016 జనవరి 16న స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. సరికొత్త సాంకేతికత ఆలోచనలతో వచ్చే వ్యాపారాలకు అండగా నిలవడంతో పాటు పెట్టుబడి కొరత లేకుండా ప్రభుత్వ నిధులతో ఆర్థిక చేయూతనందించడం అనే ముఖ్య ఉద్దేశాలతో ఈ స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమంతో భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ గా ఎదిగిందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో వివరిస్తూ,
2: భారత్ మే స్టార్టప్ కే బారే మే బహుత్ కమ్ చర్చా హోతీ, సాల్ 2014 తక్ తో దేశ్ మే 500 సే భీ కమ్ రిజిస్టర్డ్ స్టార్టప్ హువా కర్తే, హమారే యువా టాలెంట్ ఉస్కా సామర్థ్య ఉసే అప్నే అప్నే పూరా కర్నే కా మౌకా నహీ మిలా। साथियों, मुझे अपने देश के युवाओं पर भरोसा है, आपके सामर्थ्य पर भरोसा है, इसलिए हमने एक अलग राह चुनी। हमने युवाओं को ध्यान में रखते हुए एक के बाद एक नए स्कीम्स बनाई, यही से स्टार्टअप रिवॉल्यूशन ने भारत में असली गति पकड़ी। ईज ऑफ डूइंग बिजनेस रिफॉर्म्स, स्टार्टअप इंडिया, डिजिटल इंडिया, फंड्स ऑफ फंड्स, ऐसे अनेक इनिशिएटिव लिए गए।
1: ఇక గత 12 సంవత్సరాలలో భారత విదేశాంగ విధానానికి నూతన ఉత్తేజం లభించింది. ప్రపంచ వేదికలపై భారత్ తన ప్రభావాన్ని పెంచుకుంది. వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటూ అభివృద్ది చెందుతున్న గ్లోబల్ సౌత్ దేశాల స్వరంగా మారింది.
3: ఆజ్ పూరా విశ్వ గ్లోబల్ సౌత్ కి చర్చా కర్తా హై, లేకిన్ ఉస్ చర్చా కే సూత్రధార్ కే రూప్ మే ఆజ్ భారత్ వైశ్విక్ మంచో పర్ ग्लोबल साउथ की बुलंद आवाज बन गया। अनेक देशों के साथ आज भारत फ्यूचर रेडी ट्रेड डील्स कर रहा है।
1: आधुनिक मौलिक सदुपायाल कल्पनपै प्रभुत्वं प्रत्येक दृष्टि सारिंचिंदि। गत 12 ఏళ్లలో రైల్వేలు, రహదారులు, వాటర్‌వేల బడ్జెట్ కేటాయింపులను ఏకంగా 6 రెట్లు పెంచింది. తాము తీసుకున్న ప్రభుత్వ విధానాలు, వాటిని అమలు చేసిన తీరు వల్లే నేడు భారత్ లో ఈ మౌలిక సదుపాయాల పరంగా విశేషమైన పురోగతి కనిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
3: దేశ్ కా భాగ్య ఫిర్ తబ్ బదలా జబ్ 2014 మే ఎన్డీఏ కి సర్కార్ బని, దేశ్ నే దేఖా కి జబ్ నియత్, నీతి ఔర్ నిర్ణయ तीनों एक साथ काम करते हैं तो विकास की गति कैसी होती है। देश ने देखा कि जो काम दशकों में होते थे वो काम महीनों में होने लगे। 2014 में 74 एयरपोर्ट से 2026 में 160 से अधिक एयरपोर्ट तक, 2014 में 1000 किलोमीटर एक्सप्रेसवे से 2026 में 6700 किलोमीटर एक्सप्रेसवे तक, 2014 में 700 करोड़ रुपए डिफेंस एक्सपोर्ट से 2026 में 23000 करोड़ रुपए के डिफेंस एक्सपोर्ट तक देश ने बहुत लंबी यात्रा तय की।
1: స్వాతంత్రానంతరం దేశ రాజకీయాలలో పెను మార్పులకు 2014లో బీజం పడగా ప్రజలు తమ వినూత్న తీర్పుతో నవోదయానికి నాంది పలికారు. అప్పుడు శ్రీకారం చుట్టుకున్న ఈ పురోగమన యాత్ర నేటికీ నిర్విరామంగా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ నెల 9వ తేదీ నాటికి ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. స్వాతంత్ర్య అమృతకాలం నుంచి శ్రీకారం చుట్టుకున్న ఈ యాత్ర శతాబ్ది వేడుకల దిశగా సాగుతూ నవభారత్ ఉజ్వల భవితకు దారులు నిర్మిస్తోంది. యువత కళలకు ఈ నవభారత్ రూపమిస్తోంది. నారీ శక్తి ఆకాంక్షలు నెరవేరుస్తూ పేదల ముందంజకు విస్తృత అవకాశాలు కల్పిస్తోంది. మధ్యతరగతి ఆశయాలకు రెక్కలు తొడుగుతూ నూతన శిఖరాలకు చేరుస్తోంది. ఆర్థిక వ్యవస్థ సర్వేగంతో పయనిస్తుండగా గత 12 ఏళ్లలో అనేక పథకాల ప్రయోజనాలు లక్షలాది పేదల ముంగిటకు చేరాయి. సుపరిపాలన అనేది నిరంతర ప్రక్రియ. గత 12 సంవత్సరాలలో ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలు, సాంకేతిక వినియోగం, సంక్షేమ కార్యక్రమాల ద్వారా భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దే దిశగా పలు అడుగులు వేసిందని చెప్పవచ్చు. డిజిటల్ ఇండియా, జన్ధన్ యోజన, స్వచ్చ భారత్, జల్ జీవన్ మిషన్, పీఎం

కిసాన్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ అభివృద్దిలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పటివరకు మీరు ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల సుపరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తేదీ వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దానవీర సూరకర్ణ ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట, గీతరచన సినారాయణరెడ్డి, సంగీతం పెండియాల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్.

కార్యక్రమంలో ఇప్పుడు అమ్మాయి పెళ్లి. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీత రచన దాశరథి, సంగీతం సత్యం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు గోపికానగర్ నుండి శివకృష్ణగౌడ్, ప్రణీత్ గౌడ్.

కార్యక్రమంలో ఇప్పుడు కథానాయకుడు. ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట. గీతరచన దాసరది, సంగీతం టీవీ రాజు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి శ్రీనిధి, అఖిల్ కార్తికేయ, బాలకృష్ణ, శారదా.

0: taxpayers along with compassionate citizens. Together we can achieve this, and no child is forced to sacrifice childhood for survival. Hence, let's pledge today to make a child enjoy its right to learn, have liberty to dream, and prospects to succeed. The day no child is forced to toil, no dream is crushed and left to spoil. That day, its immaculate smile truly says, our childhood had finally found its ways. Thank you.
1: మీరింతవరకు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కంబ్యాటింగ్ ద మెనేస్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఈ అంశం గురించి డాక్టర్ టి శ్రీలత గారి ఆంగ్ల ప్రసంగం విన్నారు.

నుంచి డాక్టర్ టి శ్రీలత గారి ఆంగ్ల ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. తూర్పు పడమర ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన సి నారాయణరెడ్డి, సంగీతం రమేష్ నాయుడు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయికృపా.

గీతాంజలి. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమిలారం నుండి సహస్ర, వర్షశ్రీ, అంకిత్.

తక తక తిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం తుందేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరణ మరణ జననం రానీరా మరణ మరణ మరణం మింగేస్తాం భగద భగద గరణం మా పిలుపే ఢమరుకం.

నీరాజనం ఈ చిత్రానికి ఎంఎస్ రామారావు గారు పాడిన పాట. గీత రచన ఎంఎస్ రామారావు, సంగీతం ఓపీ నయ్యర్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణాభాయ్, రాధా, మున్నా, అక్షయ, అనఘ.

భారతీయుడు ఈ చిత్రానికి కేజే యేసుదాస్ పాడిన పాట. గీత రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను కోరుతున్న వారు భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి.

0: మీరింతవరకు రావోయీ అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆరాధన ఈ చిత్రానికి మహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడిన పాట. గీత రచన సీనారాయణ.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్టంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో

తిరుపతిలో ఈరోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ రెండేళ్లలో సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ది, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, రాష్ట పునర్నిర్మాణానికి చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్బంగా ప్రజలకు వివరించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట అధ్యకులు మాధవ్, కేంద్ర రాష్ట మంత్రులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న బహిరంగ సభ దృష్ట్యా ఈరోజు తిరుపతిలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని ఎస్పీ సుబ్బరాయుడు ప్రకటించారు. అంబులెన్సులు, ఇతర అత్యవసర వాహనాలకు మినహాయింపు ఉంటుందన్నారు. ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించి పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ వ్యవస్థను 2 ఏళ్లలో గాడిలో పెట్టామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఒక 2 ఏళ్లలో 1 రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, వచ్చే 3 ఏళ్లలో కూడా విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని స్పష్టం చేశారు. దేశంలోని ఏ గుర్తింపు పొందిన మెడికల్ కౌన్సిల్లో రిజిస్టేషన్ చేయించుకున్న వైద్యులైనా ఆంధ్రప్రదేశ్లో వైద్య వృత్తిని నిర్వహించుకోవచ్చని పేర్కొంటూ రాష్ట ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నిబంధనల సరళీకరణ, సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. గోదావరి పుష్కరాల నాటికి సందర్శనీయ ప్రాంతాల్లో పర్యాటకులకు మౌలిక సదుపాయాలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని, ఆ మేరకు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట పర్యాటకాభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న వర్షాకాలంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యల సన్నద్దత ప్రణాళికను శాఖల వారీగా వారంలోగా సమర్పించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెంకటశిల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ నుండి వరదలపై సన్నద్దత, జనగణన, ఎలక్షన్స్, ఎస్ఐఆర్, 22A కేసులు, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, 2 ఏళ్ల పాలన కార్యక్రమం, యోగాంధ్ర తదితర అంశాలపై జిల్లా మండల స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు, వైద్యులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం ద్వారా సత్వర వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావు ఆదేశించారు. ఒమన్ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై జరిగిన దాడి ఘటనలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజనీర్ సురేష్ పట్నాల మృతి చెందడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: చూడు.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

11:50 అయిపోయింది టైం. మనం ఎంట్రీ చేశాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి. మీ అందరినీ అలరిచ్చేందుకు సాయంత్రం వరకు వచ్చేసాను నేను మీ ఆర్జే చందన. సో మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ పార్టీ 101.3. వెల్కమ్ టు సినిమా కబుర్లు. మీ అందరికీ కూడా మరి ఈ రోజు బోల్డ్ సినిమా కబుర్లు కాదు, ఒక మంచి డైరెక్టర్ గురించి మనం తెలుసుకుందాం. మరి ఇవాల్టి మన ఈ సినిమా కబుర్లలో ముందుగా ఒక మంచి హీరోని కూడా విష్ చేద్దాం. అండ్ తన మూవీస్ అన్ని కూడా చాలా డిఫరెంట్ మూవీస్, చాలా మంచి మూవీస్ కూడా తీశారు. మరి ఇంతకీ ఎవరు ఆ హీరో అనేది నేను మీతో షేర్ చేస్తాను. అసలు అయితే ఈ సినిమా కబుర్లకి వెల్కమ్ చెప్పాలి కదా, మరి ఒక మంచి సాంగ్ శ్రీరామ్ వాయిస్ లో వస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతిలో.

ఎస్ మరి శ్రీరామ్ వాయిస్ లో మంచి పాట వినేశారు కదా, మరి ఈ రోజు మన మాచో స్టార్ గోపీచంద్ బర్త్డే అనమాట. తొలి వలుపు అనే సినిమాతో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఫస్ట్ అయితే మనకి విలన్ గా ఎంటర్టైన్ చేశారు. అండ్ అబ్బో, ఆ విలన్ రోల్స్ లో మటుకు మామూలుగా చేయలేదు. మరి ఆ తర్వాత హీరోగా చాలా మంచి చిత్రాలు మనందరికీ అందించారు కదా. అండ్ అలాగా తొలి వలుపు అండ్ ఆ తర్వాత యజ్ఞంతో మొదలు ఇప్పటికి ఎన్నో చిత్రాలతో హిట్ అందుకున్నారు, అవార్డ్స్ అందుకున్నారు. సో అలా మంచి సినిమాస్ తో మాచో స్టార్ అనిపించేసుకున్నారు గోపీచంద్ గారు అయితే. మరి ఈ రోజు గోపీచంద్ గారు బర్త్డే కాబట్టి మరి ఆయనకి డెడికేట్ చేస్తూ మంచి సాంగ్ మీకు వినిపించేస్తాను. అండ్ అలాగే మనందరం మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన ఒక గొప్ప డైరెక్టర్ గారు ఉన్నారు, మరి ఆయన మనం గుర్తు చేసుకుందాం. భౌతికంగా అయితే మొన్న 10వ తారీఖే ఆయన మన నుంచి దూరంగా వీడి వెళ్లటం జరిగింది. మరి కానీ ఆయన చిత్రాల ద్వారా మనకి ఎప్పటికీ చిరస్మరణీయంగా గుర్తుండిపోతారు. మరి ఆ దర్శకుల్ని మనం గుర్తు చేసుకోబోయే ముందు ఒక మంచి పాట విందాం. ఆయన దర్శకత్వంలో రీమేక్ అయి వచ్చిన ఒక మంచి చిత్రం నుండి ఒక మంచి పాట మీకు వినిపిస్తాను. మరి ఈలోపైతే గోపీచంద్ పాటతో మరి అలా కొనసాగిసేద్దాం మన సినిమా కబుర్లు. మరి వింటూ ఉండండి వివిధ భారతిలో సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

కొత్త జీవితాలు చిత్రం నుంచి సి నారాయణ రెడ్డి గారు రచించగా పి సుశీల గారు జానకి గారు కలిసి పాడిన పాట విన్నారు. మనం సినిమా కబుర్లలో ఈ రోజు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామనంటే సుప్రసిద్ద దర్శకులైన భారతి రాజా గారి గురించి. మరి ఆయన మొన్న 10వ తారీఖు కాలం చేశారు కదా, మరి ఆయన్ని మరొకసారి మనం ఈ సినిమా కబుర్లో కార్యక్రమంలో గుర్తు చేసుకుందాం. మరి తెలుగులో టైమ్లెస్ క్లాసిక్స్ గురించి మాట్లాడితే మొదటిగా గుర్తొచ్చే పేరు భారతి రాజా గారి. మరి ఆయన పేరు తెలవంగానే మనకి గుర్తొచ్చేది ఆయన చిత్రాల్లోని వాస్తవికత, అంటే సహజంగా మన జీవితాల్లో జరిగే కథలకు దగ్గరగా ఉంటాయి ఆయన చిత్రాలన్నమాట. 1941 జులై 17 మద్రాసులోని అల్లీ నగరంలో పెరియమ్మ తేవర్ మీనాక్షి అమ్మాళ్ దంపతులకు చిన్నస్వామి పెరియమ్మ తేవర్గా జన్మించారు మన భారతి రాజా గారు. 1977 తమిళ్లోని 16 వాయితీనిలే చిత్రంతో దర్శకునిగా తన కెరీర్ ని మొదలుపెట్టారు. ఇక ఈ చిత్రం తెలుగులో శ్రీదేవి గారు చంద్రమోహన్ గారు జంటగా నటించిన 16 ఏళ్ల వయసు చిత్రంగా రీమేక్ చేసి ఇక్కడ కూడా సంచలనాన్ని సృష్టించారు. ఇలా

ఆయన ప్రయాణంలో ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరో పరిచయమయ్యారు. మరి వారిలో ఎందరో ఇప్పుడు తమ సినీ జీవితంలో స్టార్స్ గా కూడా నిలిచారు. ఎక్కువ తమిళ చిత్రాలు అందించినా ఆయన తెలుగులో మాత్రం క్లాసిక్ హిట్స్ ఎన్నో అందించారు. మరి అవేంటో తెలుసుకుందాం. ఇంకొక మంచి పాట ఆయన చిత్రం ద్వారా మనైతే వినేద్దాం. మరి వింటూ ఉండండి సినిమా కబుర్లు.

Jyoti FM 101.3. ఎస్పీ బాలుగారు, ఎస్పీ శైలజ గారు ఇద్దరూ కలిసి సీతాకోకచిలుక చిత్రం నుంచి పాడిన పాట విన్నారు వేటూరు గారి రచనలో. మరి ఈ పాట, ఈ చిత్రం చాలా ప్రత్యేకం అన్నమాట మన భారతీ రాజా గారి దర్శకత్వంలో. మరి భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ నేపథ్యంలో కథలకు ఒక కొత్త అందాన్ని పరిచయం చేసిన దర్శకుల్లో భారతీ రాజా గారి పేరే ప్రత్యేకంగా వినిపిస్తూ ఉంటుందన్నమాట. తెలుగు ప్రేక్షకులకు ఎంతో మంది నటీ నటులని అలాగే సహనటులని అందరినీ కూడా పరిచయం చేశారని చెప్పాను కదా. మరి వారిలో మనందరం కూడా లేడీ సూపర్ స్టార్ గా మనందరికీ గుర్తుండిపోయిన మన విజయశాంతి గారిని 1980లో కళ్ళుకుల్ ఈరం అనే చిత్రంతో పరిచయం చేశారన్నమాట. ఇక ఆ తర్వాత 1978లో వచ్చిన కిలక్కే పోగుం రైల్ అనే చిత్రంతో నటి రాధికా శరత్ కుమార్ గారిని పరిచయం చేశారు. ఇక తెలుగులో ఎవర్ గ్రీన్ క్లాసికల్ హిట్ అయిన సీతాకోక చిలుక చిత్రంతో అరుణ గారిని కూడా పరిచయం చేశారు. ఇంకా ఆ తర్వాత అలై గర్ల్ ఓయితవిల్లై ఈ చిత్రంతో మన రాధా గారిని కూడా పరిచయం చేశారు భారతీరాజా గారు. ఆ తర్వాత మణ్ వాసనై అనే చిత్రంతో నటి రేవతి గారిని కూడా వెండితెరకి పరిచయం చేశారు మన భారతీరాజా గారు. ఇలా ఎంతో మంది కథానాయికలు ఆయన చిత్రాల ద్వారా పరిచయం అయ్యి ఇప్పుడు ఎంతో అగ్ర హీరోలతో కూడా నటించి మనందరికీ కూడా స్టార్స్ గా నిలిచారు. మరి ఇంతే కాదు, అంటే కథానాయికలు ఒకళ్లే కాదు, కథానాయకులు సహనటులు ఎందరో కూడా ఉన్నారు. మరి వారి గురించి కూడా తెలుసుకుందాం ఇంకొక మంచి పాట తర్వాత. మరి ఆయన దర్శకత్వంలో రీమేక్ అయి వచ్చిన ఒక మంచి చిత్రం, ఆ చిత్రం నుండి నేను మీకు పాట వినిపించేస్తున్నాను. మరి వింటూ ఆనందించండి సినిమా కబుర్లు ప్రోగ్రాంలో.

బాలకృష్ణ గారు, సుహాసిని గారు నటించిన చిత్రం మంగమ్మ గారి మనవుడు నుంచి సి నారాయణ రెడ్డి గారి రచనలో ఎస్పి బాలు గారు, పి సుశీల గారు కలిసి పాడిన పాట విన్నారు సినిమా కబుర్లు కార్యక్రమంలో. మరి మనం తెలుసుకుంటూ ఉన్న భారతీ రాజా గారి గురించి, మరి ఇక కథానాయికల విషయానికి వస్తే, అంటే హీరోస్ విషయానికి వస్తే, తెలుగు ప్రేక్షకులకి స్టార్ కమీడియన్ గా మనందరికీ సుపరిచితమైన సుధాకర్ గారిని పరిచయం చేశారన్నమాట. ఇక అలాగే అలైగల్ ఓయిత విల్లై ద్వారా హీరో కార్తీక్ ని, తాజ్ మహల్ చిత్రంతో తన కొడుకైన మనోజ్ భారతీ రాజా గారిని, అలాగే మణ్ వాసనతో పాండియన్ గారిని, అండ్ కడలోర కవితైగల్ అనే చిత్రం ద్వారా రాజా గారిని, ఇలా ఎంతో మంది హీరోల్ని వెండితెరకి పరిచయం చేశారన్నమాట. అండ్ వీరే కాదు, సహాయ నటులైన సత్యరాజ్ గారిని, నెపోలియన్ గారిని, అలాగే ఎన్ రవి గారిని, జనకరాజ్ గారిని, భాగ్యరాజ్ గారిని, మణివాణన్ గారిని, అలాగే మనోబాల గారిని, వీరందరినీ కూడా మన భారతీ రాజా గారి చిత్రాల ద్వారానే పరిచయం చేయడం జరిగిందన్నమాట. అంటే వీరందరూ కూడా మన భారతీ రాజా గారి పాఠశాల నుంచి వచ్చిన ప్రతిభావంతులే. ఇక మన తెలుగు విషయానికి వస్తే, టైమ్లెస్ క్లాసికల్ హిట్స్ అందించారు అని చెప్పాను కదా, మరి వాటిల్లో కొన్ని పాటలు ముఖ్యంగా మనం గుర్తు చేసుకుంటే గనక, ఇందాక విన్న మాటే మంత్రం ఒకటి, అలాగే ఆరాధన చిత్రంలోని పాటలు, అలాగే సీతాకోకచిలుక చిత్రంలోని పాటలు, ఇలా ఎన్నో పాటలు విన్నప్పుడు మా అందరికీ కూడా ఇళయరాజా గారి గుర్తొస్తారు సంగీతం పట్ల మనం అట్లా వెళ్తే గనక. కానీ ఇటువంటి క్లాసికల్ సాంగ్స్ ఇవ్వాలి అని అంటే ప్రకృతి అంతా రమణీయమైన మనసుతో పాటు ప్రేమపై ఆరాధనా భావం, అలాగే తెరపై అద్భుతంగా ఆవిష్కరించగలిగే తత్వం, ఇవన్నీ కలిగి ఉండాలి ఒక దర్శకునికి. అప్పుడే ఆ చిత్రం అంత అందంగా రూపుదిద్దుకుంటుంది. మరి హరిప్రసాద్ గారు, సుహాసిని గారు కీలక పాత్రలో పోషించిన కొత్త జీవితాలు అనే చిత్రంతో అయితే తెలుగులో దర్శకత్వానికి నాంది పలికారు భారతీ రాజా గారు. మనం ఇందాక ఈ పాట కూడా వినేశాం. మరి తమిళ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుదియ వార్పుగల్ అనే చిత్రానికి రీమేక్ అన్నమాట ఈ చిత్రం. ఇక ఈ చిత్రంతో మన నటీమణి సుహాసిని గారిని కూడా పరిచయం చేశారు. ఇక ఆ తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసి 1980లో సంగీత ప్రియుల్ని ఉర్రూ తొలగించిన చిత్రం సీతాకోకచిలుక. మరి ఈ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుని ఉత్తమ దర్శకునిగా కూడా అవార్డు అందుకున్నారు. కేవలం ఇదొక్క అవార్డే కాదు, ఆయన జీవితంలో ఎన్నో అవార్డ్స్ ని అందుకున్నారు భారతీ రాజా గారు. మరి ఇంకా తెలుసుకుందాం ఆయన గురించి మరికొన్ని విశేషాలు. ఈలోపు ఇంకొక మంచి పాట మీకు వినిపిస్తున్నాను.

దేశాన్ని వెండి తెరపై ఆవిష్కరించారు భారతీ రాజాగారు. అలాగే మరొక కొత్త చిత్రం అంటే సీనియర్ నటులైన కృష్ణ గారు ఎన్నో రకాల ప్రయోగాలు చేసే మనం చూసే ఉన్నాం కదా, మరి ఆయనతో పాటు కలిసి జమదగ్ని అనే సినిమా కూడా తీశారు. ప్రతి చిత్రంలో తనదైన ముద్ర వేసిన భారతీ రాజాగారు మన ఈ అత్యద్భుత చిత్రమైన సీతాకోక చిలుక చిత్రంలో అయితే ఒక షాట్ కోసం కేవలం హీరో హీరోయిన్ అలాగే కెమెరామెన్ ఈ ముగ్గురు మాత్రమే ఉండి ఆ సీన్ వచ్చేలాగా ఒక ప్రయోగాన్ని అయితే చేశారన్నమాట. ఇలా ఆయన తన కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు. మరి అంతేకాదు ఆయన ప్రత్యేకమైన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అయితే తమిళ్లో ఆయన తీసిన ఎన్నో చిత్రాలు తెలుగులో రీమేక్ అయి మరీ హిట్ సాధించాయన్నమాట. మరి ఆ చిత్రాల గురించి కూడా మనం తెలుసుకుందాం. భారతీ రాజాగారి దర్శకత్వంలో ఏ చిత్రాలు వచ్చాయి, అవి ఏవి రీమేక్ అయ్యాయి, అవి ఎంత మంచి హిట్ సినిమాలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మరి ఈలోపు ఇంకొక మంచి పాట మీకు వినిపించేస్తున్నాను. ఇప్పుడు ఇందాక నేను అన్నాను కదా ఒక షార్ట్ కోసం ప్రయోగం చేశారు అని చెప్పి కేవలం కెమెరామ్యాన్ హీరో హీరోయిన్ తో. మరి ఇంతకీ ఏంటంటే చివరికి ఈ ప్రేమికులు ఇద్దరు కూడా కలుసుకుంటారు ఆ చిత్రంలో. మరి ఆ సన్నివేశంలో మనకి కనబడే షాట్ అన్నమాట. ఈ పాట వినగానే మీకు అది గుర్తొచ్చేస్తుంది. ఇప్పుడు మీకోసం సీతాకోక చిలుక చిత్రం నుంచి ఒక మంచి పాట వస్తుంది, వింటూ ఆనందించండి.

ఆత్రేయ గారి రచనలో ఒక మంచి పాటనైతే వినేశారు. ఇళయరాజా గారు సంగీతం అందించగా ఎస్పీ బాలు గారు, ఎస్ జానకి గారు కలిసి పాడారు ఈ పాటని. మరి ఈ పాట ఆరాధన చిత్రం నుంచి విన్నారు కదా, మరి ఈ చిత్రం చాలా ప్రత్యేకం. ఎందుకనంటే ఒక సినిమాకి కథ, కథనం ఎంత ముఖ్యమో, ఏ సన్నివేశాన్ని ఎలా తీయాలి అన్న విజన్ కూడా అంతే ముఖ్యం. ఒక దర్శకుని ప్రతిభ ఇక్కడే బయటపడుతుంది. అందుకు నిదర్శనంగా అప్పటిదాకా మాస్ హీరోగా డాన్సులు చేస్తూ దూసుకెళ్లిన మన చిరంజీవి గారితో ఆరాధన లాంటి చిత్రం తీసి ఆయనలోనే ఒక కొత్త నటు

మరి ఇంత మంచి పాట విన్నాక ఇంకా చివరిగా మనం భారతీ రాజా గారి గురించి తెలుసుకోవాల్సినవి ఇంకొన్ని విషయాలున్నాయి. మరి ప్రత్యేకంగా ఆయన చిత్రాల్లో తమిళ్లో తీసిన చిత్రాలు కొన్ని తెలుగులో కూడా రీమేక్ అయ్యి హిట్ సాధించాయన్నమాట. అందులో రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన 16 ఏళ్ల వయసు, ఇందులో మనకి చంద్రమోహన్ గారు, శ్రీదేవి గారు ఇద్దరు జంటగా కనిపిస్తారు. ఇక ఆ తర్వాత కమల్ హాసన్ గారు, శ్రీదేవి గారు జంటగా నటించిన ఎర్ర గులాబీలు, బాపు గారి దర్శకత్వంలో వచ్చిన తూర్పు వెళ్లే రైలు, అలాగే శివాజీ గణేషన్ గారు రాధా గారితో తమిళ్లో రూపొందించబడి తెలుగులోకి రీమేక్ అయిన ఆత్మపందువు చిత్రం అన్నమాట. ఇక కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన మంగమ్మ గారి మనవుడు, అలాగే తన శిష్యుడైన భాగ్యరాజ్ గారు అందించిన కమల్ హాసన్ గారి చిత్రం ఖైదీ వేట, ఈ చిత్రాలన్నీ కూడా రీమేక్ అయి హిట్ సాధించిన చిత్రాలే. ఇవే కాకుండా హిందీలో కూడా భారతీ రాజా గారు అమితాబ్ బచ్చన్ గారితో ఆఖరి రాస్తా అనే చిత్రాన్ని తీసి విజయాన్ని సాధించారు. ఇలా ఎన్నో రికార్డులు సృష్టించిన మన భారతీ రాజా గారు భౌతికంగా మరణించినా కూడా ఆయన సృష్టించిన ఇన్ని అద్భుతాల ద్వారా, ఇన్ని క్లాసికల్ చిత్రాల ద్వారా మన ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. మరి ఆయన చిత్రాలన్నిటిలో మంచి క్లాసికల్ హిట్ అయిన మరొక చిత్రం ఉంది 16 ఏళ్ల వయసు. మరి ఆ చిత్రంలోని ఒక మంచి పాటతో, ఎస్ జానకి గారు పాడిన పాటతో మన ఈ సినిమా కబుర్లు కార్యక్రమాన్ని ముగిచేద్దాం. మరి వింటూ ఆనందించండి సినిమా కబుర్లు.

0: చిట్టి
1: ఎవరే అది ఎవరే ఏ ఎవరే ఎవరే ఎవరే అది
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: నచ్చింది ఏంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్టంలో ప్రజాప్రభుత్వం బాధ్యతలు చేపట్టి ఈ రోజుతో సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి పౌరుణ్ణి, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వర్గాన్ని గెలిపించడమే అజెండాగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. వారి ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తూ రాష్ట భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు లో ఓల్టేజీ సమస్యలు లేకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రఘుమారి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దెంకిలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. పేద ప్రజలకు వైద్య భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి కీలక పాత్ర పోషిస్తోందని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. నెల్లూరులో 49 మంది లబ్దిదారులకు 32,42,000 రూపాయలు

సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. గనుల తవ్వకం రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామం నిలిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లిలోని గ్రానైట్ క్వారీని మంత్రి పరిశీలించారు. కళలకు కళాకారుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న కళా సమ్మేళన 2020 సంగీత నృత్య మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ నెల 30వ తేదీన పీఎం పాలెం సాంకేతిక విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కళాశాలలో మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్టు శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు తెలిపారు. శారీరకంగా మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉండేందుకు యోగ దోహదం చేస్తుందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన యోగాసనాల ప్రదర్శనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆస్టేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. సిడ్నీ వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో 3వ సీడ్ సింధు చైనీస్ తైపేకి చెందిన చాన్ సుయూ పై విజయం సాధించింది.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

12:04 మినిట్స్ 32 సెకండ్స్ అయిపోయింది. మనం ఎంట్రీ చేశాం మీకు తెలుసా ప్రోగ్రామ్ కి. మరి వాళ్ళు మీకు తెలుసాలో మీకు తెలుసా, మీ అందరికీ కొత్త ప్రదేశాలను పరిచయం చేయబోతున్నాను. చాలా అరుదైన ప్రదేశాలు అన్నమాట అవన్నీ కూడా. మరి అవి మీ అందరికీ పరిచయం చేయబోయే ముందు మన దేశం గురించి అలాగే దేశ అభివృద్ధి గురించి మరి కొన్ని విషయాలైతే మనం తెలుసుకుందాం. ఒక దేశం అభివృద్ధి చెందాలి అని అంటే ఆ ప్రయాణం మనం ఒకవేళ అంచనా వేయాల్సి వస్తే ఆ దేశం సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, చేరుకున్న మైలురాళ్లు ఇవన్నిటిని కూడా పరిశీలిస్తాం కదా. మరి అలాగా గత 12 సంవత్సరాలుగా మన భారతదేశంలో మన ప్రభుత్వంచే ఆర్థికంగా కానీ, సాంకేతికంగా కానీ, సామాజికంగా కానీ, మౌలిక సదుపాయాల రంగాల్లో కానీ, ఇలా అనేక రంగాల్లో కీలక కార్యక్రమాలు ఎన్నో చేపట్ట జరిగిందన్నమాట. మరి ఈ 12 సంవత్సరాల ప్రయాణం మన భారతదేశాన్ని మరింత ఆధునికంగా, ఆత్మనిర్భరంగా, అలాగే అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేసింది. మరి ఈ రోజు ఆ ప్రయాణంలోని కొన్ని ముఖ్య విజయాలని, అలాగే మైలురాళ్ల గురించి, అలాగే ఇందాక నేనన్నట్లుగా కొత్త ప్రదేశాల గురించి అన్ని కూడా ఈ మీకు తెలిసే ప్రోగ్రామ్ లో మీ అందరితో నేను పంచుతాను ఒక మంచి పాట వినిపించేసిన తర్వాత. మరి ముందుగా మీకోసం ఒక మంచి సాంగ్ వస్తుంది. ఈ మీకు తెలుసాలో వింటూ స్టే ట్యూన్డ్.

ఒక మంచి సంగతి వినేశారు కదా. మరి మన ఈ గత 12 సంవత్సరాలుగా మన భారతదేశంలో జరిగిన ఎన్నో అద్భుతాలు, ఎన్నో మైలురాళ్ల గురించి క్లుప్తంగా మనం ఈరోజు తెలుసుకుందాం. సో డిజిటల్ ఇండియా, దీని ద్వారా అయితే ప్రభుత్వ సేవలు ప్రజలకి మరింతగా చేరువయ్యాయన్నమాట. అండ్ యూపీఐ, సో యూపీఐ లాంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా ప్రపంచ గుర్తింపు కూడా పొందిందన్నమాట మన భారతదేశం అయితే. అండ్ మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా లాంటి కార్యక్రమాల ద్వారా యువ పారిశ్రామికవేత్తలకి ప్రోత్సాహాలు కూడా అందాయి. అండ్ ఆ తర్వాత ఆయుష్మాన్ భారత్ స్కీమ్, ఈ స్కీమ్ ద్వారా అయితే కోట్లాది మందికి ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. అండ్ ముఖ్యంగా మన ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ఈ భారత ప్రభుత్వం మొదలుపెట్టిన ఒక గొప్ప మిషన్ ఏది అంటే స్వచ్ఛ భారత్ అన్నమాట. దీని ద్వారా పారిశుద్ధ్యంపై అవగాహన పెరిగింది, దేశం స్వచ్ఛత వైపు కూడా అడుగులు వేసింది. అండ్ ఆ తర్వాత జల్ జీవన్ మిషన్, మరి దీని ద్వారా అయితే గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సౌకర్యాలు కూడా వచ్చాయి. ఇక అంతరిక్ష రంగం గురించి మాట్లాడుకుంటే, అంతరిక్షంలో మనం ఎన్నో విజయాలను సాధించాం గత 12 సంవత్సరాలుగా గమనిస్తే గనక. ముఖ్యంగా మనందరం సాధించిన మైలురాళ్లలో ఒకటి చంద్రయాన్ 3 అనమాట, ఆ తర్వాత ఆదిత్య L1. మరి ఈ విజయాలు మన భారతదేశం యొక్క ప్రతిష్టని ముందుకు తెచ్చాయి. మరి ఇలాగా మన ఈ 12 సంవత్సరాల ప్రస్థానంలో భారతదేశాన్ని అభివృద్ది వైపు అడుగులు వేయించింది ప్రస్తుతమున్న ప్రభుత్వం. మరి అదే విషయం మరింకా ఇవాల్టి మనం మీకు తెలుసాలో కొన్ని కొత్త ప్రదేశాల గురించి చెప్తా అన్నాను కదా. మరి మన భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. మన దేశంలో మనకి ఎన్నో రకాల చారిత్రక కట్టడాలు, అలాగే ప్రకృతికి సంబంధించి ఎన్నో రకాల అందమైన ప్రాంతాలు, ఎన్నో రకాల ప్రదేశాలు, అలాగే సముద్ర తీరాలు, ఎడారులు, కొండలు, కోనలు మాట్లాడుకుంటూ ఉంటే మన భారతదేశాన్ని ప్రకృతి యొక్క రమణీయతకి, అలాగే చారిత్రక కట్టడాలకి, వీటన్నిటికీ కూడా కొలువు. మరి ఇన్ని రకాల అద్భుతమైన ప్రదేశాలు కలిగిన ఈ కొలువులోంచి కొన్ని అరుదైన ప్రదేశాలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఇలా ఒక మంచి పాట విందాం యువ చిత్రం నుంచి. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం మీకు తెలుసాలో ఇంకొన్ని ప్రదేశాలు. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: 5000 రా.
1: ఏంట్రా 5000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదెలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: Congratulations, Vicky.
4: Thank you.
3: Putti, thank you kaadu. Koncham naa kosam time istava?
5: Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

నిజంగా అసలు అలా ఒక మంచి వెదర్ ఉంటే ఇట్లాంటి పాటలు అలా వేసుకుని మనం వెళ్ళిపోవచ్చు అనమాట. శుభ్రంగా ఒక టూ వీలర్ పట్టుకొని అలాంటి అరుదైన ప్రదేశాల గురించి ఈ రోజు నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇందాక అన్నాను కదా, మన ఇండియాని ఒక ఎన్నో రకాల ప్రదేశాల కలయిక అని, హిమాలయాస్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా మనం పర్యాటక ప్రాంతాలు ఎన్నో కూడా మన టూరిస్టులందరినీ ఆహ్వానిస్తూనే ఉంటాయి. అయితే మన దేశంలో చాలా అరుదైన పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయన్నమాట. మరి వాటిల్లో మనం ఒక్కసారైనా లైఫ్ లో ఒక్కసారైనా చూడాలనిపించే ప్రదేశం ఏది, మాట్లాడుకుందాం దాని గురించి. ఇంత సస్పెన్స్ లో పడుతుంది, ఏంటా ప్లేస్ అని వెయిట్ చేస్తున్నారు. చేంజ్ చేయండి, పర్లేదు, కొంచెం టైం పడుతుంది మనం ఆ ప్రదేశం చేరాలి అంటే, ఎందుకంటే అక్కడ అన్ని కూడా మంచు కొండలతో నిండిపోయి ఉంటాయి కాబట్టి. మరి అంత చక్కగా చల్లగా ఉండే అంత అందమైన ప్రదేశం ఎక్కడుంది ఆలోచిస్తూ ఉండండి లోప. మరి ఇంకొక మంచి పాట నేను మీకు వినిపిస్తాను. ఈ పాట తర్వాత మనకి వార్తలు ఉంటాయి, వార్తల తర్వాత మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగించేద్దాం. మరి వింటూ ఉండండి మీకు తెలిసే ప్రోగ్రామ్

ఆకాశవాణి కర్నూల్ కేంద్రం మీరు వింటున్నారు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. దేశంలో విద్య, వైద్యం, వ్యాపారం, పాలనా నుంచి డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం

ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం స్వయం సహాయక సంఘాల మద్దతు వల్ల మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి అభివృద్ది చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల కొత్త అవకాశాలు లభిస్తున్నాయని దేశవ్యాప్తంగా అభివృద్ది ముఖచిత్రమే మారిపోతోందని మోదీ అన్నారు. మహిళల నేతృత్వంలోని అభివృద్దిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేసిందని, ఇది అన్ని రంగాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని మోదీ గుర్తు చేశారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతున్న స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతిస్తోందని చెప్పారు. ప్రభుత్వ ప్రయత్నాలు గౌరవం, అవకాశం, సాధికారత అనే పునాదులపై ఆధారపడి ఉన్నాయని, ఇది మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని చాటుకోవడానికి, దేశ నిర్మాణంలో మరింత బలంగా సహకరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అంతరిక్షం, ఆవిష్కరణల వంటి రంగాల్లో భారతదేశ నారీ శక్తి తన ముద్రను వేయడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యకులు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ ఆర్టిడాతో సమాపేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత్ స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్ అవుట్ పెరేడ్ను రాష్టపతి సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ నెల 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్దరణ, అభివృద్దిలో సంఘీభావం, సమతుల్య వృద్దిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలియజేశారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ అర్సేనియో డొమింగ్యూస్ తీవ్రంగా ఖండించారు. నావికులను, పౌర నౌకాయానాన్ని, అంతర్జాతీయ జలాల్లో ప్రయాణ స్వేచ్ఛను ఎల్లప్పుడూ రక్షించాల్సిన అవసరం ఉందని ఐఎంఓ సెక్రటరీ జనరల్ చెప్పారు. తాము ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి పారదర్శకమైన విచారణ జరపాలని ఐఎంఓ పిలుపునిచ్చింది. సంస్థాగత, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్లెట్ల నుండి పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నియంత్రించింది. వీరంతా తమకు కావలసిన ఇంధనాన్ని తమ సొంత వినియోగదారు పంపుల నుండే సమకూర్చుకోవాలని ఆదేశించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా

ఏర్పడిన అంతరాయాల మధ్య స్థానికంగా ఇంధన కొరత రాకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆంక్షలు 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడాన్ని నిరోధించడానికి రిటైల్ అవుట్లెట్లు ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ను మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. భారత ప్రముఖ షూటింగ్ కోచ్, మాజీ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా నిన్న రాత్రి ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ ముగించుకుని భారత బృందంతో విమానంలో తిరిగి వస్తుండగా రాణా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. షూటింగ్ రంగంలో ఆయన సాధించిన అసాధారణ విజయాల ద్వారా దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చారని కొనియాడారు. యువ అథ్లెట్లను ఎంతో అంకితభావంతో తీర్చిదిద్దడంలో, వారికి మార్గనిర్దేశం చేయడంలో ఒక గురువుగా ఆయన అందించిన సహకారం కూడా అంతే విశిష్టమైందని మోదీ పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, క్రీడా సమాజానికి ప్రధాని సానుభూతి తెలియజేశారు. జస్పాల్ రాణా మరణం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం భారత క్రీడారంగానికి తీరని లోటని రక్షణ మంత్రి అన్నారు. సిడ్నీలో జరుగుతున్న ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఈ రోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో చైనీస్ తైపీకి చెందిన చెన్ సూ యూను 21-6, 21-9 తేడాతో ఓడించారు. సెమీఫైనల్ మ్యాచ్ లో సింధు జపాన్ కు చెందిన అకానే యమగూచితో తలపడతారు. అంతకుముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో యమగూచి 21-14, 21-14 తేడాతో భారత యువ క్రీడాకారిణి తన్వీ శర్మను ఓడించి సెమీస్ కు చేరుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కర్ణాటక, కేరళ, మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

సో హిమాచల్ ప్రదేశ్ లోని ఒక అరుదైన ప్రాంతాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట. సో ఇంతకీ అది ఎక్కడుంది అంటే ప్రాంతం పేరే వెరైటీగా ఉంటుంది, ఖజియార్ అనమాట, వెరైటీగా ఉంది కదా, అదేదో తినే వస్తువులాగా ఉంది పేరు. బట్ చూసేందుకు మటుకు ఒక మినీ స్విట్జర్లాండ్ లాగా ఉంటుంది. అక్కడ పర్యాటకులు అలాగే అక్కడ ఉండే స్థానికులు అందరూ కూడా చెప్తున్న విషయం ఇది. సో ఒక మినీ స్విట్జర్లాండ్ ని చూస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఈ ఖజియార్ అనే ప్రాంతం ఉంటుందన్నమాట. ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. సో ఇక్కడ పచ్చిక బయళ్లు అండ్ అలాగే ప్రకృతి అందాలు అంటే కొండలు గుట్టలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. దాంతోపాటు మన చేత్తో తాకగానే మనకి తగలగానే మనందరం ఆనందించగలిగే అంత దగ్గరగా మనకి మంచు కనబడుతూ ఉంటుంది అనమాట. అండ్ వీటితో పాటు పైన్ అడవులు ఇవన్నీ కూడా మన పర్యాటకులందరినీ కూడా కనువిందు చేస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ ప్రాంతం ఆధ్యాత్మిక వైభవానికి కూడా చాటే విధంగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఇక్కడ ఉండే ఖజ్జీ నాగ దేవాలయం అంటే నాగేంద్ర స్వామి ఆలయం ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ కలతోప్ ఖజియార్ అనే ఒక అందమైన అభయారణ్యం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. ఇక ఈ ప్రాంతానికి ఒకవేళ మనం వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి ఒక అందమైన మంచు ప్రాంతంలో మనం కాలక్షేపం చేయాలి గడపాలి అనుకుంటే సో ఇక్కడికి ఖజ్జీ పఠాన్కోట్ అనే రైల్వే స్టేషన్ నుంచి దాదాపు ఒక 95 కిలోమీటర్ల దూరంలో మనకి ప్రాంతం అనేది ఉంటుందన్నమాట. లేదు ఎయిర్పోర్ట్ ద్వారా మనం వెళ్ళాలి అంటే ఏరోప్లేన్ ద్వారా మనం వెళ్ళాలి అని అనుకుంటే గనక కాంగ్రాలోని గగల్ ఎయిర్పోర్ట్ కి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఖజియార్ అనే ప్రాంతం. మరి ఒక అందమైన మంచు ప్రాంతాన్ని చూసేసాం కదా, అది కూడా మనకి ఇప్పటి వరకు మనం చూడలా ఈ ప్రాంతాన్ని. ఎందుకంటే చాలా రోజు ఒక ప్రదేశంలో అందమైన అడవులు పచ్చిక బయళ్లు అలాగే మంచు ఇవన్నీ కలగలిసి ఉండడం అనేది ప్రకృతి రమణీయత అనేది కలిసి ఉండడం అనేది చాలా అరుదు అనమాట. అండ్ అంతేకాదు ఈ ప్రాంతానికి మనకి టూరిస్టులు కూడా చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు ప్రతి ఏటా. ఎందుకంటే ఇది చాలా అరుదైన పర్యాటక ప్రదేశం అని చెప్పారు కదా, సో అది విషయం. అండ్ ఇలాంటి అరుదైన ప్రదేశం మరొకటి ఉంది, దాని గురించి కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇంకొక మంచి పాట తర్వాత. ఇప్పుడు వింటూ ఉండండి, మీకు తెలుసా ప్రోగ్రామ్.

వెళ్ళిపోయాం కదా మనందరం కూడా అక్కడికి. వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా ప్రోగ్రామ్. అలా హిమసీమల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు హిమక్రిములు అయితే తినలేం కానీ సో మంచి ప్రదేశాన్ని చూసేసి వచ్చేయచ్చు అనమాట. మరింతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? హిమాచల్ ప్రదేశ్.

సో చక్కగా చల్లగా ఉండే మంచుని అలా మనం తాకి చూసేసి ఇవన్నీ తెలుసుకొని మరి వచ్చేసాం కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? రాజస్థాన్ వెళ్దామా? ఎందుకనంటే రాజస్థాన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎడారి. అమ్మో చందన, అసలే ఎండలు, మళ్ళీ నువ్వు ఇప్పుడు ఎడారి అంటున్నావు అనుకుంటున్నారా? అంటే కేవలం అక్కడ మనకి కనబడేది ఎడారులు మాత్రమే కాదు, అక్కడ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా అంటే ఇక్కడ ఎక్కువగా ఎడారులు కనబడతాయి కదా, సో అలాంటి ఒక ఎడారితో కూడిన అంటే ఇసుక దిబ్బలతో వీటన్నిటితో కూడిన ప్రాంతమే జైసల్మేర్ అన్నమాట. సో ఇక్కడ ఇసుక దిబ్బలు ఉండడం వల్ల ఎక్కువగా గోల్డెన్ డిజర్ట్ గా కూడా పిలుస్తూ ఉంటారు ఈ యొక్క రాజస్థాన్ లోని జైసల్మేర్. ముఖ్యంగా సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల్లో ఇక్కడ ఇసుక కిరణాల వల్ల అంటే సూర్యకిరణాల వల్ల గోల్డెన్ కలర్ లో మారుతుందన్నమాట. అలా మారిపోయి మనం వేరే ప్రపంచంలో ఉన్నామా అన్నట్లుగా అనిపిస్తుంది. మరి ఇందాక నేను అన్నట్లుగా కేవలం ఎడారి వేడి ఇవన్నీ మాత్రమే కాదు, అక్కడ మనం ఒంటల మీద సవారీ చేయొచ్చు, జీప్ సవారీ చేయొచ్చు, క్యాంపింగ్ చేయొచ్చు, అలాగే రాత్రిపూట నైట్ సఫారీలు కూడా చేయొచ్చు. అండ్ అంతేకాదు సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు ఎన్నో అద్భుతమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటాయన్నమాట. సో ఇట్లాంటివన్నింటినీ కూడా చేయొచ్చు మనం అక్కడ జైసల్మేర్ అనే ఈ ప్రదేశంలో. సో అట్లాగా మన ఇండియాలో ఉన్న అతి తక్కువ పర్యాటకులు వెళ్ళగలిగే ప్రాంతాలు మన ఇండియాలో చాలా ఉన్నాయి కదా, వాటిలో ఇవి ది బెస్ట్ అన్నమాట. సో ఇది మనం మీకు తెలిసే ప్రోగ్రామ్. అండ్ చివరిగా కాటం రాయుడు సినిమా నుంచి ధనుష్ వాయిస్ లో మంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్టంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్టాభివృద్దిలో సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వానికే ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా భారతదేశం మహిళా సాధికారతలో గణనీయమైన పురోగతి సాధించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 12 ఏళ్ల సంక్షేమంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి ఈరోజు స్పందిస్తూ కేవలం మహిళా సంక్షేమ పథకాలే పరిమితం కాకుండా మహిళలను అభివృద్ది ప్రక్రియలో ప్రధాన భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్టాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని, పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణానికి కేంద్రం మద్దతు కొనసాగుతోందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరయ్యన్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ఆమె ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని అన్నారు. నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించనున్న రొట్టెల పండుగకు ఈ నెల 24 తేదీలో పని ఏర్పాట్లు పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ అధికారులను ఆదేశించారు. రొట్టెల పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ కార్మిక సంస్థ ఐఎల్ పిలుపు మేరకు 2002 నుంచి ప్రతి ఏటా జూన్ 12వ తేదీన కార్యక్రమం జరుగుతోంది.

బాల కార్మికత్వంపై రెడ్ కార్డు, బాల్యాన్ని కాపాడదాం, ఉపాధిని గౌరవిద్దాం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట వ్యాప్తంగా పది జిల్లాల్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శ్రీకాకుళంలోని కార్గిల్ పార్కులో నిర్వహించిన ప్రత్యేక యోగా శిబిరంలో సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు చెందిన 200 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్టంలో ఈరోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు తిరిగి బడిబాటు పట్టారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను రాష్ట విద్యాశాఖ విడుదల చేసింది. దిగ్గజ షూటర్, ప్రఖ్యాత కోచ్ జస్పాల్ రాణా కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్యాలు సాధించిన మను బాకర్కు రాణా వ్యక్తిగత కోచ్గా వ్యవహరించారు. 2006 ఆసియా క్రీడల్లో 3 స్వర్ణాలు గెలిచిన జస్పాల్ గతంలో జాతీయ జూనియర్ కోచ్గా కూడా వ్యవహరించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

0: Shakti FM 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1:05 ఎగ్జాక్ట్లీ అయిపోయింది కాబట్టి మనం ఎంట్రీ చేశాం ధీర ప్రోగ్రామ్ కి. మరి ఈ రోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవం కదా. మరి ఒక పక్క మన దేశంలో గాని ప్రపంచవ్యాప్తంగా గాని చూస్తే ఎంతో మంది యువ ఆవిష్కర్తలలాగే బాల ఆవిష్కర్తలు కూడా ఎంతో మంది అభివృద్ది చెందుతూ వాళ్ల యొక్క ఆవిష్కరణల్ని మనకి పరిచయం చేస్తున్నారు. కానీ మరో పక్క ఒక కాయిన్ కి రెండు రకాల ఫేజెస్ ఎలా అయితే ఉంటాయో అదేవిధంగా ఒక పక్క అభివృద్ది చెందుతూ ఉన్నా సరే ఇంకో పక్క బాల కార్మికులు ఇప్పటికీ పనిచేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా చోట్ల. మరి దీన్ని ఆపడం కోసమే ఈ రోజు ఈ స్పెషల్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. అయితే మరి ఈ రోజు మన ధీరాలో స్పెషల్ ఏంటి అని అంటే మనం ఈ రోజు ఒక చిట్టి ధీరా గురించి మాట్లాడుకుందాం. అండ్ యాక్చువల్లీ ఈ రోజే మన స్కూల్స్ అన్ని కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఆల్రెడీ 1:00 అంటే ఇట్స్ టైమ్ ఫర్ లంచ్ టైమ్ ఐ థింక్ చాలా స్కూల్స్ లో. అండ్ కొన్ని అయితే హాఫ్ డేస్ కూడా పెట్టేశారు. సో మేబీ ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయి చక్కగా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఉండుంటారు కొంతమంది పిల్లలు కూడా. మరి అట్లాగా సో ఈ రోజు ఒక చిట్టి ధీర, మరి స్కూల్ టైం కదా, మరి స్కూల్ ధీరా గురించే మనం మాట్లాడుకుందాం. మరి ధీరాగా మారాలి అని అంటే ధైర్యం పట్టుదలే కాదు, వయసు కూడా ముఖ్యం అనుకుంటూ ఉంటాం. అంటే ఆ ఈ వయసులో ఎందుకులే అని అనుకునే వాళ్ళు కొంతమంది, అమ్మో ఇంత చిన్న వయసులోనా అనుకునే వాళ్ళు ఇంకొంతమంది. కానీ వీటన్నిటికీ భిన్నంగా నిలిచిన ఒక చిట్టి ధీరా ఉందన్నమాట. ఇంతకీ తను ఎవరు తెలుసుకుందాం. ఒక మంచి పాట తర్వాత మీకోసం కౌసల్య కృష్ణమూర్తి నుంచి సాంగ్ తో వెల్కమ్ చెప్పేద్దాం. ఈ ధీరాకి వినిపిస్తూ ఉంటాను, వింటూ ఆనందించండి.

మరీ అమ్మాయి అంత రాకాసి గడుసు పిల్ల కాదు కాని తెలివితేటలున్న పిల్ల అనిపించేసుకుందనమాట. ఇంతకీ ఎవరు ఆ చిట్టి ధీరా తెలుసుకుందాం. మరి ఆమె ఎవరో కాదు, ఆలియా ఫాతిమా రిజావి. పేరు చాలా పెద్దగా ఉన్నా గాని ఆ అమ్మాయి తెలివి కూడా అంతే చక్కగా ఉందన్నమాట. మరి లక్నోలోని మార్టినియర్ గర్ల్స్ కాలేజ్ కి చెందిన ఒక 9వ తరగతి విద్యార్థిని అన్నమాట ఈ అమ్మాయి.

మరి ఈ అమ్మాయికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, మరి చిన్నపిల్లల్లో ఎక్కువగా క్రియేటివిటీ ఉంటుంది అని మనం ఎన్నో అధ్యయనాల్లో

వినే ఉంటాం కదా. సో అట్లా ఈ అమ్మాయి విషయంలో కూడా అదే జరిగిందనమాట. మరి తిను చేసిన ఆ పని ఏంటి అంటే ఆ ఆవిష్కరణ ఏంటి అని అంటే గనక, వస్త్ర వ్యర్థాలు అంటే మనం స్టిచ్చింగ్ చేయగా మిగిలిన క్లాత్స్ ఏవైతే ఉంటాయో వాటిలతో తోలు బొమ్మలుగా ఒక అందమైన బొమ్మల్ని తయారు చేసి ఆ బొమ్మలలో కొత్తదనాన్ని ఆవిష్కరించి పాత కళ్ళకి కొత్తదనాన్ని జోడించిందనమాట. మరి ఇలా చేయడం వల్ల, తనకొచ్చిన ఈ ఆలోచన వల్ల, తను చేసిన ఆ చిన్న ఆవిష్కరణ వల్ల తనకి నేషనల్ జియోగ్రఫిక్ స్లింగ్ షాట్ ఛాలెంజ్ 2026 లో మొదటి స్థానం దక్కించుకునే అవకాశం వచ్చింది. మరి అలా తను తయారు చేసిన బొమ్మల వల్ల పిల్లల్లో రీసైక్లింగ్, పునర్వినియోగం, పర్యావరణ పరిరక్షణ వంటి సందేశాలు అందించడంలో కూడా సహాయం పడిందన్నమాట. సో మరి తన చిన్న ఆవిష్కరణకి తను చేసిన ఆ ప్రయత్నం ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత. మరి వింటూ ఉండండి ధీర ప్రోగ్రామ్.

0: హేషామ్ అబ్దుల్ వహాబ్ వాయిస్ లో మంచి పాట వినేశారు. హాయ్ నాన్న సినిమా నుంచి మనం నీరాలో మరి మాట్లాడుకుంటున్నాం ఆలియా ఫాతిమా రిజావి గురించి. మన భారతదేశంలో గమనిస్తే గనక వస్త్ర వ్యర్థాలు అంటే స్టిచ్చింగ్ చేయగా మిగిలిన క్లాత్ పీసెస్ ఏవైతే ఉంటాయో అవే ఇప్పుడు పెద్ద సమస్యగా కొనసాగుతూ ఉన్నాయన్నమాట. ఎందువలన అంటే మన భారతదేశం వస్త్ర కళలకు కూడా ప్రసిద్ది కాబట్టి. మరి ముఖ్యంగా ఈ వస్త్ర తయారీ కర్మాగారాలు కానీ కుట్టు కేంద్రాలు కానీ ఇలాగా గృహాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఈ వస్త్ర వ్యర్థాలు అనేవి ఎక్కువగా మనకి కనబడుతూ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి కొంతవరకు ఉపయోగపడుతూ ఉంటాయి కానీ మిగిలిన మాత్రం వ్యర్థాలుగా మిగిలిపోతూ ఉంటాయి. మరి ఈ సమస్యను పరిష్కరించడానికి ఆలియా ఇలా చిన్న చిన్న తోలు బొమ్మలను చేయాలి అని చెప్పి నిర్ణయించుకుందన్నమాట. అలా వస్త్రాల యొక్క వ్యర్థాలని చెత్తగా భావించకుండా వాటిని సేకరించి బొమ్మలుగా తయారు చేసింది. అలా తను చేసిన ఆ చిన్న ఆలోచనే తను నేషనల్ జియోగ్రఫిక్ స్లింగ్ షాట్ ఛాలెంజ్ 2026 లో తనకి మొదటి స్థానం దక్కేలాగా చేసిందన్నమాట. మరి ఇతరుల ఆవిష్కరణల కన్నా కూడా తనని ముందంజలో నిలబెట్టాయి తను చేసిన ఈ చిన్న మార్పు. సో మనకి తోలు బొమ్మల ఆట అనగానే తరతరాలుగా ఉన్న ప్రేక్షకులందరికీ కూడా అలరించిన ఒక కళగా కనిపిస్తుంది కదా. కానీ ఇప్పుడు దానిలో ఒక కొత్త రకంగా మనకి ఈ వస్త్ర వ్యర్థాలని జోడించి కొత్త ఆటగా దాన్ని.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, మీరు వింటున్నారు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సమయం 1:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్టంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు రెండేళ్లు పూర్తయిన సందర్బంగా తిరుపతిలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం. గత రెండేళ్లలో విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. నెల్లూరు రొట్టెల పండుగ ఏర్పాట్లు ఈ నెల 24వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి పి నారాయణ. రాష్టాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డులు అందుకున్న ప్రముఖ కళాకారులను రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందించారు. భారతీయ సాంప్రదాయ కళల పరిరక్షణ ప్రోత్సాహకానికి వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని గవర్నర్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2024-25 సంవత్సరానికి గాను సంగీత నాటక అకాడమీ ప్రదానం చేసే అకాడమీ రత్న ఫెలోషిప్ అవార్డును అందుకున్న ప్రముఖ కూచిపూడి గురువు పసుమర్తి రత్తయ్య శర్మను గవర్నర్ అభినందించారు. కూచిపూడి నృత్య కళాభివృద్దికి ఆయన చేసిన విశేష కృషికి ఈ అవార్డు దక్కడం గర్వకారణమని అన్నారు. అలాగే తెలుగు పద్య నాటక రంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను నటన విభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మిడి గోపాలకృష్ణను కూడా గవర్నర్ అభినందించారు. రాష్టంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్బంగా రెండేళ్ల నమ్మకం అభివృద్ది

0: సంక్షేమం పేరుతో రాష్ట ప్రభుత్వం విజయోత్సవ సభను నిర్వహిస్తోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని దామినేడు వద్ద జరుగుతున్న బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యకులు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవులతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం రెండేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
1: ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రజలు తమ తీర్పు ద్వారా దేశం గాని రాష్టం గాని ఎటువైపు నడవాలో నిర్ణయిస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసింది అదే. ఆ తీర్పు ఈ రాష్ట్రానికి మళ్లీ ఆశనిచ్చింది. ఈ విజయం కేవలం తెలుగుదేశం పార్టీతో, భారతీయ జనతా పార్టీతో, జనసేన పార్టీతో కాదు, ప్రజల విజయం ఇది.
0: గత రెండేళ్లలో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి ఈరోజు స్పందిస్తూ, గత రెండేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, రానున్న మూడేళ్లలో కూడా విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని తెలిపారు. రాష్టంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచడం ద్వారా బయట నుండి విద్యుత్ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించామని తెలిపారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్దిలో భాగంగా 160 గిగావాట్ల లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మంత్రి వివరించారు. రాష్టవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలలో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. శ్రీకాకుళంలోని కార్గిల్ పార్కులో నిర్వహించిన ప్రత్యేక యోగా శిబిరంలో సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలకు చెందిన 200 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఆశా కార్యకర్తలతో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా యోగా ప్రాముఖ్యత గురించి వివరించారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: 21 రోజున పెద్ద స్థాయిలో అన్ని చోట్ల యోగాంధ్ర ప్రోగ్రామ్ ఉంటుంది. యోగా ఫిజికల్ కాకుండా మెంటల్ స్ట్రెంగ్త్ కోసం కూడా చాలా అవసరం ఉంటుంది. 5-10 మినిట్స్ మెడిటేషన్ చేసినా కూడా దీనికి ఇంపాక్ట్ చాలా ఉన్నాయి. స్పెషలీ లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే డయాబెటీస్ గాని, హై బీపీ గాని, ఇవన్నీ కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ అంత ముఖ్యం. దీంతో పాటు యోగా అండ్ మెడిటేషన్ కూడా చాలా అంత ముఖ్యం ఉంది.
0: రాష్టంలోని నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించనున్న రొట్టెల పండుగకు ఈ నెల 24వ తేదీలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. రొట్టెల పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని పలు ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి నారాయణ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని, పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణానికి కేంద్రం మద్దతు కొనసాగుతోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ఆమె ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని చెప్పారు. దేశాభివృద్ది, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వికసిత భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి పాలన సాగిస్తున్నారని పేర్కొంటూ,
3: 2047వ సంవత్సరానికల్లా వికసిత్ భారత్ ని చూడాలి. వికసిత్ భారత్ అంటే అభివృద్ది చెందినటువంటి భారతదేశం. అయితే అభివృద్ది చెందినటువంటి భారతదేశం అంటే కేవలం ఆర్థిక పరమైనటువంటి అభివృద్ది మాత్రమే కాదు, ఎప్పుడైతే మనం దేశంలో నిజంగా అవసరంలో ఉన్నటువంటి ప్రజలకి అన్ని విధాలా కూడా మనం సంక్షేమ ఫలాల్ని మనం అందించగలుగుతామో అప్పుడే నిజమైనటువంటి అభివృద్ది చెందినటువంటి భారతదేశాన్ని మనం చూడగలం అనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారు. ఆంధ్ర రాష్ట్రానికి కూడా అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తున్నటువంటి అంశాన్ని కూడా మీ మాధ్యమంగా ప్రజలకు తెలియజేస్తున్నాం.
0: రాష్టంలో ఈ రోజు నుండి పాఠశాల

కళాశాలలు పునః ప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియటంతో విద్యార్థులు తిరిగి బడిబాట పట్టారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు, 87 సెలవులు ఉండనున్నట్లు పేర్కొంది. విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరానికి అవసరమైన విద్యామిత్ర కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా భారతదేశం మహిళా సాధికారతలో గణనీయమైన పురోగతి సాధించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 12 ఏళ్ల సంక్షేమంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి ఈరోజు స్పందిస్తూ, కేవలం మహిళా సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా మహిళలను అభివృద్ది ప్రక్రియలో ప్రధాన భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. తాగునీటి సౌకర్యాలు, శౌచాలయాలు, పొగలేని వంటిళ్లు, బ్యాంకు ఖాతాల సదుపాయం వంటి ప్రాథమిక అవసరాల నుండి పారిశ్రామిక రంగం, రక్షణ, విమానయానం వంటి ఆధునిక రంగాల వరకు మహిళలకు అవకాశాలు విస్తరించాయని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఒమన్ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై జరిగిన దాడి ఘటనలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజనీర్ సురేష్ పట్నాల మృతి చెందడం విషాదకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారిలో రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉండడం విచారకరమని అన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ కార్మిక సంస్థ ఐఎల్ఓ పిలుపు మేరకు 2002 సంవత్సరం నుండి ప్రతి ఏటా జూన్ 12వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో బాల కార్మికులను నిర్మూలించడం, బాల కార్మికులను గుర్తించి వారికి నాణ్యతతో కూడిన ఉచిత విద్యను అందించడం, ఎటువంటి పరిస్థితుల్లోనూ కార్మికులుగా పిల్లలు మారకుండా చూడడం ఈ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. అనంతపురం నగరంలోని జార్జిపేట తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలు అందుబాటులోకి తెచ్చామని అనంతపురం డివిజన్ తపాలా శాఖ సూపరింటెండెంట్ అమర్నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం. గత 2 ఏళ్లలో విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించిన మంత్రి కొట్టిపాటి రవికుమార్. నెల్లూరు రొట్టెల పండుగ ఏర్పాట్లు ఈ నెల 24వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి పి నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

2 o'clock 31 minutes దాటి 40 seconds ఎగ్జాక్ట్లీ అయిపోయింది. వెల్కమ్ టు సందడి సందడి. సో మన సందడి సందడి మొదలు పెట్టేద్దాం. మరి నేను మీకు కలిసి సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి నాతో కలిసి మీరు కూడా సందడి చేయాలి అని అంటే నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు 0866248814 వాట్సాప్ నెంబర్ కి. మరి నేను మీరు అందరం కలిసి 4 వరకు హ్యాపీగా చక్కగా సందడి చేసేద్దాం. అండ్ మరి మన సందడి మొదలు పెట్టడానికి

నా ముందు మన లిజనర్స్ చాలా మంది వెయిటింగ్ అనమాట, మెసేజెస్ చేస్తూ ఉన్నారు చాలా మంది. మరి నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుదామా, మెసేజెస్ చూద్దామా? సో వెల్కమ్ చెప్పేద్దా అందరికి ఒకేసారి. సో నాకైతే మెసేజ్ సర్వ్ చేశారు, హాయ్ చందన ఎలా ఉన్నారు, సినిమా కబుర్లు బాగున్నాయి, సందడే సందడిలో మీ క్రియేటివిటీతో మాతో ఆడుకోవడానికి ప్రశ్నలు సిద్ధం చేసి ఉంటారు కదా, ఇక మా ముఖ చిత్రాలు అయోమయానికి ఆశ్చర్యానికి మధ్య నలిగిపోయే టైం అయిపోయిందంట అప్పలరాజు గారు బడి నుంచి. ఓకే వెయిట్ చేయండి మరి. నెక్స్ట్ ఇంకా శుభ మధ్యాహ్నం చందనమ్మ, డైరెక్టర్ భారతీ రాజా గారి గురించి మంచి విషయాలు చెప్పారు, ప్రోగ్రాం విన్నాను, కొత్త హీరోయిన్లు పరిచయం చేసిన వ్యక్తి భారతీ రాజా గారు అంటూ పంపించారు అన్నమాట నరసింహారెడ్డి గారు మాధవరి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే సాయి కుమార్ గారు పంపించారు నెల్లూరు జిల్లా నుంచి, గుడ్ మార్నింగ్ అంటూ. అండ్ అలాగే సో నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, గుడ్ గ్రేట్ చైల్డ్ ధీరా అంటూ పంపించారు. ఓకే ధీరా ప్రోగ్రామ్ కి సో థ్యాంక్ యూ అండి. కేవీ రమణ గారు అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు పెద్దకళ్ళేపల్లి నుంచి నాగర్ గారు అనమాట. ఓకే థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్ అండ్ నెక్స్ట్ అదే గుడ్ ఆఫ్టర్నూన్. శుభ మధ్యాహ్నం అంటున్నారు నల్గొండ జిల్లా నుంచి దమ్మో వెంకటాచారి గారు ఫ్యామిలీ అనమాట. అండ్ అలాగే ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి, తులసి రాఘవేంద్ర రెడ్డి ఉన్నాయి అందరి పేర్లు, అనురాధ గారు అందరూ కూడా పంపించారు, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే దాసరి గారి తర్వాత భారతీ రాజు గారు ఎక్కువ మందిని పరిచయం చేశారు అంటూ పంపించారు. శాంతినగర్ నుంచి ఓకే ఇప్పుడు వెల్కమ్ చెప్తున్నారు, ఓకే వెల్కమ్ మీకు కూడా. అండ్ అలాగే లక్ష్మీదేవి గారు, మధుకుమార్ గారు అండ్ ఫ్యామిలీ మండూరు నుంచి పంపించారనమాట, వెల్కమ్ సందడే సందడి అంటున్నారు, మీకు కూడా వెల్కమ్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్, రెడీగా ఉన్నాం మా ముక్కు చిత్రాలు మార్చుకోవడానికి అంటున్నారు భాస్కర్ గారు. ఓకే వెయిట్ చేయండి మరి. అండ్ నెక్స్ట్ వెల్కమ్ అంటున్నారు వినాయతుల్లా గారు భవానీపేట నుంచి. అండ్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కూడా చెప్పేశారనమాట. సో ఇప్పుడే స్టార్ట్ అయింది కదా సందడి, అప్పుడే మీ ముఖ చిత్రాలని అలా మార్చేయడం నాకు అంతగా నచ్చలేదు. మరి చిన్న చిన్నగా చిన్న చిన్నగా పట్టాలని అలా పైకి కిందకి, మన బ్రహ్మానందం గారు కనుక ఇలా వెళ్ళి అలా లెఫ్ట్ లో తిరిగి అక్కడ టక్కన అయిపోతుంది అంటారు చూసారా. సో అట్లాగా మిమ్మల్ని కూడా అలా అలా అలా తిప్పేస్తాం అన్నమాట. ఈ రోజు ఫస్ట్ అయితే సింపుల్ క్వశ్చన్ తో స్టార్ట్ చేసేస్తున్నా, ఓకేనా? ఇవాళ మన హీరో గోపీచంద్ గారి బర్త్డే, ఓకేనా? ఆయనకి సంబంధించి ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. మరి గోపీచంద్ గారి సినిమాల్లో చాలా సినిమాలు సున్నా అనే అక్షరంతో ఎండ్ అవుతాయి అనమాట. మన తెలుగు అక్షరాల్లో సున్నాతో ఎండ్ అవుతాయి చాలా చిత్రాలు ఉన్నాయి అలాంటివి. అండ్ వాటిల్లో మీకు తెలిసిన ఒక మూడు నాకు షేర్ చేయండి. మూడు చాలే అంటే చాలా ఉన్నాయి కాబట్టి మీరు మూడు పంపిస్తే చాలు. గోపీచంద్ గారు నటించిన చిత్రాల్లో సున్నాతో ముగించబడిన చిత్రాలు, తెలుగు చిత్రాలు మీకు తెలిస్తే ఒక మూడు నాకు పంపించండి 0866248814 కి.

సో క్లూ కావాలంటే యాక్చువల్లీ దీనికి క్లూ కూడా అక్కర్లే, బట్ క్లూ కింద అని అనుకోకపోయినా సో అలా ఒక మంచి సాంగ్ అయితే నేను వినిపించేస్తున్నాను గోపీచంద్ నటించిన సినిమాలోంచి. మరి వింటూ ఉండండి మన సందడి సందడిలో.

చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ చేశారు. ఫంకీ మూవీ నుంచి సాంగ్ వినేశారు. సందడే సందడిలో మనం ఉన్నాం. గోపీచంద్ నటించిన చిత్రాల టైటిల్స్ చాలా కూడా సున్నాతో ముగించబడి ఉన్నాయన్నమాట. అవి వాటిల్లో ఒక మూడు చెప్పండి అని మన లిజినర్స్ అయితే అడిగేశాను. మరి ఇప్పుడే విన్న వాళ్ళు కూడా ఆన్సర్ చేసేయచ్చు. మరి ఈ క్వశ్చన్ కి అయితే మరి నేను అడిగిన ఈ క్వశ్చన్ కి ఎవరెవరు ఆన్సర్స్ కరెక్ట్ చేశారో చూసేద్దాం. ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహబాను గారు 5 కరెక్ట్ ఆన్సర్స్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా అప్పల్ రాజు గారు పడే నుంచి మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనమాట. 100 వచ్చి ఇంకొన్ని ఎక్కువ వేసుకోవచ్చు. సో నేను అడిగింది 3 కదా. నెక్స్ట్ ఇంకా కాదిర్ వీరేష్ గారు రాజుల నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ అలాగే శాంతినగర్ నుంచి ఓకే ఒకడు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. భాస్కర్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రామకృష్ణ గారు, స్వర్ణ గారు ఫ్యామిలీ అంతా కూడా పంపించారనమాట. కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నజరీన్ గారు, నజీర్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ దేవనూరు నుంచి పంపించారు రాధమ్మ గారు, రాధాకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. సో అన్ని కూడా కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి రాజేశ్వరి గారు పంపించారు. నాకు అంతవరకే గుర్తొచ్చాయంట. చాలు, నేను అడిగింది 3, మీకు 4, మీరు 4 పెట్టారు. బట్ ఇట్స్ ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ ఇంకా తులసి గారు, మౌనిక గారు, జయంత్ నందికొట్కూరు నుంచి పంపించారు. సో మీ పేర్లలాగా 3 ఆన్సర్లు కరెక్ట్ గా పంపించారు. నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి పెద్దమస్తన్ రావు గారు, శ్రీనివాసన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కొల్లాపూర్ నుంచి పంపించారు సోని గారు. సో 2 కూడా కరెక్ట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ జయం బాషా గారు ఫ్యామిలీ అంతా కూడా పంపించారనమాట కర్నూలు నుంచి. కరెక్ట్ ఆన్సర్స్ అండి మీరు కూడా. అండ్ అలాగే కామారెడ్డి జిల్లా నుంచి ఇనాయతుల్లా గారు పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్స్ మీరు కూడా. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ రాకేష్ గారు ముంబై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ ఆన్సర్ చేశారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే ఎస్వి ప్రకాష్ గారు పంపించారు కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి మీది కూడా. అండ్ మండూరు నుంచి పంపించారు మధుకుమార్ గారు అండ్ ఫ్యామిలీ అంతా. సో అందరిది కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ వెంకటేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా పంపించారు కర్నూలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే సీతారామాంజనేయులు గారు పంపించారనమాట తమ్మవరం నుంచి. అంతేనా క్లారిటీయా? ఓకే, కరెక్ట్ ఆన్సర్ మీదైతే. నెక్స్ట్ ఇంకా అశోక్ గారు గన్నవరం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్, మీ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రాజేశ్వరి గారు సాత్విక్ పొదిలి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే లక్ష్మి గారు పంపించారు గొంట్రావుపల్లి విలేజ్ నుంచట. ఓకే అండి, కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ నెల్లూరు జిల్లా నుంచి పంపించారు సాయి కుమార్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి అనురాధ గారు, మదన్ కుమార్ గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు కుస్మ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కుంచినపల్లి నుంచి పంపించారు శ్రీను, దుర్గా అండ్ ఫ్యామిలీ అంతా కూడా. సో కరెక్ట్ ఆన్సర్ అండి మీది కూడా. అండ్ అలాగే నాగరాజు గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. గోపీచంద్ నటించిన అంటూ సత్తెనపల్లి నుంచి రాజేశ్వరి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే శంకర్పల్లి నుంచి కృష్ణా సంతోష్ ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే రాజేశ్వరి గారు, రామ్ చరణ్ సిఆర్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ అంకయ్య గారు వందరపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి మీకు కూడా. అండ్ అలాగే శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజ్ పంపించారు సౌత్ గోవా నుంచట. ఓకే, హాయ్ అండి అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా రామకృష్ణారెడ్డి గారు గనగలూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రాంబాబు గారు పంపించారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా బైరెడ్డిపల్లి చిత్తూరు నుంచి అట. ఓకే, సో ఇంతకీ ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఒకటి పంపించారా? ఓకే, నేను ఆన్సర్ కోసం ఎదుక్కుంటున్నా. అండ్ అలాగే మురహరి యశోద గారు ఫ్యామిలీ పంపించారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ బుచ్చయ్య గారు హన్మకొండ నుంచి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భీమన్పాడ నుంచి పంపించారు వెంకటలక్ష్మి రెడ్డి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. మరింతకి ఆన్సర్ ఏంటి వినేద్దామా? చాలా సినిమాలు ఉన్నాయబ్బా. నాకు తెలిసి గోపీచంద్ గారికి సున్నా అనే లెటర్, మన తెలుగులో సున్నాతో ఎండ్ అయ్యే లెటర్తో మంచి హిట్ అయిన సినిమాలు వచ్చేసినట్టున్నాయి. బట్ అన్ని కూడా చాలా మంచి సినిమాలే. సో ఏవే ఉన్నాయో చూసేద్దాం ఒకసారి. వర్షం, నిజం, జయం, యజ్ఞం.

ரணம், லௌக்கியம், லக்ஷம், சௌக்கியம், சாகசம், ராமபாணம், சௌரியம், శంఖం, విశ్వం, పంతం. అబ్బో ఎన్ని సినిమాలు, ఎన్ని సినిమాలు. సో అది విషయం. మరి ఈ ఆన్సర్స్ లో మీరు ఏ ఆన్సర్ పెట్టారో మీ అందరివి కూడా కరెక్ట్ ఆన్సర్సే. సో అది విషయం. నేను నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి.

సాధారణంగా మనం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఎన్నో రకాల టూరిస్ట్ ప్లేసెస్ అయితే చూస్తూ ఉంటాం కదా, వాటిల్లో చక్కగా మనందరికీ అందంగా కనిపించే అభయారణ్యాలు ఎన్నో ఉన్నాయి కదా. అయితే ఈ అభయారణ్యంలో హీరో రాణా చిత్రం దాగి ఉందన్నమాట. అది ఏ చిత్రం తెలుసుకొని 0866248884 నెంబర్కి ఆన్సర్ చేసేయండి. అభయారణ్యంలో దాగి ఉన్న హీరో రాణా చిత్రం ఏది తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. మరొక సాంగ్ మీకోసం రెడీగా ఉంది, వింటూస్ రేడియో.

కిలాడి నుంచి సాంగ్ వినేశారు సాగర్ పాడిన పాట అనమాట. అండ్ మనం సందడే సందడిలో ఉన్నాం. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే అభయారణ్యంలో దాగి ఉన్న హీరో రాణా చిత్రం ఏది అన్నాను కదా, ఆన్సర్స్ అయితే వచ్చేసరికి ఎవరు పంపించారు ఆన్సర్స్ కరెక్ట్ గా, ఆల్మోస్ట్ అందరూ కరెక్టే. చూసేద్దాం అసలు ఎవరు పంపించారు అనేది. వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఓకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్, కేడర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే దేవనూరు నుంచి పంపించారు రాధాకృష్ణ గారు రాధమ్మ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కొంచెం చేంజ్ చేస్తే కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే భాస్కర్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే కాళ శ్రీనివాస్ గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ రాజేశ్వరి గారు ఫ్యామిలీ సిఆర్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే ఎస్వి ప్రకాష్ గారు కర్ణాటక నుంచి నేనే రాజు నేనే మంత్రి కాదు, ఇంకా వేరే మూవీ అనమాట. అంటే మీరు చెప్పాల్సింది నే ఇచ్చిన పదంలో దాగి ఉన్న సినిమా అభయారణ్యం, అందులో ఉన్న సినిమా అది కనుక్కోండి ప్రకాష్ గారు. అండ్ కొండారెడ్డి గారు సిద్ధార్థ నుంచి నేను చెప్పిందే మళ్ళీ చెప్పారు అభయారణ్యం అంటున్నారు, అండ్ అలాగే జయం భాష గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే కర్నూలు నుంచి తులసి గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ గారు సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే నిజామాబాద్ నుంచి మురారి యశోద గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ సందడే సందడికి వెల్కమ్ అంటూ

నక్కగూడెం నుంచి శ్రీనివాస్ వర్మ గారు పంపించారు. ఓకే, బట్ సినిమా పేరైతే కొంచెం క్లియర్ గా లేదు, బట్ ఇట్స్ ఓకే. అండ్ అలాగే గోనిగండ్ల నుంచి పంపించారనమాట లక్ష్మీదేవ్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. రానానా, నేను అడిగిందే రానా గురించి కదా, మీరు మళ్ళీ రానా అని పంపించారు, ఇట్స్ ఓకే. మీరు హీరో పేరు అనుకున్నారా, హీరో రానా నటించిన సినిమా పేరు. అండ్ అలాగే రాజేశ్వరి గారు పంపించారు పొడిలి నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ, ఎస్ కరెక్ట్ ఆన్సర్, ఎక్కడ అనేది కూడా పంపించారు, బాగుందండి. సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. అండ్ అలాగే కర్నూలు జిల్లా నుంచి నాగర్ గారు పంపించారు, రణం మూవీ అట, ఇందాకటిది కదా అది, హీరో గోపిచంద్ అవుతుంది. అండ్ ఇనాయతుల్లా గారు భావనిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మంగళగిరి నుంచి పద్మస్థాన్ రావు గారు, నమస్తాన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, ఓకే, ఫారెస్ట్ పేరు పంపించారు బట్ సినిమా పేరు కూడా పంపించాల్సింది. అండ్ నరసింహారావు గారు పంపించారు అనమాట కొత్తగూడెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజేష్ గారు ఫ్యామిలీ మహారాష్ట్ర నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే తులసి గారు పంపించారు అండ్ ఫ్యామిలీ నందికొట్కూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకట సాయి గారు ఫ్యామిలీ చెన్నై నుంచి, కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణారెడ్డి గారు గనగలూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. నాగరాజు గారు పడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ శోభారాణి గారు ఫ్యామిలీ విన నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అంకయ్య గారు బందర్పల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జానకీరామ్ గారు నందిగామ్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటేష్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ పోలయ్య గారు ఆళ్లగడ్డ నుంచి, కరెక్ట్ ఆన్సర్. రాజారావు గారు, రాజ్ గారు గోవా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుంచి దేవసేన గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ గుంటూరు నుంచి లక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ రెబ్బవరం నుంచి నాగులు గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫ్యామిలీ అంతా కూడా. అండ్ సిద్ధవత నుంచి కొండారెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే తిరుపతి నుంచి సాయి శిరీష గారు కూడా, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి, అభయారణ్యంలో దాగి ఉన్న రాణా చిత్రం అరణ్య అన్నమాట. ఇలాంటిదే ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా, రెడీగా ఉండండి. దశ దిశా నిశిలో దాగి ఉన్న హీరో ఆది సాయి కుమార్ చిత్రం ఏది? దశ దిశా నిశిలో దాగి ఉన్న హీరో ఆది సాయి కుమార్ చిత్రం ఏది? తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత కలుద్దాం, స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. రాష్టంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్బంగా రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం పేరుతో రాష్ట ప్రభుత్వం విజయోత్సవ సభను నిర్వహించింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని దామినేడు వద్ద జరిగిన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డులు అందుకున్న ప్రముఖ కళాకారులను రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందించారు. భారతీయ సాంప్రదాయ కళల పరిరక్షణ ప్రోత్సాహకానికి వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని గవర్నర్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్టాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని, పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణానికి కేంద్రం మద్దతు కొనసాగుతోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో యోగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అనంతపురం జిల్లా జాజిపేట తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలు ప్రారంభించడం జరిగిందని అనంతపురం డివిజన్ తపాలా శాఖ సూపరింటెండెంట్ అమర్నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ కేంద్రంలో కొత్త ఆధార్ నమోదు, మొబైల్ నెంబర్ నవీకరణ, చిరునామా మార్పు, జనన తేదీ, బయోమెట్రిక్ వివరాల సమీకరణ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. దేశీయ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 899 పాయింట్ల లాభంతో 74731 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 253 పాయింట్ల లాభంతో 23415 వద్ద కదలాడుతోంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటలకు ప్రసారమైన న్యూస్ లో మళ్లీ కలుద్దాం.

0: City FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

Yes, welcome back to Sandade Sandade 3 4 దాటి 54 సెకండ్స్ అయిపోయింది. 3 4 5 4 బాగుంది కదా నెంబర్. మరి ఇవాళ నేను అడిగిన నెక్స్ట్ క్వశ్చన్, మరి ఆన్సర్స్ ఎవరు చేశారో చూసేద్దాం. బట్ దానికన్నా ముందు క్వశ్చన్ రిపీట్ చేసేస్తున్నా. దశ దిశ నిశలో దాగి ఉన్న హీరో ఆది సాయి కుమార్ చిత్రం ఏది తెలిస్తే ఆన్సర్ చేసేయండి అన్నాను. మరి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి, చూసేద్దామా.

ఏమో తెలియదమ్మా అంటున్నారు శోభా గారు తిరుపతి నుంచి, అండ్ సాయి శిరీష గారు ఇందాకటి దానికి ఆన్సర్ చేశారు. సో నేను చెప్పేస్తాను ఏంటనేది, అంటే మీరు ఆ పదాన్ని ఒకసారి అంటూ ఉంటే అది ఏ సినిమా అనేది మీకు అర్థం అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా షబీనా గారు కుర్బాల్ కోట్ నుంచి అరణ్య అంటూ పంపించారు. షబీనా గారు ఎలా ఉన్నారు ఇంతకీ, చాలా రోజుల తర్వాత వచ్చింది మీ మెసేజ్. అండ్ అలాగే అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నాగార్జున గారు లక్ష్మి గొడియంపేట నుంచి అరణ్యం అంటున్నారు ఇందాకటి దానికి. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ చేశారు, కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన గారు అరణ్య అంటున్నారు. అండ్ వేదాంశ్ చిత్తూరు నుంచి, నేను ఇందాక క్వశ్చన్ అడిగిన వెంటనే 15 సెకండ్స్ లో వచ్చిన ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ నీదే వేదాంశ్, సో కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి యశోద గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎవరు పంపించారు, కోమల్ కొండేష్ ఇద్దరు కూడా పంపించారట. సో ఎక్కడి నుంచి పంపించారు, బెళ్ళగల్, అదేదో నాకు అర్థం కాలేదు, మీ ఊరు పేరేనా, వెరైటీగా ఉంది. సో అరణ్య అంటూ పంపించారు, బట్ ఇట్స్ ఓకే, బట్ ఇందాకడ దానికి అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దేవనూరు నుంచి పంపించారు, ఓకే బట్ ఇందులో సెకండ్ కరెక్ట్ ఆన్సర్, మీ పేరు రాధాకృష్ణయ్య గారు. అండ్ అలాగే లక్ష్మి గారు గుంటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుంచి సాయి శిరీష గారు అర్థంనే కాలే అంటున్నారా, నేను ఇందాక అభయారణ్యంలో రాణా మూవీ అన్నా అరణ్య అని చెప్పారు కదా. సో అలాగే దశ దిశ నిశిలో, అంటే దశ దిశ నిశి అనే ఆ పదంలో ఉన్న హీరో ఆది సాయి కుమార్ ఫిలిం చెప్పాలి మీరు. ఇప్పుడు అర్థమైందా, అర్థమైందని అనుకుంటున్నా. అండ్ కాళ శ్రీనివాస్ గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే ముజఫర్నగర్ నుంచి రామకార్తిక అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోలయ్య గారు ఆళ్లగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజ్ గారు గోవా నుంచి పంపించారు, అసలు అది ఓకే, అసలు ఆడి దశ దిశ మార్చిన మూవే ప్రేమ కావాలి అట, నిజమే అసలు మా అంటే చక్కని ఫిలిం అనమాట అది. ఎస్. అండ్ నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి పంపించారు వెంకటేష్ గారు, శంబాలానా, కాదు కదా ఆన్సర్ కాదు, వేరే మూవీ ఉంది. అండ్ అలాగే మీ ప్రశ్నకు ఆన్సర్ షణ్ముఖ లేదా శంబాల అట. మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు కొంతమంది, అందరూ పక్క అంటే

ట్రైన్ ని ఈ ట్రాక్ నుంచి పక్క ట్రాక్ తీసుకెళ్లిపోయారు, బట్ ఇట్స్ ఓకే. కానీ అది ఆన్సర్ కాదు. సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా రాజేశ్వరి గారు పంపించారు సాత్విక్ పొడిలి నుంచి, శంభాల అంటూ. ఏంటి అందరూ ఈ శంభాలకి ఎందుకు వెళ్లారు అసలు? అంటే ఆ ఫిలిం లో అలా మీకు మీకు ఈ ఫిలిం కనిపించింది అనుకుంటా, బట్ ఇట్స్ ఓకే. దశే దిశే నిసి, అసలు ఎంత ఈజీయో మీరు ఎలా చదవగానే మీరు పలకగానే ఇన్నిసార్లు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. శంభాల అయితే కాదు, ఇది ఇంకెవరన్నా పంపిస్తే పంపించకండి అసలు. శంకర్పల్లి నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ గోనెగండ్ల నుంచి లక్ష్మీదేవి గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ శశి అంటూ పంపించారు. మీ పేరు కాదా? ఓకే. రాజేష్ గారు, అమిక గారు, ప్రేమ్ సాయి గారు పంపించారనమాట. ఓకే, మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మాయి గారు అంటున్నారు, సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా యాక్చువల్లీ అమ్మాయి గారు నేను కాదు, ప్రోమో ప్రకారం అయితే, బట్ నేనైతే అమ్మాయి గారిని, అది అది విషయం. నెక్స్ట్ నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి పంపించారు. ఓకే, ఆదియా హీరో ఆది, బట్ అతని సినిమా మనం కనుక్కోవాలి, అది ఆన్సర్ అవుతుంది అప్పుడు. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. సమంతకమణి కాదు కదా ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా నాగరాజు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. భూమేశ్వరరావు గారు పంపించారు వెల్లెల్లి నుంచి. అరణ్య ఇందాకటి దానికి ఇప్పుడు పంపించారు, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇదే ఆన్సర్ ని రాజోల్ నుంచి లింగమూర్తి గారు చేశారు. అండ్ చెరుకు నారాయణ గారు ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. నాగార్జున గారు లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. పోలీస్ స్టోరీ మూవీ అంట. కోమల్ కొండేశ్ సి బెలగల్ కొత్త బస్టాండ్ నుంచి పంపించారు. ఓకే, మీ ఊరి పేరు చాలా వెరైటీగా ఉంది, అందుకే అన్నిసార్లు అడిగాను. నెక్స్ట్ యాక్చువల్లీ పోలీస్ స్టోరీ అయితే ఆన్సర్ కాదు, ఓకేనా. అండ్ తాడేపల్లి నుంచి నాగమణి గారు పంపించారు. దశావతారమా అని అడుగుతున్నారు, అది మన కమల్ హాసన్ గారిది కదా. నెక్స్ట్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి సలోని, అవునా కాదా అంటున్నారు, కాదు కదా. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, మీ పేరు తిమ్మప్ప గారు అట్ట, గడి తిమ్మప్ప గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే జయంతి గారు పంపించారు నిదర్శన అంటూ పంపించారు. ఓకే, కానీ ఆన్సర్ కాదు. అండ్ గాలిపటం సినిమా అనుకుంటున్నారు ఎవరు, రాజేశ్వరి గారు, అది కూడా కాదు కదా. అండ్ అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు కర్నూలు నుంచి ధర్మరాజ్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్తో. గుడ్ ఆఫ్టర్నూన్, మాకు కొంచెం కష్టం అంటున్నారు, చెప్పేస్తాం. అంటే ఇందాక మనం అభయారణ్యం అనే పదంలోంచి రానా సినిమాను వెతికినట్టు దశ దిశ నిసి ఈ పదంలోంచి మన ఆది సినిమా ఎతకాలి, అంతే, చాలా సింపుల్. మీరు అది రాసుకున్నా కూడా మీకు చాలా ఈజీగా వచ్చేసేది. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో చూసేద్దాం, అందరు మెసేజెస్ చూసేసా కాబట్టి. దశ దిశ నిసి అంటే దశలో స, చివర నిసిలో సి, సేసి, అదే సినిమా. చాలా సింపుల్ అండి ఈ క్వశ్చన్ అయితే. చాలా పాపం కష్టపడ్డారు కొంతమంది. ఎనీవే కరెక్ట్ ఆన్సర్ చాలా మంది పంపించారు, బట్ ఇప్పుడు నేను ఆన్సర్ చేసిన తర్వాత ఎవరు పంపించండి. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా? హీరో తనిష్ ఉన్నాడు, మీ అందరికీ తెలిసిన హీరోనే కదా, రైడ్ సినిమా హీరో. మరి హీరో తనిష్ ఒక సినిమా తీస్తే అదే టైటిల్ ని పాటగా మార్చాడు హీరో సాయి ధరమ్ తేజ్. ఇంతకీ ఆ సినిమా ఏది, ఈ పాట ఏది, కనుక్కోండి, నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. హీరో తనిష్ ఒక సినిమా తీశారు, అంటే తన హీరోగా ఒక టైటిల్తో ఒక సినిమా తీశారు, అదే టైటిల్ ని పాటగా మార్చాడు హీరో సాయి ధరమ్ తేజ్. ఇంతకీ అది ఏ టైటిల్ తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866248814కి. అండ్ ఇప్పుడు క్లూ కూడా ఇచ్చేస్తున్నాను. ఇందాక నేను తనిష్ టైటిల్ అని చెప్పా కదా, అందులో మన ఒక ఫీమేల్ సాంగ్ చాలా చాలా బాగుంటుందన్నమాట, ఇప్పటికీ చాలా మంది చాలా ఇష్టపడే పాట ఒకటి ఉంది. నేను ఇంకా అంతకు మించి ఒక పెద్ద క్లూ అయితే ఇవ్వను, సో కనుక్కోండి. మరి తనిష్ సినిమా టైటిల్ ని పాటగా మార్చిన సాయి ధరమ్ తేజ్ పాట, ఆ టైటిల్ ఏంటి, పాట ఏంటి, కనుక్కోండి, ఆన్సర్ చేసేయండి 0866248814కి.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

రాకాశ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, మనం అయితే సందడి సందడిలో ఉన్నా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, తనిష్ సినిమా తనిష్ ఒక సినిమా తీస్తే అదే టైటిల్ ను ఉపయోగించి ఒక పాటగా మార్చాడు హీరో సాయి తరం తేజ్ అని చెప్పి అన్నాను కదా, మరి ఈ సినిమా ఏంటి ఆ పాట ఏంటి? మీరు కనుక్కున్నారని అనుకుంటున్నా చాలా మంది, ఇంకా స్టిల్ శశి దగ్గరే ఉండిపోయారు. బట్ చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ పంపించారు అనేది. మరి ఈ ఆన్సర్స్ విషయానికి వస్తే ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు? అప్పలరాజు గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని, అండ్ అలాగే రాజోల్ నుంచి జయ లింగమూర్తి గారు పంపించారు. శశి అంటున్నారు ఓకే, అండ్ అలాగే ఇదే ఆన్సర్ ని ఫణి సత్యశ్రీ గారు పంపించారు. సో మరి నెక్స్ట్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేశారు? శాంతినగర్ నుంచి ఓకే ఒకడు పంపించారు కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ శశి అండ్ శంబాలా చేశా అంటూ పంపించారు. నేను టూ ఆన్సర్స్ చేశాను అంటున్నారా? ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఓహో ఇక్కడ మీరు ఇలా డాట్ పెట్టేస్తే అది ఆన్సర్ పక్కనే కనబడుతుందండి కామాపే.

పెట్టుంటే నాకు కనపడేది, అది విషయం. నెక్స్ట్ ఇంకా కనకారావు గారు పెడ నుంచి పంపించారు, ప్రతిరోజు పండగే సోలో బతికే సోబెటర్ అంట. ఈ రెండు కూడా కాదు, యాక్చువల్లీ ఆలోచించండి, తనిష్ నటించిన సినిమా ఆలోచిస్తే ఈ పాట గుర్తొస్తుంది. మీరు తిన టైటిల్స్ ఆలోచిస్తున్నారు, రివర్స్ ఆలోచిస్తున్నారు. కనకారావు గారు హీరో తనిష్ ఒక సినిమా టైటిల్ తీశాడు, అంటే ఒక టైటిల్తో ఒక సినిమా తీశారు, అదే టైటిల్ సాయి ధరమ్ తేజ్ సినిమాలో పాటగా మారింది. అంటే సాయి ధరమ్ తేజ్ పాటని ఆ టైటిల్ ని ఆలోచించాలి, రివర్స్ రివర్స్ ఆలోచించండి. అండ్ అలాగే జానకి గారు పంపించారు తిక్క సినిమా అంట నందిగామ నుంచి, కాదు కదా. అండ్ నెక్స్ట్ ఇంకా రాజోల్ నుంచి జయన్న గారు పంపించారు మేం వయసుకు వచ్చాం, ఇది 7C బృందావన్ కాలనీ అయిపోతుంది అప్పుడు. నెక్స్ట్ ఇంకా కాళ్ళు శ్రీనివాస్ గారు కోదాడి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి ప్రతిరోజు పండగే అంటున్నారు, కాదు కదా. అండ్ అలాగే చిలుకు నారాయణ గారు ఫ్యామిలీ జానకంపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు ఫ్యామిలీ. అండ్ అలాగే కర్నూలు నుంచి ముజఫర్ నగర్, ఓకే పేరు అది, ఓకే రామ కార్తిక అండ్ ఫ్యామిలీ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శోభారాణి గారు ఫ్యామిలీ నూనె నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు నుంచి ధర్మరాజు గారు అండ్ ఫ్యామిలీ పంపించారు, విరూపాక్షలో. ఓ అట్లా పంపించారా, ఓకే ఓకే ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పోలే గారు ఆలకడ్డ నుంచి, కరెక్ట్ ఆన్సర్. రాజు గారు గోవా నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ కేదర్ వీరేజ్ గారు రాజోల్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి ఎవరు పంపించారు, శ్రీనివాస్ గారు సోలో బ్రతికే సో బెటర్ అంటున్నారు సినిమా, అది కాదండి, సినిమా గురించి కాదు, మీరు ధరమ్ తేజ్ పాట గురించి ఆలోచించాలి. కొంతమంది రివర్స్ ఆలోచిస్తున్నారు. ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భూమేశ్వరరావు గారు భూలక్ష్మి వెల్లెల్లె నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, పాండవులు పాండవులు తొమ్మిద, ఇది వేరే సినిమా పాట అయిపోతుందండి, కానీ ఇది ఆన్సర్ కాదు, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకా సుప్రీం అంటున్నారు మహేష్ గారు గౌరీపేట నుంచట, ఓకే, కానీ సుప్రీం కాదు. అండ్ మీరు ఎలా ఉన్నారు అంటూ అడుగుతున్నారు. షబీనా గారు కురబాలకోట నుంచి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ చేశారు, నేను పైన అండి. అండ్ నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ పిల్లాను లేని జీవితం గబ్బర్ సింగ్ అయిపోతుంది కదా అప్పుడు సినిమా, కానీ అది కాదు. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కూడా సేమ్ ఆన్సర్ చేశారు. అండ్ ఇనాయిదుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా హలో చందనమ్మ ఇప్పుడే ఆన్ చేశా అంటూ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. సో ఇవి నాకు వచ్చిన కరెక్ట్ ఆన్సర్స్ అన్ని కూడా నేను మిస్ చేయకుండా చూసేశాను. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే నచ్చావులే. సో నిన్నే నిన్నే కోరా, సో ఈ సాంగ్ ఉంటుంది చూసారా, ఆ పాట ఈ పాట అనమాట. ఆ నచ్చావులే అనే ఈ టైటిల్ మన సాయి ధరమ్ తేజ్ సినిమాలో నచ్చావులే నచ్చావులే ఇలా మారిపోయింది అనమాట, అది సంగతి. అండ్ ఇప్పుడు క్వశ్చన్ ఇంకోటి జాగ్రత్తగా వినండి, దీనికే మనం కొంచెం సస్పెన్స్ గా ఫీల్ అయ్యి ఉంటాం, బట్ నెక్స్ట్ క్వశ్చన్ సస్పెన్స్ ప్లస్ ఇంకా ఉందన్నమాట, థ్రిల్లర్ లాగా, సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి క్వశ్చన్ అనమాట. సో రెడీగా ఉండండి. మరి నేను జనరల్ గా ఎప్పుడన్నా వచ్చి సడన్ గా మనకి అట్లాంటివన్నీ దగ్గులు తుమ్ములు ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు కొంచెం మన గొంతు అట్లా అయిపోతుంది కదా. ఎనీవే మరి నేను నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఎప్పుడన్నా నేను సందడి సందడిలో అడిగేటప్పుడు ఏమన్నా రెండు పాటలు వినిపించి సిమిలారిటీ కనుక్కోండి, చిన్న సిమిలారిటీ ఉంది కనుక్కోండి అని సింపుల్ గా అడిగేసింది. బట్ ఇవాళ నాకెందుకు కొంచెం దీన్ని అటు ఇటు మార్చి మన బ్రహ్మీ గారి ఎక్స్ప్రెషన్ తెప్పిద్దాం అనిపించింది. క్వశ్చన్ ఏంటంటే నేను రెండు పాటలు వినిపిస్తా, అది కూడా నేను ఒకటి చెప్పేస్తున్నా ఏంటనేది. ఇప్పుడు మన ఆన్సర్ ఉంది చూసారా, నచ్చావులే అనే సినిమా, అందులో ఒక పాట అనమాట. సో నేను ఇప్పుడు రెండు పాటలు వినిపిస్తున్నాను, ఆ రెండు పాటల్లో మీకు రెండు టైమ్స్ వినిపిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3:27 అయింది కదా, అలా రెండు టైమింగ్స్ వినిపిస్తాయి. ఆ రెండు టైమింగ్స్ విని, జాగ్రత్తగా విని, ఆ రెండు టైమింగ్స్ మధ్యలో ఎంత టైం మిగిలింది అనేది మీరు నాకు పంపించాలి.
ఇందాక పాటలో వచ్చింది సాయిరామ్ సాయిరామ్ అది, ఇప్పుడు మీ ఎక్స్ప్రెషన్ అదే నాకు అర్థమైంది.

క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసేస్తున్నా. నేను రెండు పాటలు వినిపిస్తా, ఆ రెండు పాటల్లో మీకు రెండు టైమింగ్స్ వినిపిస్తాయి. ఆ రెండు టైమింగ్స్ విని ఆ రెండు టైమింగ్స్ మధ్యలో ఎంత టైం మిగిలింది అనేది కనుక్కోండి, మీ టైం ని సెట్ చేసుకోండి. అది క్వశ్చన్. మరి పాటలు జాగ్రత్తగా వినండి.

ఎస్, మరి రెండు పాటలు విన్నారు, రెండు సమయాలు కూడా విన్నారు. ఈ రెండు సమయాల మధ్యలో మిగిలిన సమయం ఎంత తెలుసుకొని ఆన్సర్ చేసేయండి. ప్రస్తుతం అయితే 3:30, బట్ మీ ఆన్సర్ లో మటుకు అది ఉండదు. ఓకేనా? అది కూడా పెద్ద క్లూనే మీకు. మరి ఈ రెండు సమయాల మధ్యలో ఉన్న సమయం ఎంత ఆన్సర్ చేసేయండి 0866-248-8814 కి. అండ్ ఇప్పుడు మంచి సాంగ్ మీకోసం రెడీగా ఉంది. మీ టు స్టే ట్యూన్డ్.

ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఆన్సర్ చేశారు తెలుసా మన వాళ్ళు, చాలా తెలివిగల వాళ్ళు అని నిరూపించేసుకున్నారు దీంతో. చాలా చక్కగా చాలా కీన్ అబ్జర్వేషన్ తో విని చాలా కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసాయి ఈ క్వశ్చన్ కి అయితే. అండ్ ఇందాక చెప్పిన ఆన్సర్స్ అన్నిటికన్నా కూడా ఇప్పుడు వచ్చిన ఆన్సర్సే ఎక్కువ మంది వచ్చినాయి అంటే ఈ క్వశ్చన్ కి. యాక్చువల్లీ నేను చాలా కష్టం అని అనుకున్నా మీ అందరికీ, బట్ మీరు చాలా ఈజీగా చేసేసారు అబ్బా, వెరీ గుడ్. మరి చూసేద్దాం అసలు ఎవరెవరు ఆన్సర్ చేశారో. క్వశ్చన్ రిపీటింగ్లు ఇంకా క్లూలు ఇంకేం అక్కర్లేదు మనకి ఇక్కడ. సో ఆన్సర్స్ చూసేద్దాం ఎవరు పంపించారు అనేది. అప్పలరాజు గారు పెడల నుంచి పంపించారు, చంద్ర గారు రాను రాను మీ క్రియేటివిటీలో పెరిగిపోతుంది ఏంటి, ఇప్పుడు ఒక స్ట్రాంగ్ టీ తాగొచ్చాను అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అంటే ఇప్పుడు అట్లా అట్లా ఆలోచిస్తూ ఉంటే నాకు నువ్వు నాకు నచ్చావులో బ్రహ్మి గారు గుర్తొచ్చారు. కొంచెం అట్లా మన వాళ్లల్లో ముఖ చిత్రాలు ఎవరన్నా ఆపండో అని ఎవరన్నా అంటారేమో, ఎవరిదన్నా అంటే ఎక్స్ప్రెషన్ ఎవరన్నా అట్లా ఇస్తారేమో అని వెయిటింగ్ అనమాట. బట్ చూద్దాం నెక్స్ట్ టైం మీ చేత అందరి చేత అలా అనిపించాలి. ఎనీవే థ్యాంక్ యూ. అండ్ అలాగే భాస్కర్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హర్షిత దేవకి దేవి ఇద్దరు కూడా మదనపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ లక్ష్మి గారు గుంటూరు నుంచి కొంచెం అటు ఇటుగా పంపించారు, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు మీ టైం అయితే. అండ్ ఇంకొంచెం ఒక గంట యాడ్ చేసుకోండి అందులోనే, అదే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం అది ఏఎమ్మా పిఎమ్మా తెలియదు కాబట్టి ఏఎమ్మైతే పిఎమ్మైతే అంటూ ఆన్సర్ పంపించేశారు. కర్నూతల్ సునీల్ గారు అన్నమయ్య జిల్లా నుంచి, ఏఎమ్మైతే ఓకే పిఎమ్మైతే అది కరెక్ట్ ఆన్సర్ కాదు, అంటే ఒకటే పిఎం తీసుకోకూడదు అప్పుడు అది కూడా మార్చుకోవాలిగా, ఆ లెక్క చూస్తే అది వేరే ఆన్సర్ అవుతుంది. చెప్తా అదేంటనేది ఈ క్వశ్చన్, ఈ డౌట్ కొంతమందికి వస్తుంది అని నేను అనుకున్నాను సునీల్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి ఆన్సర్ చేశారు, మీకు ఎక్స్ట్రా మార్క్స్ ఎందుకంటే ఎక్స్ట్రా అవర్ పంపించారు కదా. నెక్స్ట్ ఇంకా ఆన్సర్ చేశారు, సో చాలా మంది 5:45 పంపించారు, అది ఏఎమ్మో పిఎమ్మో తెలియక, బట్ అది ఆన్సర్ కాదు. చెప్తా ఏంటనేది నేను చెప్తా, చాలా మంది ఇదే ఆన్సర్ చేశారు, సో వాళ్ళందరికీ కూడా చెప్పేసి ఒకేసారి. మరి అది సంగతి. నెక్స్ట్ గోనెగండ్ల నుంచి లక్ష్మీదేవి గారు 5:45 అంటూ పంపించారు కాదు, అండ్ జోయల్ వైరా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజేష్ గారు అంబికా గారు ఫ్యామిలీ మహారాష్ట్ర నుంచి 5:45 పంపించారు. అండ్ అలాగే ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సీను గారు ఐరాల నుంచి 5:45 అన్నారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ ఎవరు, నాగర్ గారు కర్నూలు నుంచి. అండ్ అలాగే రాజ్ గోవా నుంచి 5:45 అంటూ పంపించారు. అండ్ అలాగే సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే సూర్యప్రకాష్ గారు పెనుకొండ నుంచి పంపించారు, మీరు కూడా 5:45 అంటూ పంపించారు, బట్ అది ఆన్సర్ కాదు. అండ్ జయం భాష గారు ఫ్యామిలీ పంపించారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుంచి సుబ్రహ్మయ్య గారు పంపించారు, అనిపిస్తుందమ్మా అంటున్నారు, చాలా కరెక్ట్ ఆన్సర్ చేశారు రామయ్య గారు. అండ్ అలాగే వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కేవలం 1/2 అవర్ అంట. అసలు నాకు ఈ ఆన్సర్ చూడగానే అసలు ఎలా అంటే, మీరు ఆ చిన్న టైం అంటే ఎస్టిమేషన్ టైంలో తక్కువ టైం ఇచ్చారు, అందరికన్నా తక్కువ టైం ఇచ్చింది మీరే, బట్ ఇట్స్ ఓకే, వెరైటీగా పంపించారు మొత్తానికి. అండ్ తెనాలి నుంచి పోతయ్య గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నరసింహారావు గారు పంపించారు దేవరగట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్తో వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు విజయలక్ష్మి గారు ఆన్సర్ చేశారు. అండ్ అలాగే వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ పోలయ్య గారు ఆలగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్, కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అలాగే అమర్నాథ్ మహబూబ్ బాషా గుట్టపాలెం గ్రామం నుంచి పంపించారనమాట, 5:09 అట. మీ ఆన్సర్ వెరైటీగా ఉంది తెలుసా, కానీ ఇది ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా హైదరాబాద్ నుంచి సంతోష్ సుప్రియ అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనుకుంటున్నా అంటున్నారు కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు, పైన కరెక్ట్ పెట్టారు కింద రాంగ్ పెట్టారు, ఇదే అండి ఒక ఉత్తమ స్టూడెంట్ ఉండాల్సిన లక్షణం. అంటే మనం అనుకుంటూ ఉంటాం ఫస్ట్ మనకి తడుతుంది కరెక్ట్ ఆన్సర్, బట్ దాన్ని మనం తర్వాత అనుకుంటూ ఉంటాం అయ్యో ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పి ఇంకో రకంగా థింక్ చేస్తాం, అక్కడే మనకి మనం ఆ పప్పులో కాలేస్తాం అనమాట. సో ఫస్ట్ది మీరు కరెక్ట్ ఆన్సర్ మొత్తానికి. అండ్ ధర్మరాజు గారు ఫ్యామిలీ పంపించారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సుబ్బయ్య గూడెం నుంచి అప్పారావు గారు,

అప్పారావు గారు ఎలా ఉన్నారు? ఫైనా? సో చాలా రోజులు అయిపోయింది మీ మెసేజ్ చూసి కూడా. సో బాగున్నారని అనుకుంటున్నాను, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా? అండ్ అలాగే వాసు గారు వెంకటగిరి నుంచి పంపించారు, నాకు అర్థం కాలే, రియల్ టెస్టా ఏంటది, కొంచెం క్లియర్ గా పెట్టరా, షార్ట్ కట్స్ లో కాకుండా. పైన ఆన్సర్ చేశారు 5 hours 25 minutes అని, కానీ అది ఆన్సర్ కాదు. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు 5 hours 45 minutes పంపించారు. అండ్ అలాగే కృష్ణమూర్తి గారు ఫ్యామిలీ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే మధుకుమార్ గారు ఫ్యామిలీ ఒప్పారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మీ మెసేజ్ నేను పాట విన్నప్పుడు చూశాను, కరెక్ట్ ఆన్సర్ కాదు యాక్చువల్లీ. ఓకే, 5 hours 45 minutes, ఓకే ఓకే, బట్ అది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా మంచిర్యాల నుంచి పద్మరాణి గారు, అక్షర్ కృపా గారు.

కాకుండా పైన ఆన్సర్ చేశారు 5 hours 25 minutes అని, కానీ అది ఆన్సర్ కాదు. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు 5 hours 45 minutes పంపించారు. అండ్ అలాగే కృష్ణమూర్తి గారు ఫ్యామిలీ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే మధుకుమార్ గారు ఫ్యామిలీ ఒప్పారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మీ మెసేజ్ నేను పాట విన్నప్పుడు చూశాను, కరెక్ట్ ఆన్సర్ కాదు యాక్చువల్లీ. ఓకే 5 hours 45 minutes ఓకే ఓకే, బట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా మంచిర్యాల నుంచి పద్మరాణి గారు, అక్షర్ కృపా గారు ఫ్యామిలీ పంపించారు. హాయ్ ఓకే. నెక్స్ట్ ఇంకా భూమేశ్వరరావు గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ ప్లస్ ఎక్స్ట్రా 10 minutes పంపించారు. మీకు 10 minutes ఎక్స్ట్రా వచ్చేసింది అయితే. అండ్ ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఏకంగా ఓకే ఓకే ఒక 15 minutes తగ్గించారు. ఓకే కరెక్ట్ ఆన్సర్ కన్సిడర్ చేసేస్తాం మీరైతే. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటేష్ గారు శ్యామల గారు ఫ్యామిలీ రంగారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి పంపించారు శ్రీనివాస్ రెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే కార్లపూడి నుంచి షాహ్ గౌ భాష గారు పంపించారట, గౌజ్ భాష గారు సారీ, షాబియా ఇద్దరు కూడా పంపించారు. 1 minute 20 seconds ఏనా అయ్యా, ఇంత తక్కువ టైమా? మీరు ఇంకా తక్కువ టైం పంపించారు కదా, బట్ ఇది ఆన్సర్ కాదు. అండ్ అలాగే 3 hours 15 minutes ఏనట కేవీ రమణ గారు పంపించారు, బట్ కాదు. అండ్ మాధవరావు గారు పెదమోదుగుపల్లి నుంచి జస్ట్ ట్యూన్ అంటున్నారు, ఓకే. అండ్ అలాగే నాగార్జున గారు లక్ష్మీ ఒడియంపేట నుంచి ఏం పంపిలా, ఆన్సర్ పంపించచ్చు కదా. అండ్ అలాగే నాని గారు గంగా గారు పడన నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మీ క్వశ్చన్ అసలు అర్థం కాలేదా, మీరు క్వశ్చన్ ఇంకొకసారి వినుంటే అప్పుడు అర్థమయ్యేది, బట్ నేను అంటే చాలా మంది ఆన్సర్ చేశారు కదా, అందుకే నేను ఆన్సర్స్ దగ్గరికి వచ్చేసాను డైరెక్ట్. అనురాధ గారు అండ్ ఫ్యామిలీ, అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేసేసారు. సో నచ్చావులే సినిమా నుంచి, అలాగే అజ్ఞాతవాసి సినిమా నుంచి రెండు పాటలు వినిపించా కదా, ఇందులో మీకు రెండు టైమింగ్స్ వినిపిస్తాయి. సో నచ్చావులేలో పావు తక్కువ 9 టైం అయితే, అండ్ అజ్ఞాతవాసిలో 3 o'clock అని చెప్పి పాడతాడు కదా, బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. సో 3 o'clock ఇస్ ద టైం అనమాట. మరి ఏఎమ్మ పిఎమ్మ మీకు తేడా తెలియాలి కదా, వాళ్ళిద్దరూ ఏఎం పిఎమ్మ అని చెప్పి పాడలేరు కదా. ఒకవేళ 3 a.m. అంటే అర్ధరాత్రి 3 గంటలు, రాత్రి 8:45 అంటే రాత్రి 8:45 అయితే గనక ఆ రెండు టైమింగ్స్ మధ్య ఉండే వ్యత్యాసం ఎంత అంటే 17:45. అదే మనం పాటలోని టైమింగ్ ని కన్సిడర్ చేస్తే, అంటే పాటలో చూస్తే గనక రెండు మార్నింగ్ టైమింగ్స్ లోనే ఉంటాయి. అంటే మార్నింగ్ 8:45 a.m. ఉంటుంది, మధ్యాహ్నం 3 p.m. ఉంటుంది పాటల్లో మనం గమనిస్తే గనక. ఆ రెండు టైమింగ్స్ ని తీసుకుంటే గనక 6:15 అనమాట. ఏదో సినిమా ఇన్వెస్టిగేషన్ లాగా ఉంది కదా, బట్ ఇట్స్ ఓకే, ఇది ఆన్సర్. సో చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చేశారు. అసలు మీ యొక్క ఆన్సర్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పేయాలి, అది కనుక్కుంటారా లేదా అనుకున్నా, బట్ సూపర్ సూపర్. అందరికీ కూడా నేను క్లాప్స్ ఇచ్చేస్తున్నాను. మరి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడిగేస్తున్నాను మన సందడి సందడిలో. మరి క్వశ్చన్ ఏంటి అని అంటే, హీరో అల్లు అర్జున్ పూజా హెగ్డే కలిసి నటించిన సినిమాలో ఒక పాట ఉంది, ఓకేనా? ఆ పాట కాస్త గోపీచంద్ తమన్నా నటించిన చిత్రంగా మారింది, అది ఏ పాట? తెలుసుకున్న ఆన్సర్ చేయండి 0866248814 కి. అల్లు అర్జున్ పూజా హెగ్డే సినిమాలో ఒక పాట కాస్త గోపీచంద్ తమన్నా నటించిన చిత్రంగా మారింది అనమాట, అది ఏ చిత్రం? తెలుసుకుని ఆన్సర్ చేసేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇదే, మీ ఆన్సర్స్ చేస్తూ ఉండండి. మంచి సాంగ్ రెడీగా ఉంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్, మరి వాళ్ళిద్దరు నటించిన మరొక సినిమాలోని మరొక పాటని నేను వినిపించాను. క్వశ్చన్ ఇంతకీ చాలా ఈజీ అయిపోయినట్టుంది కదా ఈ పాట వల్ల. మరి అల్లు అర్జున్, పూజా హెగ్డే పాట కాస్త గోపీచంద్ తమన్నా నటించిన చిత్రంగా మారింది అన్నాను. మరి ఆన్సర్ ఏంటి? తెలిస్తే ఆన్సర్ చేయండి అని కూడా అన్నాను. వచ్చేసాయి మరి మన లిజినెస్ ఆన్సర్స్, చూసేద్దాం ఎవరు పంపించారు. అండ్ ఇదే టైటిల్ ని మీ అందరికీ కొట్టేస్తున్నా నేను, అదే విషయం. మరి ఆన్సర్ ఎవరు పంపించారు అంటే కరెక్ట్ ఆన్సర్ నాకు ఫస్ట్ ఎవరు చేశారు, అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అప్పలరాజు గారు పడని నుంచి పంపించారు. మొత్తానికి ఈ సినిమాని అటు తిప్పి ఇటు తిప్పి ఆ సినిమాని ఇటు తిప్పి మరోసారి మీ స్టైల్లో సందడి సూపర్ సక్సెస్ చేశారు అంటున్నారు. అండ్ మీకు కూడా ఈ టైటిల్ మీకు కూడా థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అప్పలరాజు గారు. అండ్ నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒకరు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ పడని నుంచి కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ జోయల్ గారు వైరా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజ్ గోవా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ లక్ష్మి గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దసగిరి సంజయ్ గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే త్యాగరాజ్ గారు ఘట్టుమండల నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్. ఓకే, గుడ్ ఈవినింగ్ మేడం, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అంటున్నారు వెంకటేష్ గారు అండ్ శ్యామల గారు.

కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారట, అదే కరెక్ట్ ఆన్సర్. అండ్ పడని నుంచి నాని గారు, గంగా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మంగళగిరి నుంచి నందు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఓకే, అది ఏ సినిమాలో పాట అనేది కూడా కరెక్ట్ గా చేశారు. సో పోలయ్య గారు ఆళ్లగడ్డ నుంచి అనమాట. అండ్ గోపీచంద్ కి పుట్టినరోజు శుభాకాంక్షలట. సో మనం నెక్స్ట్ అవర్ డెడికేట్ చేద్దాం, వివిధాలు డెడికేట్ చేసేద్దాం. సో జాన్సన్ గారు విజయవాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఉర్రకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు నుంచి వెంకటేష్ గారు, కరెక్ట్ ఆన్సర్. సుధాకర్ చౌర్ గారు చౌట్కర్ పంపించారనమాట, కరెక్ట్ ఆన్సర్. చౌట్కూర్ నుంచి పంపించారా, ఓకే. నెక్స్ట్ ఇంకా ఎవరు చేశారు, గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ రాధా గారు కోడమూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జయరామ్ గారు కూడా. అండ్ నరసింహారావు గారు దేవరగట్ల నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజేశ్వరి గారు రామ్ చరణ్ సిఆర్ నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మురహరి యశోద గారు ఫ్యామిలీ పంపించారు వీక్లీ బజార్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భూలక్ష్మి గారు, భూమేశ్వరరావు గారు వెల్లుల నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మాకు ఇష్టమైన పాట వినిపించు అంటున్నారు సాయి శిరీష గారు, బట్ ఈ రిక్వెస్టెడ్ ప్రోగ్రామ్ అయితే ప్రజెంట్ లేదండి, అంటే కొంచెం అప్డేట్స్ జరిగినాయి అన్నమాట మన దాంట్లో, అది సంగతి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన ఒక సాంగ్ పాడండి, వాయిస్ ఇస్ సో స్వీట్ అంటున్నారు మురళి గారు. యాక్చువల్లీ పాడొచ్చు, బట్ రూల్స్ ఒప్పుకోవండి, అది సంగతి. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు ఎవరు అని అంటే సునీల్ గారు. మీ పేరు మార్చారనుకోకండి, కర్నూతలలో సునీల్, ఆ తాకాస్త ఇక్కడికి వచ్చేసింది. కర్నూతల సునీల్ గారు అన్నమే జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నాగరాజు గారు పడే నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ జానకీరామ్ గారు పంపించారు నందిగామ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు ఆ సినిమా పేరు పంపి, ఓకే కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ అలాగే జయం భాష గారు ఫ్యామిలీ పంపించారు కర్నూలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు ఫ్యామిలీ, కరెక్ట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి అనురాధ గారు ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందూజీ అంటూ సుధా గారు కొత్తగూడెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి. అండ్ పాలాది మాధవరావు గారు రారాజు సినిమా అనుకుంటున్నారట, కాదండి. అండ్ గుంటూరు నుంచి వంశీరాజు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మరింటికి ఆన్సర్ ఏంటి అని అంటే వాళ్ళిద్దరు నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా అనమాట. మరి ఈ సినిమాలో పాటే మన గోపీచంద్ అండ్ తమన్నా నటించిన సినిమా సిటీ మార్. అండ్ కబడ్డీ థీమ్తో వస్తుంది సినిమా అంతా కూడా. అండ్ చక్కగా చాలా మంచి థీమ్తో తీసిన సినిమా అనమాట. అండ్ మనకి ఈ సినిమాలో గోపీచంద్ అండ్ తమన్నా వీళ్ళిద్దరు కూడా కనిపిస్తూ ఉంటారు. అండ్ అది నెక్స్ట్. మరి నాకు ఇంకొక మెసేజ్ వచ్చింది, అది కూడా చూసేద్దాం. అప్పలరాజు గారు బడి నుంచి మెసేజ్ చేశారు, ఆర్జే చందన అంటే ఆ మాత్రం ఉండాలి, అయితే సినిమాల మీద కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర, అందుకే ఇలాంటి ప్రశ్నలు అలా అడగగలిగారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అప్పలరాజు గారు. మరి చివరిగా మీ అందరికీ సిటీమార్ వేస్తూ సిటీమార్ గా సాగిన మన సందడే సందడికి ఎండింగ్ ఇచ్చేద్దాం సిటీ బార్ సాంగ్ తో. మరి స్టేడియం 2 విద్యార్థి 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: नमस्ते, एफएम न्यूज की स्वागतम। नेनु मी सरिता। ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ కార్మిక సంస్థ ఐఎల్ పిలుపు మేరకు 2002 సంవత్సరం నుండి ప్రతి ఏటా జూన్ 12వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. సాంకేతికత ఆధారిత పాలన, వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థల ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందిస్తున్నామని, వికసిత భారత్ లక్ష్య సాధనలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్బంగా 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం పేరుతో తిరుపతి సమీపంలోని దామినేటిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామన్నారు. ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా సుదీర్ఘకాలం కొనసాగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. రాష్టంలో ఉన్న అన్ని ఖనిజ వనరులను సమర్దవంతంగా వినియోగంలోకి తీసుకువచ్చి ఆర్థిక అభివృద్దికి తోడ్పడేలా చర్యలు తీసుకుంటున్నామని, నిలిచిపోయిన మైనింగ్ లీజులను తిరిగి ప్రారంభించి ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఫ్లూక్వుడ్ వర్జీనియా ఎఫ్సీవీ పొగాకు కొనుగోలు మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు బోర్డు ఆధ్వర్యంలోని వేలం కేంద్రాల ద్వారా నిన్నటి వరకు 15.65 మిలియన్ కిలోగ్రాముల పొగాకు మార్కెటింగ్ జరిగిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. దేశ పారిశ్రామిక రంగంలో కోల్ గ్యాసిఫికేషన్ నూతన అధ్యాయానికి కోల్ గ్యాసిఫికేషన్ వికసిత భారత్ ఆత్మ నిర్బర్ భారత్ లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా జార్జిపేట తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలు ప్రారంభించడం జరిగిందని అనంతపురం డివిజనల్ తపాలా శాఖ సూపరింటెండెంట్ అమర్నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ కేంద్రంలో కొత్త ఆధార్ నమోదు, మొబైల్ నంబర్ నవీకరణ, చిరునామా మార్పు, జనన తేదీ, బయోమెట్రిక్ వివరాల సమీకరణ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. దేశీయ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 899 పాయింట్ల లాభంతో 74,731 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 253 పాయింట్ల లాభంతో 23,415 వద్ద ట్రేడ్ అవుతుంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమే న్యూస్ లో మళ్లీ కలుద్దాం.

0: PFM 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
4: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
0: ఎస్, 4 o'clock 5 minutes, దాటే ఎగ్జాక్ట్లీ 6 minutes కూడా అయిపోయింది. మనం ఎంట్రీ చేశాం వివిధకి. మరి ఇవాళ వివిధ మొత్తం కూడా మన హీరో గోపీచంద్ కే డెడికేట్ చేద్దాం. ఎందుకంటే ఇవాళ థీమ్ కూడా అదే కాబట్టి. ఒక కథానాయకుడు నటించిన సినిమాలోని పాటలు మనం వినాలి. అండ్ మరి ఇవాళ బర్త్డే కదా, మరి స్పెషల్ హీరోగా మరి ఈ రోజు తనకి ఈ మొత్తం అవర్ ని డెడికేట్ చేసేద్దాం. మరి ముందుగా ఇందాక మన లాస్ట్ అండ్ ఫైనల్ సందడే సందడి క్వశ్చన్ ఆన్సర్ CTMR, ఆ పాట మనం వినకపోతే ఎట్లా? మరి అదే పాటతో మనం స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇందాక అన్నాను కదా కబడ్డీ థీమ్ తో వస్తుందని, మరి ఈ సాంగ్ లో మీకు అది వినిపిస్తుంది, అంటే ఆ థీమ్ ఏంటనేది మీకు తెలుస్తుంది. మరి అదే సాంగ్ తో స్టార్ట్ చేసేస్తున్నాను మన వివిధ ప్రోగ్రామ్ ని. మరి వింటూ ఉండండి వివిధ ప్రోగ్రామ్ వివిధ భారతిలో.

15 మినిట్స్ అయితే అయిపోయి, 15 సెకండ్స్ కూడా అయిపోయింది. మనం విధాలో ఉన్నాం కదా, మరి గీతా మాధురి పాడిన పాట వినేశారు భాస్కర్ భట్ల గారు లిరిక్స్ అందించక. గోలీమార్ సినిమా నుంచి నెక్స్ట్ మీకోసం వస్తుంది జిల్ అనే సినిమా నుంచి. యాజ్ ఇన్ ఇజర్ వాయిస్ లో మంచి సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లక్ష్యం సినిమా నుంచి పాట అయితే వినేశారు వివిధ ప్రోగ్రామ్ లో మనమున్నా. మరి నెక్స్ట్ మీకోసం లక్ష్యం సినిమా నుంచి పాట వినిపించేస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించారు, మణిశర్మ గారు కంపోజ్ చేశారు, కార్తిక్ అండ్ శ్రేయా ఘోషల్ ఇద్దరు కలిసి పాడారు ఈ పాటని.

గోపీచంద్ స్పెషల్ సాంగ్స్ అయితే వింటున్నారు వివిధాలో. మరి భాస్కర్ భట్ల గారు లిరిక్స్ అందించగా గోపీచంద్ర గారి కంపోజిషన్ లో యాసిన్ నిజర్ దివ్య పాడిన పాట వినేశారు కదా, పందం సినిమా నుంచి. అండ్ నెక్స్ట్ మీకోసం మరొక సాంగ్ అయితే వచ్చేస్తోంది ఆక్సిజన్ సినిమా నుంచి. మరి వింటూ ఉండండి వివిధ ప్రోగ్రామ్ లో.

అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ అందించగా మరి మంచి సాంగ్ మణిశర్మ గారి కంపోజిషన్ లో కార్తీక్ గంగ పాడగా రారాజు సినిమా నుంచి వినేశారు కదా, మరి వివిధాలో నెక్స్ట్ మీకోసం రామబాణం అలాగే విశ్వం ఈ రెండు సినిమాల నుంచి పాటలు వస్తూ ఉంటాయి. వీ టు స్టేట్ యూ.

మన వివిధ ప్రోగ్రామ్ గోపీచంద్ బర్త్డే స్పెషల్ గా మనం మంచి సాంగ్స్ అయితే గోపీచంద్ కి డెడికేట్ చేసేసాం కదా. అండ్ నేను కూడా టాటా చెప్పేస్తున్నాను అండ్ త్వరలో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. అప్పటి వరకు వింటూ ఉండండి వివిధ భారతి 101.3. టాటా బాయ్ బాయ్. నేను మీ చంద్రన సైనింగ్ ఆఫ్.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుతున్నానండి. ఇది మనలో అందరికీ యూస్ఫుల్ టాపిక్. అదేంటంటే ఫస్ట్ ఎయిడ్. ఏదైనా డిజాస్టర్ అయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, చిన్న పెద్ద గాయాలైనప్పుడు ఫస్ట్ ఎయిడ్ ప్రాముఖ్యత గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎయిడ్ అనేది అత్యవసర సమయాల్లో చాలా ముఖ్యం. మరి ఈ ప్రథమ చికిత్స ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోండి వెన్నెల ప్రోగ్రాంలో చేతంతో. ఎమర్జెన్సీ టైంలో ఫస్ట్ ఎయిడ్ ఇలా చేయండి. చాలా మందికి ఫస్ట్ ఎయిడ్ ఇంపార్టెన్స్ తెలియదు, అది నేర్చుకోవడానికి కూడా తొందరగా ముందుకు రారు. ఎందుకంటే టైం ఉండదు, ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తెలియదు. వారికి కానీ వారి దగ్గర వారికి కానీ యాక్సిడెంట్స్ అవ్వచ్చని వారు అనుకోరు. ఒకవేళ అవసరమైతే ఆ మాత్రం తెలుసులే అనుకుంటారు. కానీ ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోవడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏమిటో చూడండి. ప్రాణాలు సేఫ్. ఎస్, ఎమర్జెన్సీలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి కాన్ఫిడెంట్ గా ఉంటాడు. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో తెలిసిన వారే ఉంటారు. దీనివల్ల ఒక లైఫ్ సేవ్ అవుతుంది. కంఫర్ట్. ఎస్, సెకండ్ ఇస్ కంఫర్ట్. ఫస్ట్ ఎయిడ్ లో ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి విక్టిమ్ కి కంఫర్ట్ కలుగజేస్తారు. ఒకరిక్కడ సిచ్యువేషన్ ని కంట్రోల్లో చేస్తున్నారు అన్న నమ్మకం పేషెంట్ కి కలిగితే వారికి యాంగ్జైటీ తగ్గుతుంది. ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి అవసరాన్ని బట్టి గాయాలకి కావాల్సిన ఇమీడియట్ ట్రీట్మెంట్ అందజేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్ లో ఫస్ట్ ఎయిడ్ అందకపోతే పేషెంట్ పరిస్థితి చేయి దాటిపోతుంది. ఫస్ట్ ఎయిడ్ ద్వారా పేషెంట్ ని ఎమర్జెన్సీ సర్వీసెస్ వచ్చే వరకు స్టెబిలైజ్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో లేకపోతే ఉన్న వాటిని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. వీరికి పేషెంట్ గురించి ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దానికి వారు ఎమర్జెన్సీ సర్వీసెస్ వారికి అందజేస్తారు. అంటే చైన్ ఆఫ్ సర్వీసెస్ లో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్న వారు ఒక వాల్యుబుల్ లింక్ ప్రొవైడ్ చేయగలుగుతారు.

మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ ఉన్న వారికి వారి స్కిల్స్ మీద నమ్మకం ఉంటుంది. అంటే వారు చాలా కాన్ఫిడెంట్ గా ఫస్ట్ ఎయిడ్ అడ్మినిస్టర్ చేయగలరు. ఈ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి వారు ట్రైనింగ్ తీసుకుని వారి రియాక్ట్ అయ్యే పద్ధతిలో తేడా తెలుస్తుంది. అది వారి నిత్య జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే యాక్సిడెంట్స్ అనేవి ఎవరికి ఎప్పుడైనా కావచ్చు. అది ఎప్పుడు వేరే వాళ్ళకి, రోడ్డు పైన ఇతరులకి అవుతుందని ఏమీ లేదు కదా. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఉన్నవారు పరిస్థితిని త్వరగా అంచనా వేయగలుగుతారు. చుట్టుపక్కల జరుగుతున్న దానికి అనుగుణంగా వెంటనే వారి ప్లాన్స్ ని మార్చుకోగలుగుతారు. ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ వల్ల సేఫ్టీ గురించి ఆలోచన పెరుగుతుంది. యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయో అవగాహన ఉన్నప్పుడు ఎలా వాటిని ప్రివెంట్ చేయాలో బాగా తెలుస్తుంది. దీనివల్ల యాక్సిడెంట్స్ బాగా తగ్గుతాయి. ఫస్ట్ ఎయిడ్ లో చిన్న చిన్న గాయాలను ట్రీట్ చేయడం, ఎక్కడైనా కోసుకుపోతే అక్కడ ప్లాస్టర్ వేయడం, బ్యాండేజ్ కట్టడం, బ్లీడింగ్ జరుగుతుంటే ఆపడం, సిపిఆర్ చేయడం, వెనుకుని ట్రీట్ చేయడం, వడదెబ్బ తగిలితే ట్రీట్ చేయడం, కాలిన గాయాలకు అవసరమైన ప్రథమ చికిత్సలు అందించడం వంటివి నేర్పు

నేర్పిస్తారు. అయితే ఇవన్నీ కొన్ని గోల్స్ ని రీచ్ అవ్వడానికి నేర్పిస్తారు. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కి 3 ప్రీమియర్ గోల్స్ ఉంటాయి. వాటిని 3 P's ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అంటారు. ఎందుకంటే ఈ 3 లక్ష్యాలు పి అక్షరంతో మొదలవుతాయి. అవేమిటంటే ప్రిజర్వ్ లైఫ్, ప్రివెంట్ ఫర్దర్ డిటీరియరేషన్, ప్రమోట్ రికవరీ. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ లో మొట్టమొదటి గోల్ ఫస్ట్ ఎయిడ్ పద్ధతుల ద్వారా ప్రాణాన్ని కాపాడడం. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ లో మొదట నేర్పించే విషయం ఒక క్యాజువాలిటీని చూసినప్పుడు వారి ఎయిర్ వే ఓపెన్ గా ఉందా లేదా చెక్ చేయాలి. స్పృహ కోల్పోయిన వ్యక్తిని చూస్తే అవసరమైతే సిపిఆర్ చేయాలి అని నేర్పిస్తారు. ప్రిజర్వ్ లైఫ్ లో మరొకరి ప్రాణం కాపాడమే కాదు, తన ప్రాణం కూడా కాపాడుకోవాలని చెప్తారు. తనను తాను ప్రమాదంలో పడేసుకోకూడదు. ఒక ప్రమాదకరమైన పరిస్థితి చూసినప్పుడు అక్కడున్న రిస్క్ అంచనా వేయాలి. తన ప్రాణాలు పక్కన ఉన్న వారి ప్రాణాలు రిస్క్ లో పెట్టి వస్తువులు వీలైతే అక్కడి నుండి రిమూవ్ చేయాలి. సిచ్యువేషన్ మరీ డేంజరస్ గా ఉండి దెబ్బతిన్న వ్యక్తికి అక్కడి నుండి కదిపే పరిస్థితి లేకపోయినా లేదా సిచ్యువేషన్ ని అప్రోచ్ అయ్యే పరిస్థితి లేకపోయినా కంట్రోల్లో ఉండాలి. ప్రొఫెషనల్ హెల్ప్ కొరకు కాల్ చేయాలి తప్ప తను హ్యాండిల్ చేయాలన్న సిచ్యువేషన్ లోకి ఎంటర్ కాకూడదు. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ లో సెకండ్ ఆబ్జెక్టివ్ ఉన్న పరిస్థితి ఇంకా బ్యాడ్ గా తయారవ్వకుండా చూడడం. అంటే బోన్స్ ఫ్రాక్చర్ అయిన వారిని కదపకుండా ఉంచడం, వారికి ఇంకా గాయాలు కాకుండా ఉండే ప్లేస్ లో ఉంచడం, గాయానికి కట్టుకట్టడం, బ్లీడింగ్ ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ పేషెంట్ పరిస్థితిని ఇంకా బ్యాడ్ గా కాకుండా కాపాడతాయి. అలాగే పేషెంట్ చుట్టుపక్కల ఏరియాని సేఫ్ గా ఉంచడం, పేషెంట్ ని సెక్యూర్ పొజిషన్ లో ఉంచడం, స్పెషలిస్ట్ హెల్ప్ కోసం కాల్ చేయడం వంటివి కూడా ఇందులోకే వస్తాయి. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ యొక్క ఫైనల్ గోల్ రికవరీకి హెల్ప్ చేయడం. ప్రొఫెషనల్ మెడికల్ హెల్ప్ వచ్చేలోపు చేసే ఫస్ట్ ఎయిడ్ లాంగ్ టర్మ్ రికవరీకి ఎంతో సహకరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాలిన గాయం మీద కూలింగ్ అప్లై చేయడం వల్ల ఆ గాయం త్వరగా హీల్ అవ్వడమే కాక మచ్చపడే ఛాన్స్ ని కూడా తగ్గిస్తుంది. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు రకరకాల పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. చిన్న గాయాల దగ్గర నుండి బోన్ ఫ్రాక్చర్స్ వరకు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తుంది. ప్రొఫెషనల్ హెల్ప్ వచ్చేలోపు ప్రొవైడ్ చేసే అసిస్టెన్స్ ఎంత ఇంపార్టెంటో తెలియపరుస్తారు. ఎమర్జెన్సీ ప్రొఫెషనల్ కేర్ కోసం కాల్ చేయడం కూడా రికవరీ త్వరగా జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ని చాలా మెడికల్ ఇన్స్టిట్యూట్స్, ఫస్ట్ ఎయిడ్ ఆర్గనైజేషన్స్ నేర్పిస్తాయి. దీనివల్ల ప్రాణాలు కాపాడబడతాయి, సేఫ్టీ గురించి అవగాహన కూడా పెరుగుతుంది. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ వెన్నెల ప్రోగ్రాం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం, గమనించగలరు. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బై. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: CFM 101.3.
1: బాయ్ బోనా, మా డాడీ వచ్చేసారు, రేపు కలుద్దాం.
2: మా మమ్మీ ఎప్పుడు వస్తుందో, ఏంటి రోజు ఇంకా రాలేదు, ఇంత లేట్ అయింది.
3: హాయ్ బోనా, నన్ను మీ మమ్మీ తీసుకురమ్మని పంపించారు. ఈ రోజు మీ అమ్మకి రావడం కుదరదంట.
1: అమ్మ చెప్పింది కదా.
2: అవునా, అయితే మా అమ్మ చెప్పిన కోడ్ చెప్పు.
3: కోడా? అది
2: కాపాడండి, కాపాడండి.
0: నేర్పించండి పిల్లలకు సురక్షితమైన ఆత్మరక్షణ అలవాట్లను.
4: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే సాండీ చెప్తున్నాడు.
5: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో

0: అవ్వలేదు. ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అన్ని యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
0: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం కర్నూలు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ సభ్యులు సమర్పించు పురోగామి నాటిక వింటారు. రచన శ్రీ కెబిఎస్ కుమార్, నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ.

0: కర్నూలు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ సభ్యులు సమర్పిస్తున్న నాటిక పురోగామి. రచన శ్రీ కేబిఎస్ కుమార్. ఇందులో శ్రీయుతులు విఎస్ ప్రభాకర శర్మ, కేబిఎస్ కుమార్, శ్రీమతులు సి జ్యోతి, డిఆర్ మంజుల పాల్గొంటున్నారు. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. పురోగామి నాటిక.
1: సరిత, మీ వాళ్ళంతా ఈ పాటికి బస్టాండ్ చేరుకుని ఉంటారు, నువ్వేమో ఇంకా
2: వస్తున్నానండి.
1: ఆలస్యం చేస్తే బస్సు వెళ్లిపోతుంది, ఆ తర్వాత నీ ఇష్టం.
2: తాళం తాళం చేయి కనిపించలేదండి, ఎక్కడ పెట్టారు?
1: ఏమో నాకేం తెలుసు.
2: ఇప్పుడు ఎలా?
1: పక్కింటి వాళ్ళని అడుగొస్తానుండు.
3: అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం ప్రయాణమో ఏమిటో. ఆత్మకూరు నుండి కర్నూలుకి బస్సులో వచ్చేసరికి ఒళ్ళంతా హూనమై. హలో హరి.
1: హాయ్ వాసు.
2: బాగున్నారా అన్నయ్య?
3: బాగున్నానమ్మా.
1: ఏరా, ఇదేనా రావడం?
2: అదేంటండి, ఊరి నుండి వచ్చిన అన్నయ్యని నిల్చోబెట్టే మాట్లాడుతున్నారు. అన్నయ్య లోపలికి రండి.
1: అవునరా, లోపలికి రా. అన్నట్టు సరితా, మనం ఇంటికి తాళం వేయాల్సిన పనిలేదోయ్, మనవాడుంటాడు.
3: ఏమిటమ్మా, ఏమిట్రా?
1: అబ్బే ఏం లేదు, మీ చెల్లెల్ని బస్ ఎక్కించి రావడానికి బస్టాండ్కి వెళ్తున్నాను.
3: ఏమిటి విషయం?
1: 5వ నెల వచ్చిందిగా, సీమంతం ఇక్కడే జరిపి పుట్టింటి వాళ్ళు తీసుకెళ్తున్నారు. ముందు కొంతమంది వెళ్లారు. అవును, ఈ విషయాలన్నీ నీకు ఉత్తరంలో వివరంగా రాశాను, అందలేదా?
3: అవును రోయ్, మర్చిపోయాను. నీ లెటరు అందింది, రిప్లై రాద్దామని అనుకున్నాను, కాస్త బతికించానంతే.
1: నీ మొహం సరే గాని, అమ్మా నాన్న బాగున్నారా? ధనియాల పడ్డ వేశారా? కరివేపాకు తోట బాగుందా?
3: అందరూ బాగున్నారు, అన్ని బాగున్నాయి. గాని అబ్బా, బస్సు కుదుపులతో ఒళ్ళంతా హూనమైందిరా. 4 చెంబులు నీళ్లు పోసుకోవాలి. వేడినీళ్లున్నాయా?
1: హీటర్ ఉంది, పెట్టుకో, మేము వెళ్ళొస్తాం.
3: అలాగే
2: వస్తానన్నయ్య.
1: ఏమిటి ఈ ఫర్ములో ఇంటర్వ్యూ ఉందని ఆత్మకూరు నుండి అదే పనిగా వచ్చావా? ఓరే వాసు, నీకసలు బుద్ధి లేదు.
3: అబ్బా ఏమిట్రా నీ నస, చెప్పైనా నవ్వు, నవ్వైనా చెప్పు.
1: చెప్పి నవ్వినా నవ్వి చెప్పినా ఒకటే ఏడిపే, నీకు ఉద్యోగం రాదు.
3: జోస్యం చెబుతున్నావా?
1: అవునరా, ఈ మధ్య ప్రాక్టీస్ పెట్టానులే, కావాలంటే చూసుకో. ఇవాళ సాయంత్రం 5:30కి కర్నూలు రేడియోలో కార్మికుల కార్యక్రమం ప్రసారం అవుతుంది.
3: నీ మొహం, ఇది జోస్యమే?
1: ఇది కూడా అంతేనోయ్, నీకీ ఉద్యోగం రాదు అని చెప్పడానికి జోస్యం కూడానా? ఏమిటలా తెల్లబోయి చూస్తావు? ఒరే మొద్దువాసు, ఆ ఉద్యోగం ఆల్రెడీ ఎవరో ఎగురేసుకుపోయారని నాకు నిన్ననే తెలిసింది.
3: మరి ఈ ఇంటర్వ్యూ ఎందుకు?
1: అందుకే నేను ముద్దుగా మొద్దు అని పిలిచాను. చాలా సంస్థల్లో ఇంటర్వ్యూలు కేవలం కంటితుడుపు

0: తెలియాలరా, ఉద్యోగాలు ఎప్పుడూ అమ్ముడుపోయి ఉంటాయి.
1: అయితే నేను వెళ్ళొస్తాను.
0: ఎక్కడికి?
1: మా ఊరికి.
0: అరే, అంతలోనే అప్సెట్ అయిపోతే ఎలా?
1: నీకేం రా, ఉద్యోగం ఉన్న అదృష్టవంతుడివి, ఎన్నైనా చెబుతావు. ఛార్జీలు పెట్టుకుని ఇంత దూరం వచ్చాక ఇంటర్వ్యూ హుళక్కి అన్న నిజం తెలిసి కూడా బరస్ట్ కాకపోతే నా ఒంట్లో చీము నెత్తురు లేనట్టే లెక్క. హరి, నీకు తెలుసా, నా తల్లిదండ్రులు కొత్తిమీర కరేపాకు అమ్మి నన్ను ఇంతవాణ్ణి చేశారా, పోస్ట్ గ్రాడ్యుయేట్ ని చేశారా?
0: వాసు,
1: కళ్ళెదుటే వాళ్ల కలలు మురిగిపోతుంటే చూస్తూ భరించడానికి ఇది మురిగిపోయిన కొత్తిమీర కట్ట కాదురా, మరుగుతున్న గుండె.
0: పోస్ట్ గ్రాడ్యుయేట్ నీకు చెప్పాలా? ఇలాంటి సమయాల్లో ఆవేశం కాదు కావాల్సింది, ఆలోచన.
1: ఆలోచన? ఎలాంటి ఆలోచన కావాలి? సరే, ఈ ఇంటర్వ్యూ వల్ల ప్రయోజనం లేదు, టేక్ ఇట్ ఈజీ, తిరిగి ఆత్మకూరు వెళ్లిపోదామని ఆలోచించమంటావా? అంత తాపీగా ఆలోచించడానికి నేను వేదాంతిని కాను, నిరుద్యోగిని.
0: నిరుద్యోగి బోలెడన్ని సార్లు వేదాంతి అవుతుండాలరా బడుద్ధాయ్, ఇది తొలి అనుభవం అనుకో. సరే గాని పద, అలా మార్కెట్ దాకా వెళ్లి నాలుగు కూరగాయలు తెచ్చుకుందాం.
1: ఇప్పుడు అవన్నీ దేనికి?
0: రాత్రికి వంట చేసుకోవద్దు పద.

0: వాసు, ఏమిటి ఆలోచిస్తున్నావు?
1: ఏం లేదు హరి.
0: ఈ మాత్రం దానికే బెంబేలు పడితే ఎలా? వంట పూర్తయింది, లే కమ్మగా భోజనం చేసి ప్రస్తుతానికి చెరో దుప్పటి కప్పుకు పడుకుందాం. పొద్దుటే నిన్ను చోటికి తీసుకెళ్తాను.
1: ఎక్కడికి?
0: నీకు ఉద్యోగం నేనిప్పిస్తాను.
1: ఏమిటి రాయ్, ఉద్యోగం చేయడం మానేసి ఇప్పించే వ్యాపకం పెట్టుకున్నావా? ఇంతకీ ఇది వ్యాపకమా వ్యాపారమా?
0: అదేం కాదు గాని ఆ గూట్లో కంచం ఉంది, తెచ్చుకో. వేడివేడిగా అన్నం తింటూ మాట్లాడుకుందాం.
1: అబ్బా, భోజనం అంటే గుర్తొచ్చింది, ఆకలి దంచేస్తుందిరా. అరే, ఇక్కడ విస్తరి కూడా ఉందే, తెచ్చుకోనా? కడిగే శ్రమ తప్పుతుంది, మడిచి బయట పారేయచ్చు.
0: అబ్బా, ఏదో ఒకటి తెచ్చుకోరా.
1: రైట్, ఇహ చెప్పు. అబ్బా, ఇవాళ చలి దంచేస్తుందిరా బాబు.
0: ఒరే వాసు, ఇప్పుడు నువ్వు రైట్ అన్నావే, రేపటి నుండి అదే ఉద్యోగం నీకు.
1: అంటే బస్ కండక్టరా?
0: అన్నట్టు మా సంస్థలో బస్ కండక్టర్ పని చాలా రిస్క్తో కూడుకున్నది. కాస్త బద్దకించానంతే అన్నావనుకో, నీ ఉద్యోగానికే రైట్ చెప్పేస్తారు మా చెక్కింగ్ ఆఫీసర్లు. అందులోనూ నిన్ననే మా సంస్థలో కొత్త ఎండీ జాయిన్ అయ్యారు, లేడీ. పేరు సీతను, సీతాలక్ష్మో అనుకుంటాను. చెడామడా చెక్కింగులు కూడా చేసి పారేస్తుందిట.
1: మీ సంస్థ పేరేమిటన్నావు?
0: సిట్వెల్ కార్పొరేషన్. సిట్వెల్ అంటే బాగా కూర్చోని అర్థము, బాగా కూర్చొని ప్రయాణం చెయ్యని అంతరార్థము. అన్నంలోకి పప్పు కలుపుకో, మరీ కోడిలా గెలుపుతున్నావేమిటి?
1: పప్పు వద్దు, చారు కావాలి. ఇక్కడుందిగా, నేను వేసుకుంటా గాని నువ్వు కంటిన్యూ చెయ్యి.
0: ఇదిగో నేను తింటున్నాగా.
1: తినడం కాదురా బడుగ్ధాయ్, చెప్పడం కంటిన్యూ చెయ్యన్నాను.
0: అలాగా, సరే విను. ఆర్టీసీ నుండి మరికొన్ని రూట్లను అద్దెకు తీసుకుని ప్రస్తుతం 100 బస్సులు నడుపుతోంది మా సంస్థ.
1: అలాగా, అయితే డ్రైవరు కండక్టరు ఇద్దరూ ప్రైవేట్ ఉద్యోగులేనన్నమాట?
0: సిబ్బంది అందరికీ సిట్వెల్ కార్పొరేషనే జీతభత్యాలు చెల్లిస్తుంది. రూట్స్ కాంట్రాక్ట్ తీసుకున్నందుకు ఆర్టీసీకి అద్దె చెల్లిస్తుంది. ప్రస్తుతం ఈ 100 బస్సులు కర్నూలుకి 100 కిలోమీటర్ల లోపున ఉండే ఊళ్ళకి తిరుగుతున్నాయి.
1: మజ్జిగ
0: నీ పక్కనే ఉంది.
1: చెప్పు.
0: మా సంస్థలో కండక్టర్కి నెల జీతం 1500, నీకు సరిపోతుందా?
1: అలా అడిగే రోజులు ఎప్పుడో పోయాయి. ఉద్యోగం దొరికితే చాలరా నాయన, అదేదో త్వరగా చూడు.
0: చెప్పాగా, రేపే వెళదాం. చెయ్యి కడిగేసుకుని వెళ్లి పడుకో, ఇవన్నీ తీసేసి వస్తాను.
1: నేను చెయ్యి వేస్తాను.
0: అదేం కుదరదు, నువ్వు గెస్టువి. నీతో కంచాలు గిన్నెలు కడిగిస్తే దేవుడు నన్ను చెప్పుతో కొడతాడు.
1: ఇన్నేళ్లైనా నువ్వు కొంచెం కూడా మారలేదురా హరి.
0: అన్నట్టు రే, మీ చెల్లెమ్మ ఇంకో 8 నెలల వరకు రాదు, అంతవరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు.
1: అలాగే. రాత్రి భోజనం అవగానే కాసేపు నడవడం నాకు అలవాటు, అలా వెళ్లి సిగరెట్ కాల్చుకొస్తాను.
0: అలాగే. బాగా చలిగా ఉంది, మఫ్లర్ తీసుకెళ్ళు.

0: బాసు, ఏమిట్రా అలా ఉన్నావు? ఉద్యోగం వచ్చిన సంబరంలో ఎగిరి గంతేసి స్వీటు కారా కాఫీ చెడామడా ఆర్డర్ ఇచ్చేస్తావు అనుకున్నాను, ఏమిటి కథ?
1: నిజాయితీగా పనిచేస్తానని, యూనియన్లు గట్రా స్థాపించనని, సమ్మెలు ధర్నాలు పేరుతో సాటి కార్మికుల్ని రెచ్చగొట్టనని, ఉద్యమాలు నడిపించనని లిఖిత పత్రం రాయించుకుని అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికిచ్చారు.
0: మంచిదేగా, ఇందులో నువ్వు డీలా పడాల్సిన పాయింట్ ఏముంది?
1: ఏమీ లేదనుకో.
0: మరి
1: అక్కడ పరిచయమైన ఇద్దరు ముగ్గురు కండక్టర్లు చెప్పిన విషయాలను గురించి ఆలోచిస్తున్నాను.
0: ఏమిటవి?
1: కండక్టరు డ్యూటీ అయిపోయాక బ్యాలెన్స్ టికెట్లతో పాటు క్యాష్ ని ఎక్కడ అప్పగించాలి?
0: క్యాష్ రిసీవింగ్ కౌంటర్లో.
1: కౌంటర్ క్లర్క్ కి 1 రూపాయి అదనంగా ఇవ్వాలిట? నిజమేనా?
0: డ్రైవర్ని నాకేం తెలుసు, నిజమేనని విన్నాను.
1: ఎక్కడి నుండి ఇవ్వాలి?
0: జేబు నుండి.
1: ఎందుకు ఇవ్వాలి?
0: కొన్ని ప్రశ్నలకి జవాబులు ఉండవు.
1: చూస్తూ చూస్తూ కష్టార్జితంలోంచి రోజుకి రూపాయి చొప్పున పోగొట్టుకోలేదు. అలాగని ఫ్రాడ్ చేసి సంపాదించలేదు. ఎందుకంటే నిజాయితీగా పనిచేస్తానని లిఖితపూర్వకంగా రాసిచ్చాను.
0: వెర్రివాడా, చదువు కొన్ని పాఠాలు నేర్పితే అనుభవం కొన్ని పాఠాలు నేర్పుతుందిరా. స్వీటు కారా ఇంటికే పట్టుకుపోదాం పద, నాకు మధ్యాహ్నం డ్యూటీ ఉంది.
1: పద.
2: హలో హలో, మిస్టర్ కలాం, నేను ఎండీని మాట్లాడుతున్నాను. క్యాష్ రిసీవింగ్ కౌంటర్ క్లర్క్ పేరేమిటి? మాధవరావా? అతడి చర్యలపై నిఘా వేసించండి. 3 రోజుల్లోగా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కావాలి. ఓకే.

0: వాసు, ఒరే వాసు, ఇంటికి రాకపోతే ఎక్కడికి వెళ్ళావా అనుకున్నాను. పార్కులో కూర్చున్నావా? చలిగా లేదు?
1: కూర్చో
0: అన్నట్టు. ఒరే, నీకో శుభవార్త. వారం కిందట నువ్వు విషయం గురించి బాధపడ్డావు, గుర్తుందా? అదేరా, క్యాష్ కౌంటర్ క్లర్క్ రూపాయి లంచం గురించి. ఈ విషయం ఎండి గారికి తెలిసిపోయింది. వాణ్ణి ఉద్యోగంలోంచి పీకి పారేశారు.
1: సరే గాని, ఈ ఉద్యోగం నేను చేయలేనురా. రిజైన్ ఇచ్చేసి మా ఊరు వెళ్ళిపోతాను.
0: మళ్ళీ ఏం జరిగిందిరా?
1: ఆ రోజు నువ్వు బస్సు కండక్టర్ పోస్టు చాలా రిస్క్తో కూడుకున్న పని, అప్రమత్తంగా ఉండకపోతే ఉద్యోగానికి రైట్ చెప్పేస్తారు అన్నావు, గుర్తుందా? అనుభవించే కొద్దీ తెలుస్తోందిరా, నా ఉద్యోగానికి రైట్ చెప్పే ప్రమాదం ఇవాళ త్రుటిలో తప్పిపోయింది.
0: వివరంగా చెప్పు.
1: ఇవాళ ఎమ్మిగనూర్ సిక్స్ సింగల్లో డ్యూటీ చేస్తున్నానా. బస్సులో 110 మంది ప్యాసింజర్లున్నారు. గోనెగండ్ల పాయింట్ వద్ద బస్సు చెక్ అయింది. ప్యాసింజర్లు కరెక్ట్ గా ఉన్నారు, కానీ ఒకరి దగ్గర టికెట్ లేదు.
0: అంటే నువ్వు టికెట్ ఇష్యూ చేయలేదా?
1: చేయలేదు.
0: మరి ప్యాసింజర్లు డీటెయిల్డ్ రిపోర్ట్ ఎలా సరిపోయారు?
1: అక్కడే ఉంది అసలు పాయింట్. అసలు ఏం జరిగిందంటే, కోడుమూరులో ఓ ప్యాసింజర్ ఎక్కి ఎమ్మిగనూర్ టికెట్ తీసుకున్నాడు. మధ్యలో ఏం గుర్తొచ్చిందో ఏమిటో, వేమకోట స్టాప్ దగ్గర టికెట్తో సహా దిగిపోయాడు. మరో ప్యాసింజర్ ఎక్కాడు, బాగా తాగి ఉన్నాడు. సీట్లో కూర్చోగానే నిద్రపోయాడు. అతడు దిగిపోవడం, ఇతడు ఎక్కడం నేను గమనించలేదు. బస్సు కదిలాక అంతమందిని కౌంట్ చేసుకుని డిఆర్ ఫిగర్తో ట్యాలీ కావడంతో తృప్తి పడి కూర్చున్నాను. కేసు రాయలేదనుకో, గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి వదిలేశారు.
0: అదృష్టవంతుడి.
1: అంతమంది ప్యాసింజర్స్ ముందు మొహం వాచేలా చీవాట్లు పెడుతుంటే తల కొట్టేసినంత పనైందిరా.
0: ప్రతి ఉద్యోగంలోనూ రిస్క్ ఉంటుంది వాసు, సర్దుకుపోవడం నేర్చుకోవాలి. మందిని లెక్క పెట్టుకుని తృప్తి పడకుండా టికెట్ టికెట్ అని 2 సార్లు అరిచి ఉంటే వాడి తాగిన మైకం దిగిపోయి ఉండేదేమో. ఇది నీ పొరపాటు కిందికే వస్తుంది. బహుశా కొత్తగా పనిలో చేరావని కాబోలు వార్నింగ్తో వదిలేశారు, లేకపోతే ఉద్యోగమే పోయేది.
1: కనీసం నేను చెప్పేది వినిపించుకోకుండా చీవాట్లు పెడుతుంటే మనసు చివుక్కుమంది. మన సమస్యలు వినడానికి కూడా ఓపిక లేదా వాళ్లకి?
0: సరేలే, దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుని పార్కులో కూర్చుంటే సమస్యలు తీరుతాయా?

0: సమస్యలు తీర్చరు, యూనియన్ పెట్టనివ్వరు.
1: ఉద్యోగంలో చేరి నిండా మూడేళ్లు కాలేదు, అప్పుడే నీకు సమస్యలు కనిపించి యూనియన్ పెట్టాలనిపిస్తోందా? 1500 నెల జీతం నీకు సరిపోతుందా అని అడిగినప్పుడు ఉద్యోగం దొరికితే చాలరా నాయనా, అదేదో త్వరగా చూడు అన్న నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? యూనియన్ పెడతావా? నీ సమస్యలన్నీ యూనియన్ తీరుస్తుందే?
0: నీకేం, నువ్వు డ్రైవర్వి, హాయిగా స్టీరింగ్ ముందు కూర్చుంటావు, రైట్ అంటే పోతావు, హోల్డ్ ఆన్ అంటే ఆగుతావు. నీకేం తెలుసు మా సమస్యలు?
1: అబ్బో, మహా గొప్ప అనుభవశాలి పుట్టుకొచ్చాడండి.
0: వ్యంగ్యమవుతాదు, కాస్త ఎక్కువైంది.
1: మరి లేకపోతే ఏమిట్రా? డ్రైవర్ పోస్టులో రిస్క్ లేదంటావా? మా బాధలు మాకు ఉన్నాయిరా. బస్సు లెఫ్ట్ కు లాగుతుంటుంది, అయినా తీసుకుపోమ్మంటారు. సైడ్ మిర్రర్ ఉండదు, అయినా తీసుకుపోమ్మంటారు. సెల్ఫ్ పనిచేయదు, అయినా తీసుకుపోమ్మంటారు. హెడ్ లైట్స్ డిమ్గా ఉంటాయి, అయినా తీసుకుపోమ్మంటారు.
0: తీసుకుపోని చెప్పు.
1: ఇంకో డ్రైవర్ని అడుగుతారు, వాడు తీసుకుపోతాడు. సాటి డ్రైవర్ తీసుకుపోతున్నప్పుడు నీకేం రోగం అంటూ నిలదీస్తారు. ఏవైనా రిపేర్లు చేయిద్దామని బండిని గ్యారేజీలోకి తీసుకువెడితే 5 నిమిషాల రిపేరీకి గంట పడుతుంది.
0: ఎందుకు?
1: ఎందుకంటే డ్యూటీ మెకానిక్ డ్యూటీలో ఉండడు, ఉన్నా చెయ్యడు. ఇక్కడేమో ప్యాసింజర్లు బూతులు తిడతారు. చెప్పరా, చెప్పు. ఇవన్నీ మేమేవరితో చెప్పుకోవాలి?
0: అంటే మన కార్మికుల్లో కూడా లోపాలున్నాయన్నమాట.
1: కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది వాసు. అందుకే సర్దుకుపోవాలంటున్నాను. మనలో తప్పులుంచుకుని ఎదుటివాడి మీద విరుచుకుపడితే ఏం లాభం? సరే, చీకటి పడుతోంది, పద ఇంటికి వెళదాం. ఇదిగో వేడివేడిగా టీ చేశాను, తాగు.
0: థ్యాంక్స్.
1: అరే, లెటర్ వచ్చినట్లుందే. మీ చెల్లెలు రాసిందిరా, ఆరోగ్యం బాగుందిట, బీపీ కూడా లేదుట. 8వ నెల వచ్చి అప్పుడే వారమైందిట. రోజులు స్కూల్ పిల్లాళ్లా పరిగెడుతున్నాయి.
0: ఈసారి నువ్వు వెళ్లేప్పుడు చెప్పు, నేను వస్తాను. చాలా రోజులైనట్టుంది చెల్లెమ్మని చూసి.
1: అలాగే, వచ్చే వారం వెడదాం.
0: అలాగే. హరి, ఎవ్వరు ఎవ్వరిపై నింద వేయకుండా, ఎప్పుడూ ఎదటివాడిలోనే తప్పులు వెదక్కుండా, తమలోని లోపాలను కూడా గుర్తించి ఎవరి పని వాళ్లు సక్రమంగా చేసే రోజు ఎప్పుడొస్తుందంటావు?
1: ఎవరి గురించి నువ్వు మాట్లాడుతుంది?
0: మన సంస్థ గురించే.
1: ఎప్పుడూ దాని గురించేనా ఆలోచనలు? రే, దేన్ని మనసులో పెట్టుకుని అదే పనిగా ఆలోచించకూడదు, వదిలేయి. అయినా లోపాలన్నిటివి మనుషుల్లోనే కాదు, వ్యవస్థలోనే ఉన్నాయి. వాటిని సవరించడం మన వల్ల కాదు. ఉదాహరణకి మమ్మల్నే తీసుకో. డ్రైవర్లు ఎక్కువగా డబుల్ డ్యూటీ చేయకూడదు, కాని చేయక తప్పదు. బస్సులు నదుల్లోనూ గోతుల్లోనూ పడక ఏం చేస్తాయి?
0: మనకిన్ని విధాల అన్యాయాలు జరుగుతున్నా అడిగే హక్కు లేదా హరి?
1: లేదు. ఎందుకంటే కార్మికులు బడుగుజీవులు, తప్పు లేకపోయినా నేరం మోపుతుంటారు. తలవంచక తప్పదు. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించి ఉద్యోగం పోగొట్టుకున్నాడు ఓ కండక్టర్, అతడి స్థానంలోనే నువ్వు భర్తీ అయ్యావు.
0: చెయ్యని తప్పుకి శిక్ష ఎలా జరిగింది?
1: క్యాష్ బ్యాక్ చెక్ చేస్తే 40 రూపాయలు అదనంగా ఉన్నాయి. చిల్లర లేక ఎవరో ప్యాసింజర్ కి డ్యూ రాస్తే అతడు తీసుకోవడం మర్చిపోయి దిగిపోయాడు. చీటింగ్ కేసు బుక్ చేసి ఉద్యోగం నుండి తొలగించారు. మరో విషయం ఏమిటంటే 4 రోజుల తర్వాత సదరు ప్యాసింజర్ ఆఫీస్కు వచ్చి 40 రూపాయలు పట్టుకుపోయాడు. కాని మన వాడికి తిరిగి ఉద్యోగం రాలేదు.
0: మై గాడ్, దారుణం.
1: ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వాసు.
0: ఇవన్నీ మౌనంగా భరిస్తూ గడపాల్సిందేనా? మనకంటే సరే, యూనియన్ లేదు. ఇతర యూనియన్లు మనల్ని సపోర్ట్ చేయవా?
1: కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు యూనియన్ పెడితే మనవాళ్ల కోపం, పెట్టలేదని ఇతర యూనియన్ల వాళ్ల కోపం.
0: మరి మన సమస్యలకి పరిష్కారమే లేదా?
1: పిల్లికి గంట కట్టేదెవరు?
0: అంటే
1: ఇవన్నీ ఎండి దృష్టికి తీసుకుపోవాలి. తీసుకుపోయేదెవరు?
0: నేను తీసుకుపోతాను. మన మేనేజింగ్ డైరెక్టర్ గారితో నేను మాట్లాడతాను.
1: ఏం, ఉద్యోగం చేయాలని లేదా? 3 నెలల క్రితం ఉద్యోగం లేదని అంగలార్చావు, అప్పుడే నెత్తిమీద కొమ్ములు ముడిచాయా? నోరు మూసుకు పడుకో, ఆవేశం రాను రాను మితిమీరుతోంది.

0: ఇప్పటి నుండి నీ బస్కే నేను డ్రైవర్గా వేయించుకుంటాను. నీ ఆవేశానికి ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తాను.
1: అది కాదురా.
0: మరి ఇంకేం మాట్లాడకు, పడుకోమన్నానా?
1: పడుకునే టైం ఇది.
0: సారీ, భోజనం టైం అయ్యే వరకు ఏదైనా పుస్తకం చదువుతూ కూర్చో.
1: తప్పులు చేయడం ఎంత నేరమో, తప్పులు జరుగుతున్నా చూస్తూ కూర్చోవడం కూడా అంతే నేరమ్రా. యూనియన్లు పెట్టకూడదని, ఉద్యమాలు నడపకూడదని రాయించుకున్నారు గాని సమస్యలు చెప్పుకోకూడదని ఎక్కడా రాయించుకోలేదే. అధికారుల నిరంకుశత్వం ఇక ఎంతో కాలం సాగడానికి వీల్లేదు. క్లీనర్లు మెకానిక్లే కాదు, డ్రైవర్లు కండక్టర్లు కూడా కార్మికులేనని, వారి పట్ల వివక్ష తగదని పై వారికి తెలిసేలా చేస్తాను. నువ్వు నా నెత్తిన కొమ్ములు మొలిచాయనుకున్నా సరే, నా ఉద్యోగం ఊడిపోయినా సరే.

0: రైట్ రైట్. టికెట్ టికెట్. ఇంకా ఎవరయ్యా టికెట్? పెద్దయ్యా, ఆ గంపలు కాస్త అవతలికి జరుపుకో. ముసలమ్మా, ఆ డబ్బా మీద చెయ్యో కాలం వేసించు. అసలు కిరసనాయల్ని బస్సులో తీసుకుపోకూడదు తెలుసా? అసలే రోడ్డు బాగోలేదు, అన్ని గతుకులే. కుదుపులకి డబ్బా ఒరిగిపోకుండా కాలో చెయ్యో దాని మీద వేసి పట్టుకో. అర్థమైందా
1: బాసు? డీటెయిల్ రిపోర్ట్ పోస్ట్ చేసావా? ఇలారా ఇక్కడ కూర్చో.
0: వద్దులే హరి, డ్రైవర్ డ్యూటీ చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. నా సీట్ లో కూర్చుంటాలే.
2: దూరంగా కార్ ఆగి ఉంది, కొంపదీసి చెకింగ్ కాదు కదా? అయ్యా బాబా, ఈ చెకింగే, బండి ఆపక తప్పదు.
1: వాసు, చెకింగ్.
0: పర్వాలేదు, ఆపు. గుడ్ మార్నింగ్ మేడం.
3: వేర్ ఇస్ యువర్ డీటెయిల్డ్ రిపోర్ట్?
0: తీసుకోండి మేడం.
3: అన్ని సక్రమంగా ఉన్నాయా?
0: ఉన్నాయి మేడం.
3: మిస్టర్ కలాం, మీరు ప్యాసింజర్స్ దగ్గర టికెట్స్ చెక్ చేయండి, నేను క్యాష్ చూస్తాను. అదేమిటి, బస్సులో కిరోసిన్ వాసన వస్తోంది?
0: అవును మేడం, ముసలావిడ కర్టసీ కొద్ది.
3: పెట్రోలు, డీజిల్, కిరోసిన్ వంటి ఐటమ్స్ ని బస్సుల్లో అనుమతించకూడదు. ఈ విషయం తెలీదా?
0: తెలుసు మేడం.
3: మరెందుకలా చేశారు?
0: చెప్పాను కదా, ప్యాసింజర్ ముసలావిడ, సానుభూతి కొద్ది.
3: మీ సానుభూతి తక్కిన ప్రయాణికులకు హాని కలిగిస్తే?
0: తగిన జాగ్రత్తల గురించి ఆవిడకి ఇంతకు ముందే చెప్పాను మేడం. ఏమ్మా ముసలమ్మా, చెప్పానా లేదా? అదిగో తలుపుతోని చూడండి.
3: నో డిస్కషన్స్ అండ్ నో ఆర్గ్యుమెంట్స్, కేసు రాస్తాను.
0: కేసు రాసే ముందు మీరు కొన్ని జవాబులు చెప్పాలి, నేను ప్రశ్నిస్తాను.
2: రే రే రే, ఆవిడెవరనుకున్నావురా? మన ఎండీ గారు. అయిపోయావురావురే, అయిపోయావు.
0: మాట్లాడండి మేడం.
3: వాట్ డూ యూ మీన్? మీరెవరితో మాట్లాడుతున్నారో తెలుసా?
0: ఐ థింక్ యు ఆర్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సిట్వెల్ కార్పొరేషన్ మేడం.
3: ఎస్.
0: జవాబులు చెబుతారా?
3: సాయంత్రం ఆఫీస్కి వచ్చి నా ఛాంబర్ లో కలవండి.
0: నో మేడం, ఇప్పుడే ఇక్కడే సమాధానాలు చెప్పాలి.
3: ఆల్ రైట్, అడగండి.
0: బస్సులో కిరసిన్ డబ్బాని అనుమతించినందుకు మీరు నా మీద కేసు రాస్తారు, నిజమే, తప్పే. మండే స్వభావం గల కిరసిన్ని అలవ్ చేయడం నేను చేసిన తప్పు, ఒప్పుకుంటాను. మరి బస్సులో డోరు ప్రక్కన ఫుల్ గా గాలి నింపిన బస్సు టైర్ ని మీరు అనుమతిస్తున్నారే. గతుకు రోడ్లలో కుదుపులకి ఆ టైరు పేలిందంటే ఎంతమంది ప్రాణాలు గాల్లో కలవాలి. ప్రతి బస్సులోనూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పనిసరిగా ఉండాలి. అందులో దూది, టించరు, ఆర్టరీ ఫోర్సిప్స్, సిజర్స్, బ్యాండేజ్ క్లాత్ కంపల్సరీ. వాటి మాట అటుంచి కొన్ని బస్సుల్లో అసలు ఫస్ట్ ఎయిడ్ బాక్సులే ఉంటాం లేదు. ఎందుకని? ఇంకోటి, ప్రతి బస్సులోనూ టూల్ కిట్ ఉండి తీరాలి. అందులో జాకీ, జాకీరాడ్, స్పానర్, టైర్ లివర్స్ ఉండాలి. ఎన్ని బస్సుల్లో ఉంటున్నాయో నిజాయితీగా చెప్పండి. పండు ముసలిది, కిరోసిన్ డబ్బాతో రోడ్డు మీద చలికి వణుకుతూ చెయ్యి ఎత్తితే జాలిపడి బస్సు ఆపి ఎక్కించుకున్నాను. కిరోసిన్ ఒలికిపోకుండా తగిన జాగ్రత్తలు చెప్పాను. బస్సులో ఎవరూ స్మోక్ చేయకుండా కట్టుదిట్టం చేశాను. అయినా మీరు కేసు రాస్తానంటున్నారు, రాయండి మేడం, నాకు అభ్యంతరం లేదు. ఈ ముసలావిడ దిగిపోయే వరకు ఈ కిరసనాయిల మండదని నేను హామీ ఇస్తున్నాను. ఈ బస్సు లాస్ట్ ట్రిప్ అయిపోయే వరకు ఈ టైరు పేలదని మీరు హామీ ఇచ్చి నా మీద యాక్షన్ తీసుకోండి మేడం.

0: ఆల్ రైట్ కేసు రాయను, మీ సంగతి ఆఫీసులో తేలుస్తాను. డ్యూటీ అయిపోయాక నా ఛాంబర్కు రండి.
1: అలాగే మేడం.
0: మిస్టర్ కలాం రండి మేడవా.
1: గుడ్ డే మేడం.
2: ఒరే ఒరే ఒరే, నీకేమైనా మతిపోయిందే? నేను సైగలు చేస్తున్నా చూడకుండా ఆవిడ మన ఎండి గారన్న విషయం తెలిసి కూడా పూనకం వచ్చిన వాడిలా ఏమిట్రా నీ వాగుడు? సాయంత్రం ఏం జరుగుతుందో తెలుసా?
1: ఉద్యోగం ఊడుతుంది అంతేగా. మా ఊరెళ్లి కొత్తిమీరి కరేపాకు అమ్ముకుంటూ బతుకుతాను. నోరు మూసుకొని స్టార్ట్ చేయి. రైట్ రైట్.
2: నీ కర్మ.

0: మిమ్మల్ని ఉద్యోగం నుండి తొలగిస్తున్నాను.
1: ఊహించాను మేడం, అంతకన్నా ఇంకేం చేయగలరు?
0: నా పిఏగా అపాయింట్ చేసుకుంటున్నాను.
1: మేడం.
0: ఎస్ మిస్టర్ వాసు, మాకు మీరు చేస్తున్న తప్పులు తెలుసు, కానీ మేం చేస్తున్న తప్పులు మాకు తెలియవు. వాటిని తెలియజెప్పేవాళ్లు కావాలి. కానీ గతంలో ఉన్న పిఏలు పిఎస్లు మా అడుగులకు మడుగులొత్తుతూ యువర్స్ ఫెయిత్ఫుల్లీ టైప్ లో అణిగిపోయి సంస్థ పురోగతిని అణగార్చి పారేశారు. యూనో ఈ సంస్థకి ఎంపీగా నేను ఎందుకొచ్చానో తెలుసా?
1: చెప్పండి మేడం.
0: సిట్వెల్ సంస్థ లోపాలను సవరించడానికి.
1: చాలా సంతోషం మేడం.
0: నేనిక్కడ ఛార్జీ తీసుకోవాలనుకున్న రోజు మన సంస్థ గురించి మన వాళ్లు ఎలా అనుకుంటున్నారో తెలుసుకోవాలనిపించింది. మన ఆఫీసుకు ఎదురుగా ఉన్న హోటల్లో డ్రైవర్లు కండక్టర్లు చాలా మంది కూర్చుని ఉన్నారు. ఆఫీసులోకి వెళ్లి త్వరగా ఫార్మాలిటీస్ పూర్తి చేసి వెంటనే వచ్చి నేను ఓ కస్టమర్లా హోటల్లో కూర్చున్నాను. అప్రయత్నంగా మీ సంభాషణ నా చెవులబడింది. ఆ రోజు మీరు మీ కొలీగ్ డ్రైవర్ అనుకుంటాను క్యాష్ రిసీవింగ్ కౌంటర్లో రూపాయి లంచం గురించి మాట్లాడుకుంటున్నారు, అవునా?
1: అవును మేడం, నాకు ఆ రోజే ఉద్యోగం వచ్చింది.
0: యునో ఆ విషయం కన్ఫర్మ్ చేసుకుని ఆ క్లర్క్ని ఉద్యోగం నుండి తొలగించాను.
1: తెలిసింది మేడం.
0: ఆ తర్వాత మీ సమస్యల మీద ఒక అన్నేసుంచాను. ఇన్ని సమస్యలుంచుకొని నన్ను కలిసే ప్రయత్నం చెయ్యలేదెందుకని?
1: అది మేడం, యూనియన్లు పెట్టమని ఉద్యమాలు నడిపించమని మాతో హామీ పత్రాలు రాయించుకున్నారు మేడం.
0: సమస్యలొచ్చినప్పుడు ఎండీని కలవకూడదని రాయించుకున్నారా?
1: లేదు మేడం.
0: నిజానికి రూటు బస్సుల్ని చెక్ చేయాల్సిన అవసరం నాకేముంది? అందుకు వేరే సిబ్బంది ఉన్నారుగా, అయినా ఎందుకొచ్చాను? మీ ప్రాబ్లమ్స్ ని తెలుసుకోవడానికి కాదు?
1: ఇప్పుడు అర్థమైంది మేడం. మీ నేతృత్వంలో మన సంస్థ పురోగామి కాగలదన్న నమ్మకం ఇప్పుడు బలపడుతోంది.
0: అందుకు మీ సహకారం కూడా కావాలి. ఇటీవల గ్యారేజీలో గమనించాను, నేల మీద ఓ స్పానర్ పడుంది. దాన్ని తీసుకురమ్మని హెడ్ మెకానిక్ మెకానిక్ తో చెబుతున్నాడు. అతడేమో నేను పారేయలేదు, నేనెందుకు తెస్తాను అంటున్నాడు. నేను వెళ్లి అందించాను, ఇద్దరు గతుక్కుమన్నారు.
1: ఇక మీదట అలా జరగదు మేడం. మన కార్మికులందరినీ ఒకతాటి మీదకి నేను తీసుకొస్తాను. నాకు తోడుగా మన హరి ఉంటాడు. అతడే మేడం ఇవాళ మీరు చెక్ చేసిన బస్ డ్రైవర్. ఆ రోజు మీరు హోటల్లో నాతో పాటు చూసింది అతన్నే.
0: ఓ అతనా, అలాగే అతడి సహకారం తీసుకోండి. మీ సమస్యలు పరిష్కార మార్గాలు వివరంగా రాసి వారం రోజుల్లోగా రిపోర్ట్ సబ్మిట్ చేయండి.
1: అలాగే మేడం.
0: రేపు అందరినీ సమావేశపరచండి, నేను మీకు కల్పించబోయే అదనపు సౌకర్యాలను గురించి మాట్లాడతాను.
1: అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం.

0: ಕಂಗ್ರಾಟ್ಸ್ ರಾ ವಾಸು.
1: ಎಂದುಕು ರಾ ಹರಿ?
0: ಧೈರ್ಯ ಸಾಹಸ ಲಕ್ಷ್ಮಿಯನ್ನ ನಾನು ನೀ ರುಜು ಚೇಸವು, ಪ್ರಮೋಷನ್ ಕೊಟ್ಟೇಸವು. ಅಂತೇಕಾದು ನೀ ಕೃಷಿ ವಲ್ಲ ಈನಾಡು ಮನ ಕಾರ್ಮಿಕುಲಂದರಿಕೀ ಎನಲೇನಿ ಗುರ್ತಿಂಪು ವಚ್ಚಿಂದು. ಅಧಿಕಾರುಲ್ಲೋ ಅವಿನೀತಿ ಅಂತಮೈಂದು. ಕಾರ್ಮಿಕುಲಂದರೂ ಶ್ರದ್ಧಗಾ ಎವರಿ ಪನುಲು ವಾಳು ಚೇಸುಕೋಪೋತುನ್ನಾರು. ರೆಸ್ಟ್ ರೂಮುಲತೋ ಸಹಾ ಅನ್ನಿ ಸದುಪಾಯಾಲು ವಚ್ಚೇಸಾಯಿ. ನಿನ್ನೆಲಾ ಅಭಿನಂದಿಸಾಲೋ ತಿಳಿಯಡಂ ಲೇದರಾ?
1: నా కృషిలో నీ కోఆపరేషన్ కూడా ఉందిగా.
0: అన్నిటినీ మించి మన ఎండి గారి ప్రోత్సాహం ఉంది.
1: అది అందరికీ బలాన్నిస్తోంది. కష్టపడి పనిచేయడంలోని ఆనందం ఇప్పుడు అందరికీ అనుభవంలోకి వచ్చింది. ఇక మన సంస్థ పురోగామి కాక మరేమవుతుంది? హరి, డ్యూటీకి టైమింగ్ పద.
0: 5 నిమిషాలు ముందే ఉండాలి పద.

కర్నూలు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ సభ్యులు సమర్పించిన నాటక పురోగామి విన్నారు. రచన శ్రీ కెవిఎస్ కుమార్. ఇందులో హరి శ్రీ విఎస్ ప్రభాకర శర్మ, సరిత శ్రీమతి సి జ్యోతి, వాసు శ్రీ కెబిఎస్ కుమార్, ఎండి శ్రీమతి డిఆర్ మంజుల. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ.

మీరింతవరకు కర్నూలు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ సభ్యులు సమర్పించిన పురోగామి నాటిక విన్నారు. రచన శ్రీ కేబిఎస్ కుమార్, నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సంధ్యారాగం తెలుగు సినీ గీతాలు. కార్యక్రమంలో ముందుగా ఆంధ్రుడు చిత్రం కోసం రంజిత్ సాహితి ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం కళ్యాణి మాలిక్.

కార్యక్రమంలో తర్వాత భద్ర చిత్రం కోసం కార్తీక్ చిత్ర ఆలపించిన సిరివెన్నెల సాహిత్యం సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు విన్న పాటను రాజేష్ ఉష ఆలపించగా ఈశ్వర్ చిత్రంలోనిది. సంగీతం ఆర్పి పట్నాయక్. శ్రోతలు కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుండి సంధ్యారాగంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత చంద్రముఖి చిత్రం కోసం సుజాత వై బాలకృష్ణ ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం విద్యాసాగర్.

కార్యక్రమంలో చివరిగా గోపి గోపిక గోదావరి చిత్రం కోసం చక్రి స్వీయ సంగీత సారథ్యంలో కౌసల్యతో కలిసి ఆలపించిన ఈ గీతాన్ని వినండి.

ఇంతవరకు మీరు సంధ్యారాగంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు వినండి.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: ముఖాన్ మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడువుల తామర
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
7: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
6: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
7: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
6: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
8: ఈ రోజు సాయంత్రం 6:25 అభిరుచి, 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో శనగలో అధిక దిగుబడి రకాలు, యాజమాన్య చర్యలపై వ్యవసాయ అధికారిణి శ్రీమతి జె స్వాప్నిక గారి ప్రసంగం, అలాగే సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కొమ్ము లచ్చమ్మ బృందం పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 8:15 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలోను, 9:00 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు ప్రత్యక్ష ప్రసారం. ఇక రాత్రి 10:00 ఏకచిత్రగానంలో నువ్వు లేక నేను లేను చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:30 అలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇంతవరకు మీరు ఈ పూట ప్రసారమయ్యే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు విన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే. పిఎం సూర్యఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట ప్రజలకు అభివృద్ది సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యా సంస్థల బాధ్యతని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. వార్తల వివరాలు. రాష్ట ప్రజలకు అభివృద్ది సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్బంగా రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో ఈ రోజు జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ 2024 ఎన్నికల ఫలితాలను గెలుపుగా కాక రాష్ట పునర్నిర్మాణానికి అప్పచెప్పిన బాధ్యతగా భావించామన్నారు. విశాఖ అమరావతి తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలను నియోజకవర్గాలను అభివృద్ది చేస్తున్నామని 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్టానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని ముఖ్యమంత్రి పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా వివిధ అంశాల్లో కేంద్రం అండగా నిలిచిందన్నారు. వివిధ పారిశ్రామిక పాలసీల ద్వారా పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కల్పించామని, ఫలితంగా రాష్టానికి పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పోలవరం, అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ తో సహా అనేక విషయాల్లో కేంద్రం అండగా నిలబడింది. 2047 తిరుగులేని శక్తిగా భారతదేశం తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలు అభివృద్ది చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది.
0: కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గడిచిన రెండేళ్లలో అనేక కార్మిక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశామని తెలిపారు. ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా కోటిన్నర మంది కార్మికుల వివరాలను నమోదు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డులను నెలకొల్పామని చెప్పారు. కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా ప్రత్యేకంగా కోర్టులను ఏర్పాటు చేశామన్నారు. మహిళా కార్మికులు రాత్రివేళల్లో పనిచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని, దుకాణాలకు జీవితకాల అనుమతుల విధానాన్ని తీసుకొచ్చామని మంత్రి వివరించారు. విద్యార్థుల్లో నిజాయితీ, నైతికత, సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యా సంస్థల బాధ్యతని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమెల్లి శ్రీభరత్ అన్నారు. విశాఖలో ఈ రోజు జరిగిన డీజీ 100X ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ ప్రారంభ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ, ఈ సదస్సు విద్యారంగంలో పరస్పర అభ్యాసం, అనుభవాల మార్పిడి, సృజనాత్మక చర్చలకు వేదికగా నిలుస్తుందని, దేశ ఉన్నత విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని అన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి రెండేళ్ల కూటమి ప్రభుత్వ పరిపాలనను వివరించారు. రైతుల సహకారంతో ఫైన్ రైస్తో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని,

0: ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా వేలాది మందికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరమైన వారికి ఆర్థిక సాయం అందించడంతో పాటు రాష్ట వ్యాప్తంగా సీసీ రోడ్లు, ఆర్ఎన్బి రోడ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతి సమీపంలో ఈ రోజు జరిగిన రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం సభలో ఆయన మాట్లాడుతూ, రెండేళ్ల క్రితం ప్రజలు ఇచ్చింది కేవలం అధికారంగా కాక బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా సుదీర్ఘకాలం పనిచేసిన నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపిన ఆయన, ఎన్డీఏ సమిష్టి కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: రెండేళ్ల క్రితం మీరిచ్చింది కేవలం అధికారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతను గుర్తుంచుకుంటేనే ఈ రోజు మీ ముందుకు వచ్చాం. ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి. రెండేళ్ల క్రితం మేము ఇచ్చిన హామీలు ఈ రోజు ఒక్కొక్కటిగా ఆచరణలో కనిపిస్తున్నాయి. పెరిగిన వృద్ధాప్య పెన్షన్లు, మహిళలకి ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు, రైతులకి అండా, అన్నా క్యాంటీన్లు, విద్యకి ప్రాధాన్యత, యువతకు ఉపాధి అవకాశాలు, మేము చెప్పింది ప్రతిదీ ఆచరించి బలంగా ముందుకు తీసుకెళ్తాం.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. డీఎస్సీ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలియజేస్తూ,
2: ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలకు పద్దతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. డిఎస్సీ ద్వారా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ప్రజాప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ది వికేంద్రీకరణ. భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుకుంటూ వస్తుంది. గూగుల్ ఆర్సిలర్ మిత్తల్ ఉత్తరాంధ్రకి తీసుకెళ్లాం. రాజధాని క్వాంటమ్ కోస్ట్ ఆంధ్రకి తీసుకొచ్చాం.
0: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు పిలుపునిచ్చారు. విజయనగరంలో ఈ రోజు జరిగిన ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన దేశం వికసిత్ భారత్ లక్ష్యం సాధించాలంటే చిన్నారులంతా తప్పక చదువుకోవాలని సూచించారు. విశాఖ విమల విద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ ఉపాధ్యాయులకు సూచించారు. గతంలో మిషనరీ ఆధ్వర్యంలో నిర్వహించి మూసివేసిన ఉక్కు నగరంలోని విశాఖ విమల విద్యాలయాన్ని ఆయన ఈరోజు శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజుతో కలిసి పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలలలో పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని, బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ప్రవేశాలు పెంచాలని సూచించారు. అక్షయపాత్ర ఫౌండేషన్తో మాట్లాడి పాఠశాలలో మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనను నిరసిస్తూ రాష్ట వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు ఈరోజు పలుచోట్ల నిరసనలు చేపట్టారు. అలాగే డీఎస్సీలో అన్యాయం జరిగిన వారికి సంఘీభావంగా కూడా నిరసన ర్యాలీలు నిర్వహించారు. కాగా వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఆరోపించారు. రాష్ట ప్రజలకు అభివృద్ది సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో సమాజం

0: పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యా సంస్థల బాధ్యతని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: రేపు ఉదయం 6:10 భక్తరంజనిలో శ్రీ పివి అనంత సైనం బృందం ఆలపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ప్రసారమవుతుంది. 6:30 సూక్త సుధలో శ్రీమతి సమ్మెట ఉమాదేవి గారి హితోక్తులు వింటారు. 6:35 పొలం పనులు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం. అనంతరం శారీరక ఆరోగ్య సమస్యలలాగే అనిపించే మానసిక ఆరోగ్య సమస్యలు ఈ అంశం గురించి డాక్టర్ నేరెళ్ల చైతన్య కుమార్ గారితో పరిచయం ఉంటుంది. అలాగే చరిత్రలో రేపటి విశేషాలు తెలుసుకుంటారు. 8:00 హిందీలోను 8:15 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి. 8:35 అభిరుచి. 9:30 చిత్రాంజలి. 10:00 వసుధైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి. అనంతరం ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 11:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపు సాయంత్రం 5:00 తనదాకా వస్తే నాటిక ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం, తెలుగు సినీ గీతాలు. 6:00 ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 ప్రసార వివరాలు. 6:25 అభిరుచి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. కిసాన్ వాణి కార్యక్రమంలో బంతిపూల సాగుపై ప్రత్యేక కార్యక్రమం. అనంతరం జానపద గీతాలు, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, ప్రకటనలు ప్రసారమవుతాయి. 7:45 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో ప్రజల మనిషి నవల, స్త్రీ పాత్రల స్వభావాలు డాక్టర్ పూల శ్రీ వెంకటేశ్వర్ గారి ప్రసంగం ఉంటుంది. 8:00 హలో కర్నూల్ ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు ప్రత్యక్ష ప్రసారం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలోను, 9:00 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 గజల్ సంగీత కార్యక్రమంలో ఆశా భోంస్లే ఆలపించిన హిందీ గజల్స్ ప్రసారమవుతాయి. ఇక రాత్రి 10:00 ఏకచిత్ర గానంలో ప్రేమాలయం చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:30 అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలోను,

పదకొండు గంటల ఐదు నిమిషాలకు ఆంగ్లంలోని వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. పదకొండు గంటల పది నిమిషాలకు ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇంతవరకు మీరు రేపు ప్రసారమయ్యే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: కార్యక్రమంలో ముందుగా ముద్దుల మావయ్య చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి పాడిన పాట, సంగీతం కెవి మహాదేవన్, పాటను వినిపించమంటూ ఉత్తరం పంపిన వారు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, డేవిడ్, రాహుల్, విన్నీ, దేవరాజు, ఆనందమ్మ, సరోజమ్మ, నాగమ్మ, మీరమ్మ, చంద్రకళ, ఎస్తేరి, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ వారి కుటుంబ సభ్యులు

0: మీరు విన్న పాటను కెజే యేసుదాస్ చిత్ర ఆలపించగా రుద్రవీణ చిత్రంలోనిది. గీత రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా. పాటను వినిపించమంటూ ఉత్తరం పంపిన శ్రోతలు కర్నూలు జిల్లా కర్నూలు బి క్యాంప్ అరోరా నగర్ నుండి శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, రవిచంద్ర, దివ్య, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, సావిక, మద్దయ్య, సాలమ్మ వారి కుటుంబ సభ్యులు.
1: శ్రోతలకు ఒక గమనిక, ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
0: శ్రోతలు కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుండి అభిరుచిలో మీరు కొరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత సైనికుడు చిత్రం కోసం హరిహరన్ చిత్ర ఆలపించిన వేటూరి గీతాన్ని వినండి. సంగీతం హరీష్ జయరాజ్. పాటను వినిపించమంటూ ఉత్తరం పంపిన వారు కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మాన్విత్ వారి కుటుంబ సభ్యులు.

కార్యక్రమంలో తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి నుండి జయన్న, బోరవెల్లి సంధ్య, శ్రీనిధి, దేవాన్ష్ వారి కుటుంబ సభ్యులు వీరంతా ప్రేమతో రా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత ఆలపించిన గీతాన్ని వినిపించమంటూ ఉత్తరం పంపించారు. సంగీతం మణిశర్మ,

శ్రోతలు కార్నల్ ఎఫ్ఎం కేంద్రం నుండి అభిరుచిలో మీరు కొరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ముత్యమంత ముద్దు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి సాహిత్యం, సంగీతం హంసలేఖ పాటను వినిపించమంటూ ఉత్తరం పంపిన వారు రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల గ్రామం నుండి మారెల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి, విఘ్నేశ్వర్ కుటుంబ సభ్యులు, అలాగే సికింద్రాబాద్, బురదిగడ్డ, ఆర్యనగర్ సమాజ్ నుండి కె సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్ కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ వారి కుటుంబ సభ్యులు.

0: मन की बात माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी भारत की जनता से साझा करेंगे अपने मन की बात रविवार सुबह 11 बजे। माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से किया जाएगा। मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक केंद्रों से किया जाएगा। तो याद रखें रविवार सुबह 11 बजे मन की बात।
1: కార్యక్రమంలో చివరిగా బొంబాయి ప్రియుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం ఎంఎం కీరవాణి. పాటను వినిపించమంటూ ఉత్తరం పంపిన వారు కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం రామలకోట నుండి దుబాయ్ బాషా ముబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్ సైమా, మహబూబ్ బాషా, మిన్నత్ బేగం మరి వారి గ్రామ ప్రజలందరి కోసం ఈ పాటను వినండి.

0: ఇంతవరకు మీరు అభిరుచిలో మీరు కొరిన పాటలు విన్నారు. తిరిగి ఈ కార్యక్రమం రేపు ఉదయం 8:35 ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం కుటుంబ సంక్షేమ గీతం వింటారు. వినే ముందు
1: మార్పు మంచికి.

కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 కాస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ

0: మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆర్థిక సమూహాలు వ్యాపారవేత్తలుగా ఎదగడం, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, సైన్స్, సుపరిపాలన వంటి వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఒక సోషల్ మీడియా పోస్టులో ఈరోజు ప్రధానమంత్రి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక అభివృద్ది చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఇది వారికి సరికొత్త అవకాశాల మార్గాలను తెరవడమే కాకుండా దేశవ్యాప్తంగా అభివృద్ది రూపురేఖలను సైతం మార్చేస్తోందని పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను, సులభమైన యాత్ర అనుభవాన్ని కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమాపేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో బహుళస్థాయి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా, అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ సమాపేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ భద్రతా సంస్థల డైరెక్టర్ జనరల్లు ఈ సమీక్షకు హాజరయ్యారు. అమర్నాథ్ యాత్ర వచ్చే నెల 3వ తేదీన ప్రారంభమై ఆగస్టు 23వ తేదీన ముగుస్తుంది. రక్షణ శాఖ బడ్జెట్ను రికార్డు స్థాయిలో 8 లక్షల కోట్ల రూపాయలకు పెంచి దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్లో ప్రబుద్ద వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలన వల్ల అంతర్జాతీయ వేదికలపై ఈరోజు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని ఆయన అన్నారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, जहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है, तो 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. आप जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर, यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 12 ఏళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ 12 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం నిరంతరం శ్రమించారని ఆయన అన్నారు. దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రేపు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పీరియడ్ జరుగుతుంది. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఐఏఎఫ్ క్యాడెట్లతో పాటు ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి ఉత్తీర్ణత సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పీరియడ్ ద్వారా వైమానిక దళంలో చేరడం ఒక చారిత్రాత్మక మైలురాయి. ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 7 గంటల నుండి దూరదర్శన్ నేషనల్, ఐఏఎఫ్ సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. దేశంలో వైమానిక భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అంకితభావంతో ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ఘోర విమాన ప్రమాదం జరిగి 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు సోషల్ మీడియా పోస్టులో మంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత 7 ఏళ్లు జరిగిన ఈ విషాద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదానికి కారణాలను పూర్తిస్థాయిలో నిష్పాక్షికంగా కనుగొనేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. గత ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ఆర్థిక పనితీరును కనబరిచినందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ అభినందనలు అందజేశారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

0: మొత్తం 18,554 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందని, సంస్థ లాభం 578 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా చట్టసభల సభ్యులు, వాణిజ్య ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు, అమెరికన్ సెనేటర్లు, ప్రధాన అమెరికన్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ల నుండి అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. ఈ సందేశాలు విస్తరిస్తున్న అమెరికా భారత్ భాగస్వామ్యానికి ప్రతిబింబంగా నిలుస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధించిన ఈ ఘనత నాయకత్వంపై భారత ప్రజలు ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని వార్బర్గ్ పింకర్ సంస్థ చైర్మన్ చార్లెస్ ఆర్కేయ్ తన సందేశంలో పేర్కొన్నారు. ఫ్రాన్స్లోని నిస్ నగరంలో ఎల్లుండి జరిగే భారత్ ఇన్నోవేట్స్ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతదేశ నూతన ఆవిష్కరణలు, ప్రపంచస్థాయి అవసరాలను తీర్చే వాణిజ్య ప్రతిపాదనలను ప్రదర్శిస్తారు. ఈ ఫ్లాగ్షిప్ కార్యక్రమం కోసం కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ వేలాది ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి చివరికి 120 స్టార్టప్లను ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు.
1: भारत सरकार के शिक्षा विभाग ने प्रधानमंत्री जी की इस विजनरी सजेशंस को एक एक्शन में परिवर्तित किया है. एक बहुत क्रिटिकल स्क्रूटिनी के माध्यम से हजारों प्रपोजल के अंदर से 120 स्टार्टअप्स को सिलेक्ट किया गया है. 13 प्रायोरिटी सेक्टर में 120 स्टार्टअप्स को इकट्ठा किया गया है और उसमें लगभग 20 से ज्यादा भारत की प्रीमियर इंस्टीट्यूशंस की पार्टनरशिप रहा है.
0: ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ సూద్, విద్యామంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాయువ్య భారతదేశంలో రేపటి వరకు పిడుగులు, బలమైన ఈదురుగాలు, వడగండ్ల వానలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమాపేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాస్తవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్ అధ్యకుడు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లిగర్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. మెక్సికో సిటీలోని ప్రతిష్టాత్మక అజ్టెకా స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీతో ఫీఫా ప్రపంచకప్ 2026 వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచ ప్రసిద్ద గాయకులు షకీరా, బర్నాబాయ్ ఈ టోర్నమెంట్ అధికారిక గేయం దాయి దాయి ప్రదర్శనంతో అలరించారు. మెక్సికన్ సంగీత ప్రముఖులు అలెజాండ్రో ఫెర్నాండెస్, లీలా డౌన్స్ బెలిందాల ప్రదర్శనలు ఈ ఫుట్బాల్ పండుగకు మరింత ఊపునిచ్చాయి. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ పోటీలు ఈ రోజు ప్రారంభమవుతాయి. బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరిగే ప్రారంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. పల్లె సీమలు కార్యక్రమంలో శనగలో అధిక దిగుబడికి రకాలు, యాజమాన్య చర్యలపై వ్యవసాయాధికారిణి శ్రీమతి జె స్వాప్నిక గారి ప్రసంగం వింటారు.
3: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే అంశం శనగ పంట యాజమాన్య పద్ధతులు.

మన దేశంలో శనగ 8.71 మిలియన్ హెక్టార్లలో సాగు చేయబడుతుంది. మన వార్షిక ఉత్పత్తి 8.25 మిలియన్ టన్నులు. 2030 సంవత్సరానికి మన దేశంలో 10.2 మిలియన్ టన్నుల శనగలు అవసరమైతాయని అంచనా. ప్రపంచ శనగ సాగు విస్తీర్ణం 71.08% మరియు ఉత్పత్తిలో 71.51%. భారతదేశం అగ్రగామిగా ఉన్నప్పటికీ ప్రతి ఏటా భారతదేశం దాదాపు 400 కోట్ల రూపాయల శనగలను దిగుమతి చేసుకుంటోంది. భారతదేశంలో శనగ సాగు చేసే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్కు అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. గత 10 సంవత్సరాలలో శనగ సాగు విస్తీర్ణం ప్రతి ఏటా పెరగడమే కాక కర్నూలు జిల్లాలో అత్యధిక శనగ ఉత్పాదకతను 550 కిలోల ఎకరా నమోదు చేసింది. శనగ పంట అత్యధిక దిగుబడి శక్తి ఎకరాకు 2000 కిలోలుగా పరిశోధనలు తెలుపుతున్నాయి. పెరుగుతున్న ఆహార అవసరాల దృష్ట్యా విస్తీర్ణంతో పాటు మన శనగ దిగుబడిని మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. శనగ సాగుకు అనువైన రకాలు క్రాంతి ICC 37, భారతి JG 11, కాబూలీ రకాలు శ్వేత ICC V2, కాక్టూ. ప్రస్తుతం శనగ పంట 45 నుండి 60 రోజుల మధ్యకాలంలో మన జిల్లాలో ఉన్నందున మనము శనగ పంటలో యాజమాన్య పద్ధతులను మాట్లాడుకుందాం. ఎరువుల యాజమాన్యం. నేల స్వభావాన్ని బట్టి, నేలలో లభించే పోషకాల మోతాదును బట్టి ఎరువులను వాడాలి. సాధారణంగా ఎకరా శనగ సాగుకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం నిచ్చే ఎరువులను వేయాలి. నేలలో పొటాష్ నిల్వలు సరిపడా ఉన్నప్పుడు పొటాష్ ఎరువులు వేయనక్కర్లేదు. పైన సూచించిన అన్ని ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. ఎకరానికి 18 కిలోల యూరియా మరియు 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల DAPని వేసినచో పంటకు కావాల్సిన నత్రజని భాస్వరం అందుతాయి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసినా పంటకు కావాల్సిన గంధకము కూడా అందుతుంది. భూసార పరీక్షను అనుసరించి ఎరువులు వాడి సాగు ఖర్చును తగ్గించుకోవచ్చు. నీటి యాజమాన్యం. సాధారణంగా శనగను వర్షాధారం కింద సాగు చేస్తారు. నీటి వసతి ఉన్నప్పుడు కొమ్మలు వేసే దశలో ఒకసారి మరియు గింజ కట్టే దశలో ఒకసారి, అంటే విత్తిన 55 రోజులకు తడులిస్తే మంచి ఫలితం ఉంటుంది. నీరు కట్టినప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. చీడపీడల యాజమాన్యం. ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగులు, కాయతొలిచే పురుగు మరియు రబ్బరు పురుగు శనగ పంటకు అధికంగా నష్టం కలిగిస్తాయి. తెగుళ్ల యాజమాన్యం. ఎండు తెగులు ఫ్యూజేరియం విల్ట్. ఆకులు ఒక్కసారిగా కాడలతో పాటు ముడుచుకుపోయి మొక్కలు చనిపోతాయి. వేర్లు మరియు కాండాన్ని చీల్చి చూసినప్పుడు గోధుమ లేదా నలుపు రంగులో చార కనిపిస్తుంది. మొక్క చివరి నుంచి ఎండిపోతూ ఉంటుంది. ఎండు తెగులు కలుగజేయు శిలీంద్రము విత్తనము మరియు మట్టి ద్వారా వ్యాపించును. ఇది మట్టిలో తన అతిధేయి లేకున్నా 6 సంవత్సరాల పాటు బతికి ఉండగలదు. యాజమాన్యం. ఎండు తెగులను తట్టుకునే JG 11, JAKI 9218, JG 130, కాక్టూ, ICC 37, క్రాంతి, ICC V 10 భారతి రకాలను సాగు చేసుకోవాలి. వేసవిలో లోతుగా దుక్కి దున్నుట వలన మరియు ముందు పంట యొక్క అవశేషాలను తీసివేయుట వలన తెగులు తీవ్రత తగ్గించుకోవచ్చును. తెగులు ఎక్కువగా ఉన్న నేలలో కనీసం 3 సంవత్సరాల పాటు శనగను పంట మార్పిడితో రాకుండా చూడాలి. ట్రైకోడర్మ 5 నుండి 10 గ్రాములతో విత్తన శుద్ధి చేయటం ద్వారా తెగులను కొంతవరకు నివారించవచ్చు. రసాయనిక మందులైతే 3 గ్రాములు క్యాప్టన్ లేదా థైరామ్ లేదా 2 గ్రాముల కార్బండజిం పొడి మందును కిలో విత్తనానికి వాడి విత్తన శుద్ధి చేయాలి. వేరుకుళ్ళు తెగులు రూట్ రాట్. ఈ తెగులు తీవ్రత బెట్ట పరిస్థితుల్లోనూ మరియు ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. పూత మరియు కాయవేయు దశల్లో ఎక్కువగా కనిపించును. మొక్క పూర్తిగా ఎండిపోయి ఉదారంగులోకి మారుతుంది. వేర్లు నల్లగా మారి పూర్తిగా కుళ్ళిపోతాయి. తల్లివేరు తేలికగా ఊడిపోతుంది. యాజమాన్యం. తెగులను తట్టుకునే రకాలను ICC V 10 భారతి వాడడం, పంట మార్పిడి పద్ధతిని పాటించడం, శిలీంద్రనాశక మందులతో విత్తన శుద్ధి చేయడం వలన పంట మొదటి దశల్లో తెగులను నివారించవచ్చును. సరైన కాలంలో విత్తుకోవడం వలన పంట చివరి దశలో వెట్టకు మరియు అధిక ఉష్ణోగ్రతలకు గురి కాకుండా చేసి తెగులు తీవ్రతను తగ్గించవచ్చును. శనగ పంటలో పురుగులు వాటి యాజమాన్యం. శనగ పచ్చ పురుగు హెలికోవర్పా ఆర్మిజర. శనగ పండించు ప్రాంతాలన్నిటిలో ఎక్కువగా నష్టం కలిగించే పురుగిది. ఎక్కువగా ఆశించినప్పుడు మొక్కలోని అన్ని కాయలను నష్టపరుస్తుంది. మన దేశంలో ప్రతి సంవత్సరం సరాసరి 20 నుండి 30% దిగుబడి తగ్గడానికి కారణమవుతుంది. తల్లి సీతాకోకచిలుక దశలో ఆకులు పువ్వు

పువ్వులు, కాయలు మరియు కాండంపై ఒక్కొక్కటిగా గుడ్లను పెడుతుంది. గొంగళి పురుగులు ఆకుపచ్చ, గోధుమ, పసుపు లేదా గులాబీ లాంటి రంగులలో ఉండిన అడ్డగీతలు మాత్రం తప్పకుండా అన్ని దశల్లో ఉంటాయి. ఇది గొంగళి పురుగు దశలో ఆకులు, పూత, కాయలను తింటూ పంటకు నష్టం కలుగజేస్తుంది. గుడ్ల నుంచి వచ్చిన పురుగు మూడవ దశ పురుగు, కాయలను తొలచి గింజలను తింటుంది. ఈ పురుగు తల భాగం, కాయలోపల వెనక భాగం, కాయ బయట కనిపిస్తుంది. శనగపచ్చ పురుగు సమగ్ర యాజమాన్యం. పురుగును తట్టుకుని నిలబడే రకాలు అందుబాటులో లేవు. పురుగు మందుల వాడకంతో బాగా అరికట్టగలిగిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అనుసరించడం వలన పర్యావరణానికి హాని కలగకుండా ఉండడమే కాకుండా సహజ మిత్ర పురుగులను పరిరక్షించి పురుగు మందుల నిరోధక పెరగకుండా చేయవచ్చు. పురుగు సంతతి ఉధృతిపై నిఘా. మొదట పురుగు సంతతి ఉధృతిపై నిఘా ఉంచాలి. లింగాకర్ష బుట్టలను వాడి పురుగు పెరుగుదలపై నిఘా ఉంచాలి. శనగపచ్చ పురుగు లింగాకర్ష బుట్టలను శనగ పంటలో భూమికి కొంత ఎత్తులో విత్తుకున్న వెంటనే అమర్చవచ్చు. ఈ లింగాకర్షక బుట్టలు నేరుగా కీటకనాశినిగా ఉపయోగపడకపోయినా పురుగు ఉధృతిపై నిఘా వేసి తద్వారా సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి వీలు పడుతుంది. పంటలో మొక్కకు 1-2 గొంగళి పురుగులు కనపడిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. పంటలో అక్కడక్కడ 10 మొక్కలను కనీసం 5 చుట్ట ఎంచుకొని గొంగళి పురుగులను లెక్క కట్టాలి. నివారణ చర్యలు: పంటను సరైన కాలంలో విత్తుకోవడం, శనగలో అంతర్ పంటలుగా ఆవాలు మరియు ధనియాలను సాగు చేసుకోవడం వలన పరాన్న జీవులు పెరగడానికి అనుకూల వాతావరణం ఏర్పడి పురుగు సహజ సిద్ధ నివారణలో తోడ్పడును. ఎకరాకు 4-6 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయడం వలన పురుగులను తినడానికి పక్షులను ఆకర్షించవచ్చును. జీవ నియంత్రణలో భాగంగా ఉపయోగించే బేసిల్లస్ తురింజియన్సిస్ బ్యాక్టీరియము, న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ వైరస్ మరియు కీటకములకు రోగము కలుగజేయు శీలింద్రము మొదలైనవి మార్కెటులో రైతులకు అందుబాటులో ఉన్నాయి. SPV ద్రావణాన్ని ఎకరాకు 200 లార్వాలకు సమానమైన ద్రావణం లేదా 5% వేపగింజల కషాయమును మొలకెత్తిన 15 రోజుల తర్వాత పిచికారీ చేసుకుని పురుగు ఉధృతిని బాగా నియంత్రించవచ్చు. BT ఫార్ములేషన్ ఎకరాకు 400 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసిన పురుగు నియంత్రణకు బాగా దోహదపడుతుంది. పై పద్ధతుల ద్వారా పురుగును నియంత్రించిన లేకపోయినచో క్రిమి సంహారిక మందులైన ఇండోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు లేదా ఇండోక్సికార్బ్ 1 మిల్లీలీటరు లేక స్పైనోసాడ్ 0.4 మిల్లీలీటరు నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేయాలి. కత్తెర పురుగు అగ్రోటిస్ ఎప్సిలాన్. బూడిద రంగు గొంగళి పురుగులు పగటిపూట మట్టి పైపొరలో దాగి రాత్రిపూట మొక్కలపై దాడి చేసి వాటిని భూమికి సమాంతరంగా లేక అంతకంటే క్రిందికి కత్తరించి నష్టం కలిగిస్తాయి. యాజమాన్యం: ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇండోక్సికార్బ్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్లు 0.35 మిల్లీలీటరు నీటికి కలిపి సాయంత్రం వేళలో పిచికారీ చేసి పురుగును నివారించాలి. పక్క పొలాల నుండి సంచారాన్ని అరికట్టుటకు పొలం చుట్టూ గోతులు తవ్వి అందులో ఎండోసల్ఫాన్ పొడి మందును చల్లాలి. రబ్బరు పురుగు స్పోడాప్టెరా ఎగ్జిగ్వా. రబ్బరు పురుగు పైరు తొలి దశలో ఆశించినప్పుడు ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. ఈ పురుగు నివారణకు ఇండోక్సికార్బ్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.35 మిల్లీలీటర్లు లేదా అసిఫేట్ 1 గ్రాము 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి నివారించాలి. కోత మరియు నూర్పిడి: ఆకులు పచ్చబారడం, రాలడం, కాయలు పసుపుగా మారి మొక్కలు ఎండిపోయి గింజ గట్టిగా మారినప్పుడు కోత సిద్ధమవ్వాలి. కాసిన తరువాత గింజలు తగినంతగా ఎండు వరకు 2 రోజులు మొక్కలను ఆరబెట్టాలి. నూర్పిడి యంత్రాలతో గాని చేతితో గాని నూర్పుకోవచ్చు. గింజ నిల్వ చేయడం: గింజలు నిల్వ చేసే ముందు బాగా ఎండబెట్టాలి. స్వల్పకాలిక అనగా 8 నెలల వరకు నిల్వ కోసం 10-12% తేమ కలిగి ఉండాలి. ఎండబెట్టిన తరువాత గింజలను పాలిథిన్ కప్పబడిన గోన సంచుల్లో గాని లేక పక్కా గిడ్డంగుల్లో గాని లోహపు చిన్నులు లేక మట్టి గోదాములు భద్రపరచాలి. గోన సంచులను ఎలుకలు దూరని గదుల్లో చెక్క దుంగలపై గోడలకు దూరంగా ఉంచి భూమిలోని తడి తగలకుండా చూసుకోవాలి. బ్రూచిస్ కెలాసో బ్రూచిస్ జాతి అనే గిడ్డంగి పురుగు శనగ మరియు ఇతర పప్పు ధాన్యాలలో ముఖ్యమైనది. ఇది తెల్లటి గుడ్లను గింజలపై పెట్టగా వాటి నుంచి వచ్చిన లార్వాలు గింజలోనికి చొచ్చుకెళ్లి

0: అక్కడే పెరిగి పెద్దవి రెక్కల పురుగు రూపంలో గుండ్రటి రంధ్రాలను చేసుకుని బయటకు వస్తాయి. ఇవి ఆశించిన గింజలు విత్తడానికి గాని మరియు తినడానికి గాని పనికిరావు. వీటి నుండి శనగను రక్షించడానికి సరైన నివారణ చర్యలు చేపట్టాలి. సాంప్రదాయ పద్ధతులైన గింజల్లో బూడిద కలపడం, ఎండిన వేపాకులను లేదా శనగ లేదా గోధుమ చొప్పున ఉంచడం అనేవి తక్కువ పరిమితిలో ఉన్న గింజను లేదా విత్తనాన్ని నిల్వ చేయటానికి ఉపయోగిస్తారు. విత్తనపు గాజల్లో అయితే ప్రతి 50 కిలోల విత్తనానికి 3 గ్రాములు ఇథిలిన్ డైబ్రోమైడ్ బిళ్ళలను ఉంచాలి. పెద్ద ఎత్తున నిల్వ చేసేటప్పుడు విత్తనాన్ని నిల్వ చేసిన గదులకు లేదా విత్తన బిన్నులకు క్రమ పద్ధతిలో మార్కెట్లో దొరికే ఫ్యూమిగెన్స్ తో పొగ ఊదరబెట్టాలి. ఇథిలిన్ డైబ్రోమైడ్ మరియు ఫాస్ఫిన్ ఉదర వలన ముఖ్య ప్రయోజనం ఏమిటంటే పురుగు యొక్క అన్ని దశలను గుడ్డు, లార్వా మరియు ప్యూపాలు నియంత్రించడమే కాకుండా వేరే గిడ్డంగి పురుగులను మరియు ఎలుకలను కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. విత్తనాన్ని మాలాథియాన్ 5% పొడి మందులో కలపడం లేదా సంచిలపై డైక్లోరోవాస్ 0.05% 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. రైతు సోదరులకు నమస్కారం.
1: ఇంతవరకు మీరు శనగలో అధిక దిగుబడి రకాలు, యాజమాన్య చర్యలపై వ్యవసాయాధికారిణి శ్రీమతి జె స్వాప్నిక గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో తర్వాత సాంప్రదాయ వ్యవసాయం గురించి సంభాషణ వింటారు.

0: ఏరా చిన్నోడా, పొద్దుగానే పొలంలో ఏం చేస్తున్నావు?
1: ఏం లేపేదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నావు పేదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చింది, రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి రాలే. ఈసారి భూమి కన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్లా అనుకుంటుండా పెడుతున్నా. అందుకే
0: అదేందిరా చిన్నోడా, భూమి సత్వరానికి రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదే ఇడ్డూరం రా. ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదరా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దున వినకుండున్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు యా రోజు కూడా పట్నానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. యా రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళా భూమిలోనే కలిసిపోతాము, మళ్ళా భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటే మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువు సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు. గాని మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు, ఏమొచ్చు? ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు, ఏమి లేవు. పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేదంతే. ఇప్పుడైతే ఆటోలంట, మోటార్ సైకిళ్ళంట, ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మన్లు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పుటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఏమైతుందో ఏమో, నాకైతే భయం అవుతుంటది. బండ్లు వేసుకుని పోతుంటారు, భయం అవుతుంటది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రా చిన్నోడా. ఇవి వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది, ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది, రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ వేయొద్దని. అంటే వాడు చెప్పా, ఈడు చెప్పా, ఇల్లే చెప్పా, మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే గాని నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమం. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రా చిన్నోడా మనకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త చెదారము దిబ్బలో వేస్తాం కదా. రోజు ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు, ఈ దిబ్బెరువు ఏమైతుందంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారైతుంది. మంచి ఎరువుగా తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు నేసుకునేటోళ్ళం. అప్పుడు భూసారం పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ విత్తనాలు అయ్యి అని అంటారు.

0: కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమంటున్నారంట, అదే అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకుని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలెదున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు, తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికే అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాల, ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాల. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం, ఇక ఈ పురుగులు తెగుళ్ల నుంచి మనం చాలా వరకు మన పంటని మనం కాపాడుకుని మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకుని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. మనకేం కావాలా, డబ్బు కావాలనా, ఆరోగ్యం కావాలా కదా, అంతే కదా, ఆరోగ్యమే కదా కావాల్సింది. డబ్బు కావాలనా బినికి,
1: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
0: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది? మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు చెప్పి ఏం చేయాలా?
1: ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రియ వ్యవసాయము, తర్వాత దివ్యెరువులు మనకి గ్రామంలో అందుబాటులో ఉండే ఎరువుల్ని వాడుకొని మంచి భూమికి సత్వ పెంచుకోవాలంటావు.
0: కరెక్ట్ చెప్తే రచిన్నాడా, పంట అన్నాక పురుగు వస్తుంది కదా, ఈ పురుగు మందుల్ని ఆశించేదానికి నివారణ మార్గం కూడా చెప్తే కదా, అది కూడా ఒకసారి చెప్పు మళ్ళా.
1: అంటే పురుగు మందులు కొట్టకుండా ఎర్ర పంటలు వేసుకోవాలని చెప్తివి, అంతర పంటలు, తర్వాత రక్షక పంట. అంటే పురుగులు చేనులో పడక ముందే మనకి రక్షక పంట సుట్టు వేసింటాం కాబట్టి దాని మీద పడతానని మనం గుర్తించవచ్చు అని కూడా చెప్పినావు. కరెక్టే పెద్ద, అది చేస్తే బాగుంటదని అనుకుంటున్నా నేను.
0: ఇప్పుడు బాగా అర్థమైంది కదా చిన్నోడా, ముందుగా మనము సత్వ పెంచుకోవాలంటే ఈ దిబ్బెరువు, వర్మీ కంపోస్టు ఇట్లాంటివి వేసుకుని కలెదున్నుకోవాలా, రసాయనిక మందుల జోలికి పోరాదు. ఇక పురుగులు తెగులు ఆశించక మునిపే మనం వేసే ప్రధాన పంటలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, తర్వాత రక్షక పంటలు, ఇట్లాంటి పంటలు వేసుకుంటే మనకి ఈ పురుగులు తెగుళ్ళ బెడద కూడా తప్పుతుంది. దానివల్ల ఆరోగ్యమైన పంట, నాణ్యతమైన పంట, అధిక దిగుబడి గల పంట లభిస్తుంది.
1: సరే పిదయ, మరి ఈ కాలంలో చేసినటువంటి సాంప్రదాయ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పినావు పిదయ. మేము కూడా రాబోయే తరాల వాళ్ళకు కూడా ఇది చెప్పి ఖచ్చితంగా సాంప్రదాయ వ్యవసాయాన్ని పాటించాలని చెప్తాం పిదయ. నేను కూడా చేస్తా పిదయ.
0: శుభాశ్వాస చిన్నోడా, భూమిని ప్రేమించుకుందాం, సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేద్దాం, రాబో తరాలకు బంగారమైన భూమిని, ఆరోగ్యాన్ని ఇద్దాము.

జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఇవాల్టి పల్లెసీమలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:45కు వస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ సమాజ సంక్షేమం కోసం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజన గ్రామాల్లో వెలుగునింపడం, యువతకు ఉపాధి కల్పించడం, పిల్లలకు విద్య అందించడం, మహిళలకు సాధికారత కల్పించడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఇవన్నీ

పథకం లక్ష్యాలు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం 2024 సెప్టెంబర్లో ఆమోదం తెలిపింది. దీన్ని సంక్షిప్తంగా పీఎం జుగాగా పేర్కొంటున్నారు. ఈ పథకం కోసం సుమారు 79,156 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 56,333 కోట్ల రూపాయలు కాగా రాష్ట్రాల వాటా 22,823 కోట్ల రూపాయలు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 63,000 పైగా గిరిజన గ్రామాలు, 549 జిల్లాలు, 2,740 బ్లాకులు అభివృద్ది చెందుతాయి. దీని ద్వారా 5 కోట్లకు పైగా గిరిజనులు లబ్ది పొందుతారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజడ అప్పారావు చెప్పిన మాటలు మనందరి

వాటా 22,823 కోట్ల రూపాయలు. ప్రధాన్ మంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 63,000 పైగా గిరిజన గ్రామాలు, 549 జిల్లాలు, 2,740 బ్లాకులు అభివృద్ది చెందుతాయి. దీని ద్వారా 5 కోట్లకు పైగా గిరిజనులు లబ్ది పొందుతారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజడ అప్పారావు చెప్పిన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి మానవ సమాజంలో శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేస్తూ, అడవులను సంరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఆదివాసీలు ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు. భారతదేశ అభివృద్ది ప్రయాణంలో గిరిజన సమాజం పాత్ర ఎంతో విశిష్టమైంది. వారి సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం భారతదేశ వైవిధ్యానికి ప్రతీక. అయితే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిన అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్దికి దూరంగానే ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పీఎం జుగా. తెలంగాణ నేల గిరిజన వీరుల త్యాగాలకు పోరాటాలకు పుట్టినిల్లు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం పేరు నేటికీ గిరిజనుల గుండెల్లో మారుమోగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేత పోరాటం చేసిన రామ్జీ గోండ్ గిరిజన స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. వీరు కలలుగన్న స్వాభిమానం, స్వయం అభివృద్ది, సామాజిక న్యాయం లక్ష్యాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్. చెట్టు ఎత్తు చూసి ఆశ్చర్యపడకండి, దాని వేర్ల బలం తెలుసుకోండి అంటారు పెద్దలు. భారతదేశ అభివృద్ది మహావృక్షానికి గిరిజన సమాజమే బలమైన వేరు. ఆ వేర్లు బలపడితేనే దేశం మరింతగా అభివృద్ది చెందుతుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. గిరిజన గ్రామాలను ప్రగతి బాటలో పురోగమింపజేసి ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే సమగ్ర ఉద్యమం. ఈ పథకం ప్రత్యేకత సంతృప్తి ఆధారిత అభివృద్ది. అంటే ఒక గ్రామంలో ఒక్కరికి కాదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలు అందించాలనేదే లక్ష్యం. ఒక్క పువ్వుతో వసంతం రాదు అన్నట్టుగా కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగితే అభివృద్ది సంపూర్ణం కాదు. అందుకే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు, నీరు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అందించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. 2021 జనాభా అంచనాల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా దాదాపు 37 లక్షలకు పైగా ఉంది. రాష్ట జనాభాలో 10% పైగా గిరిజనులున్నారు. లంబాడీలు, గోండులు, కోయలు, చెంచులు, కొలాములు, నాయక్ పోడులు, కొండరెడ్డిలు వంటి అనేక తెగలు తెలంగాణ వైవిధ్యానికి ప్రతీక. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమ్రం భీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనుల జనాభా అధికంగా నివసిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఉండడంతో విద్య, వైద్యం, రవాణా, డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. చెరువు దగ్గరలో ఉన్న నీళ్లు అందక దాహం తీర్చుకోలేని పరిస్థితి అన్నట్టుగా ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరలేకపోయాయి. అలాంటి పరిస్థితులను మార్చేందుకే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పీఎం జుగా అమలవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యాల్లో మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ఇంటి దీపం వెలిగితే ఊరు వెలుగుతుంది అన్నట్టు గ్రామాల అభివృద్దికి మౌలిక వసతులే పునాది. ప్రతి గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు, తాగునీరు, విద్యుత్తు, రహదారి, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, భారత్ నెట్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన వంటి పథకాలతో అనుసంధానం చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఈ పథకం రెండవ లక్ష్యం విద్యాభివృద్ది. గిరిజన పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో హాస్టళ్లు, స్కాలర్షిప్లు, డిజిటల్ తరగతులు, నైపుణ్యాభివృద్ది కేంద్రాలను ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 1000కి పైగా హాస్టళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కుమ్రం భీం పోరాడిన కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ కాలంలో గిరిజన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ పరివర్తనకు పీఎం జుగా వంటి కార్యక్రమాలు మరింత బలాన్నిస్తాయి. ఈ పథకం మూడవ లక్ష్యం ఆరోగ్య భద్రత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన సంస్కృతి చెప్పిన గొప్ప సత్యం.
అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవలను

0: అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మాతా శిశు సంక్షేమం, పోషకాహారం, టీకాలు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ 4వ లక్ష్యం ఉపాధి ఆర్థిక సాధికారత. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు, వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహం అందించడం జరుగుతోంది. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా అన్నం దొరుకుతుందన్న సామెతను సార్థకం చేసే కార్యక్రమం ఇది. పీఎం జుగా కేవలం పథకం మాత్రమే కాదు, గిరిజనాభివృద్ది కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమం. 17 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, ఉపాధి వంటి 25 ప్రధాన రంగాల్లో సేవలను అందిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో గిరిజన సంక్షేమ రంగంలో కేంద్ర ప్రభుత్వం 23 లక్షలకు పైగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేసింది. 1 కోటి మందికి పైగా గిరిజన విద్యార్థులకు విద్యా సహాయం అందించింది. ఈ విజయాలను మరింత విస్తరించేందుకు పీఎం జుగా అమలవుతోంది. విత్తనం మొలకెత్తితేనే పంట వస్తుంది అన్నట్టు ఈ పథకం ఫలితాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణకు పీఎం జుగా ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం గిరిజన సంస్కృతికి నిలయం. గోండులు, కొండరెడ్డిలు, కోయలు, లంబాడీలు, చెంచులు వంటి అనేక తెగలు రాష్ట్రంలో నివసిస్తున్నాయి. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమరంభీమ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన జనాభా అధికంగా ఉంది. పీఎం జుగా ద్వారా ఈ ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ కనెక్టివిటీ, తాగునీటి సదుపాయాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన అభివృద్ది కార్యక్రమాలతో తెలంగాణ గిరిజన గ్రామాలు మరింత వేగంగా అభివృద్ది చెందే అవకాశాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే కొండరెడ్డి గిరిజనుల కోసం గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తున్నట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది గిరిజన ప్రాంతాలను ప్రధాన అభివృద్ది స్రవంతిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఉదాహరణ. గ్రామీణాభివృద్దిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుండడం కూడా పీఎం జుగా వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. తెలంగాణలోని ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, ఉట్నూరు, కేరమేరి, వాంకిడి, దమ్మపేట వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు మెరుగుపడితే విద్యార్థులు సులభంగా పాఠశాలలకు వెళ్తారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే యువత ప్రపంచంతో పోటీ పడుతుంది. ఆరోగ్య సేవలు చేరువైతే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది కేవలం అభివృద్ది కాదు, ఇది సామాజిక న్యాయం. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే నిజమైన పురోగతి అనే భావనకు పీఎం జుగా ప్రతిరూపం. గిరిజన సమాజం గురించి మాట్లాడేప్పుడు కొమరం భీమును గుర్తు చేసుకోవాలి. ఆయన పోరాటం కేవలం భూమి కోసం కాదు, గౌరవం కోసం. రామ్జీ గోండ్ పోరాటం కేవలం అధికారానికి వ్యతిరేకంగా కాదు, స్వాభిమానం కోసం. నేడు ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పీఎం జుగా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ది అవకాశాలు ఆ మహనీయుల కలలను సాకారం చేసే దిశగా ఒక ముందడుగు. చినుకు చినుకు కలిసి వాన అవుతుంది, వానా వానా కలిసి నదిగా మారుతుంది అన్నట్టు చిన్న చిన్న అభివృద్ది కార్యక్రమాలు కలిసి గిరిజన ప్రాంతాల రూపురేఖలను మారుస్తాయి. ప్రతి ఇంటికి నీరు, ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి యువకుడికి ఉపాధి, ఇవే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పీఎం జుగా లక్ష్యాలు. గిరిజన గ్రామాలు ఉన్నత స్థాయి గ్రామాలుగా మారాలి. గిరిజన కుటుంబాలు సంతోషంగా జీవించాలి. గిరిజన యువత ఆశయాలు నెరవేరాలి. అదే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం రూపకల్పనలో అసలైన స్ఫూర్తి. అడుగు అడుగుకు అభివృద్ది, ఇంటింటికి సంక్షేమం అనే నినాదాన్ని సాకారం చేసే కార్యక్రమమే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్. గిరిజనుల అభ్యున్నతి దేశ అభ్యున్నతి, గిరిజన గ్రామాల పురోగతి భారతదేశ పురోగతి. ఈ ఆశయంతోనే గిరిజన అభివృద్ది యజ్ఞం ముందుకు సాగుతోంది. ఈ దిశలో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పీఎం జుగా పథకం ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉపకరిస్తోంది.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం

0: వైద్యరంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: దసరా చిత్రం కోసం రామ్ మిరియాల ఢీ పాడిన పాట విందాం. సంగీతం సంతోష్ నారాయణ్, సాహిత్యం కాసర్ల శ్యామ్.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.
3: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
4: మన్ కీ బాత్ మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్ కి జనతా సే సాధా కరేంగే అప్నే మన్ కీ బాత్ రవివార్ సుబహ 11 బజే ఆకాశవాణి కే సభీ కేంద్ర సభీ చానల్ సే ప్రసారిత్ కరేంగే ఏక్ సాథ్. సాథ్ హీ ఇస్కా ప్రసారణ దూరదర్శన్ కే నేషనల్, న్యూస్ డీడీ భారతి, డీడీ ఇండియా, డీడీ ఉర్దూ ఔర్ డీడీ కిసాన్ చానల్ పర్ భీ కియా జాయేగా. తో యాద్ రఖే, రవివార్ సుబహ 11 బజే మన్ కీ బాత్.
5: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
6: ఉంది సార్.
5: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
6: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
5: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
6: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7 4 ఉండప్పా, వదిలేసు.
5: 50 లక్షల
6: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6 8 సార్.
5: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నెంబర్ చెప్పు.
6: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
5: ఉండపో,
6: ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు సార్. ఒక్క నిమిషం, మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
5: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
6: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుసలు ఎక్కడ ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
7: ఈరన్న, నీకు బ్యాంక్ లో డబ్బులున్నాయా?
6: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
7: అందుకోసం ఫోన్ చేసింది.
6: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
7: ఆన్లైన్ మోసాలంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
6: ఇప్పుడు బ్యాంక్ కి అంత పెద్ద కాపులా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
7: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
6: అబ్బా, చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.

0: రే బజారి
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అయితాది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టండి.
4: ఆకాశవాణి కర్నూలు కేంద్రం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కొమ్ము లచ్చమ్మ బృందం పాడిన జానపద గీతాలు వింటారు.

0: ఎత్తెత్తి గట్లుల్లో ఎగిరేటి మనగా కొమిరెల్లి పువ్వా నారా తప్పలమా.
1: ఎత్తెత్తి గట్లుల్లో ఎగిరేటి మనగా కొమరెల్లి పువ్వా నారా తప్పలమా.
0: ఎగుమారు శ్రేణిలో

ఇంతవరకు మీరు శ్రీమతి కొమ్ము లచ్చమ్మ బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఇవాల్టి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా ఓ పాపా లాలి చిత్రం కోసం కెజేఏ సుదాస్ చిత్ర ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత నిరీక్షణ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం ఎంఎం శ్రీలేఖ.

కార్యక్రమంలో చివరిగా అంగరక్షకుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి సాహిత్యాన్ని వినండి. సంగీతం ఎంఎం కీరవాణి.

0: పెరిగిందని చెప్పారు. దేశంలో సుమారు 87% మంది చిన్న సన్నకారు రైతులేనని, వారికి సాధికారత కల్పించడం సమ్మిళిత అభివృద్ధికి కీలకమని వ్యాఖ్యానిస్తూ,
1: छोटे किसानों की बेहतर आजीविका के लिए, महिलाओं की भागीदारी और खेती में बढ़े इसके लिए, खाद्य सुरक्षा सुनिश्चित करने में ब्रिक्स देशों की बहुत महत्वपूर्ण भूमिका है, क्योंकि आधी आबादी तो यहीं रहती है दुनिया की, और 43% से ज्यादा उत्पादन यहाँ होता है. तो आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका, और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है. उसके सभी पहलुओं पर विचार किया, अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है.
0: పారిశ్రామిక వాణిజ్య వినియోగదారులు రిటైల్ పెట్రోల్ బంకుల నుండి మోటార్ స్పిరిట్, హైస్పీడ్ డీజిల్ను కొనుగోలు చేయకుండా పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించింది. రిటైల్ అవుట్లెట్లు ఒక వినియోగదారునికి రోజుకు 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ను మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. ఈ ఆంక్షలు 90 రోజుల వరకు అమలులో ఉంటాయని ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ప్రపంచ సరఫరా గొలుసులలో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో స్థానికంగా ఉన్న కొరతను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సరసమైన ధరలకు నిరంతర ఇంధన సరఫరాను కొనసాగించడానికి ఈ ఆంక్షలు అవసరమని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నరేంద్ర మోదీ భారతదేశానికి అత్యుత్తమ సేవలు అందించిన ప్రధానమంత్రి అని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ముంబైలో ఈ రోజు జరిగిన ఒక పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో అత్యధిక కాలం పనిచేసి ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు మోదీని అభినందించారు. నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రభుత్వం 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకువచ్చిందని, 80 కోట్ల మందికి ఆహార భద్రతను కల్పించిందని అన్నారు. పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, జన్ధన్ యోజన, పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారని ప్రశంసించారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఒక బలమైన ప్రపంచ వృద్ధి చోదక శక్తిగా ఎదుగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా అన్నారు. ఈ నెల 21న జరగనున్న రీనీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుండి 195 నిమిషాలకు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షను పారదర్శకంగాను, అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థుల నుండి వచ్చిన అభిప్రాయాల ఆధారంగానే ఈ మార్పులు చేసినట్టు తెలిపింది. పరీక్షా విధానంలో చేసే చిన్న మార్పులు కూడా అత్యంత కీలకమైన పరీక్ష సమయంలో అభ్యర్థుల అనుభవంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని ఎన్టీఏ ఆ ప్రకటనలో తెలియజేసింది. ఒమన్ గల్ఫ్లో భారతీయ నావికులతో వెళ్తున్న వాణిజ్య నౌకలపై అమెరికా నౌకాదళం కొనసాగిస్తున్న దాడుల పట్ల భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు అమెరికా ఛార్జ్ డి అఫైర్స్ జాసన్ మీక్స్ ను పిలిపించి తీవ్ర నిరసన తెలియజేసింది. పౌర నౌకలపై ప్రాణాంతకమైన బలప్రయోగం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటువంటి చర్యలు ఆమోదయోగ్యం కావని, ఒక సున్నితమైన ప్రాంతంలో ఇటువంటివి అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రత స్థిరత్వాలను దెబ్బతీస్తాయని పేర్కొంది. భారత్ ఆందోళనలను అక్కడి అమెరికా అధికారులకు తెలియజేసి పౌరుల ప్రాణనష్టాన్ని నివారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా చూడాలని మంత్రిత్వ శాఖ అమెరికా ఛార్జ్ డి అఫైర్స్ ను కోరింది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి శాంతి స్థిరత్వాలను కొనసాగించేందుకు ఇరు దేశాలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. ప్రస్తుత సరిహద్దు పరిస్థితిని సమీక్షిస్తూ పరస్పర ఆందోళన కలిగించే సమస్యలపై చర్చించేందుకు భారత సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్, బంగ్లాదేశ్ సరిహద్దు దళాల మధ్య ఈ నెల 8 నుండి 11 తేదీ వరకు 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో సమన్వయ గస్తీని మరింత బలోపేతం చేయడానికి, నిఘాను పెంచడానికి, సమాచార మార్పిడిని మెరుగుపరచడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ ఒక ప్రాంతీయ కూటమి మాత్రమే కాదని, భారతదేశాన్ని యురేషియా అంతటా ఉన్న చారిత్రక నాగరిక భాగస్వాములతో అనుసంధానించే కీలకమైన వారధని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. సెంట్రల్ ఏషియా ద కోర్ ఆఫ్ ఎస్సీఓ, స్పేస్ ఆఫ్ పీస్ అండ్ జాయింట్ డెవలప్మెంట్ అనే అంశంపై

0: తజికిస్తాన్లోని దుషాన్బేలో జరిగిన ఎస్సీఓ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ భారత్ మధ్య ఆసియాలోని తన భాగస్వాములతో కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటానికి కట్టుబడి ఉందని అన్నారు. జూలై 17 నుండి 19 వరకు కోల్కతాలో జరిగే తొలి ఎస్సీఓ నాగరికత సంభాషణ వేదికకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుందని కీర్తివర్ధన్ సింగ్ ప్రకటించారు. రానున్న 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు, బీహార్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లలో మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారీ శక్తి జాతి నిర్మాణానికి మూల స్తంభం వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వాణిజ్య వినియోగదారులు, రిటైల్ బంకుల నుండి మోటార్ స్పిరిట్, హైస్పీడ్ డీజిల్ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నెల 21న జరగనున్న రీనీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం లలిత గీతం వింటారు. వినే ముందు
2: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 కాస్తుంది. మరి కాసేపట్లో హిందీలోను, 9:00 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. మా ఫోన్ నంబర్లు 2591 2591 2, దూర ప్రాంతాల వరకే స్టడీ కోడ్ 0 8 5 1 8. మరి ముందుగా మొదటి కాల్ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దామా. హలో కర్నూలు ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: మేడం, నా పేరు నరేష్. మేడం, సపోర్ట్ నుంచి
0: చెప్పండి. నరేష్ గారు, ఏ సినిమా మంచి పాట వినాలనుకుంటున్నారు?
1: శక్తి మేడం సినిమా పేరు.
0: అందులో ఏ పాట అండి?
1: ప్రేమ దేశం వివరాని పాట మేడం.
0: తప్పకుండా వినిపిస్తామండి.
1: మేడం, నరేష్ రోజా శిరీష వంశాల లక్ష్మణ సినిమా టోటల్ మామూలు గ్రామ అందరికీ వస్తుంది మేడం.
0: తప్పకుండా అండి, అందరి కోసం మరి మీరు అడిగిన పాటను వినిపిస్తాం. మరి
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
0: వెల్కమ్ అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో, నమస్తే.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: ఉన్నారా మేడం?
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం దేవత అండి. మేడం
0: ఏదండి, శోభన్ బాబుదా ఎన్టీఆర్దా?
1: ఎన్టీఆర్ మేడం. వాళ్ళ తెలుసు,
0: తప్పకుండా వినిపిస్తామండి. పాట విందామండి, పేర్లు చెప్తారా?
1: ఏం లేదండి మేడం.
0: ఓకేనండి, మరి పాట విందామండి. వెల్కమ్ అండి.

0: హలో కర్నూలఫ్ఎం.
1: హలో,
0: నమస్తే అండి, మీ పేరండి?
1: నమస్తే మేడం. నా పేరు లక్ష్మణ మేడం.
0: చెప్పండి, ఏ బ్రాంచ్ పాట వినాలనుకుంటున్నారు?
1: ప్రేమనగర్ మేడం.
0: అందులో ఏ పాట అండి?
1: ఏదైనా కానీ ఒకటే మేడం.
0: ఏదైనా ఒక పాట వినిపించమంటారా?
1: అవును మేడం.
0: తప్పకుండా అండి.
1: ఓకే మేడం,
0: వెల్కమ్ అండి.
1: గుడ్ నైట్ మేడం.
0: గుడ్ నైట్ అండి.

0: Hello, Kernel FM. హలో కర్నూల్ ఎఫ్ఎం, నమస్తే అండి. మీ పేరండి?
1: హసీనా మేడం,
0: హసీనా గారు చెప్పండి, మరి ఏ బ్రాంచ్ పాట వినాలనుకుంటున్నారు?
1: శ్రీరాములయ్య.
0: అందులోంచి ఏ పాట అండి?
1: ఘడియా ఘడియల్లో
0: తప్పకుండా వినిపిస్తామండి.
1: భోజనం చేసినారా మేడం?
0: అయిపోయిందండి. మీరు
1: చేసినా మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. మరి పాట విందామా?
1: సరే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్ అండి.

0: హలో కర్నూలఫా.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: కర్నూలు మధ్యనాథ్ నుంచి కాటేగల్ ధర్మరాజు గారు.
0: చెప్పండి ధర్మరాజు గారు, ఏ మంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మొండి మొగుడు పెంగిపేళం,
0: అందులోంచి ఏ పాట అండి?
1: లాలు దర్వాలు.
0: తప్పకుండా వినిపిస్తామండి. తప్పకుండా అండి, అందరి కోసం మరి మీరు అడిగిన పాటను వినిపిస్తాం మరి. వెల్కమ్ అండి.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: హలో కర్నూల్ ఎఫ్ఎం. నమస్తే అండి, మీ పేరండి?
2: కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం బొమ్మిదేని లక్ష్మీనారాయణ మేడం.
1: చెప్పండి లక్ష్మీనారాయణ గారు, ఏ సినిమా పాట వినాలనుకుంటున్నారు?
2: మాకు గోపిచంద్ నటించిన లక్ష్యం మూవీలో చక్కెర కేలి పండు అనే పాట ఉంటుంది, అది వినిపించండి మేడం.
1: తప్పకుండా వినిపిస్తామండి.
2: థ్యాంక్ యూ మేడం.
1: వెల్కమ్ అండి.

0: మీరు విన్న పాటతో ఇవాల్టి హలో కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం ఏకచిత్ర గానం శీర్షికన నువ్వు లేక నేను లేను చిత్రం నుండి పాటలు వింటారు. గాయని గాయకులు ఉషా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య, ఆర్పి పట్నాయక్ బృందం. సంగీతం ఆర్పి పట్నాయక్.
1: చీచి చీచి చీచి.

ఇంతవరకు మీరు జగచిత్ర గానంలో నువ్వు లేక నేను లేను చిత్రం నుండి పాటలు విన్నారు. గాయని గాయకులు ఉషా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య, ఆర్పి పట్నాయక్ బృందం, సంగీతం ఆర్పి పట్నాయక్. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఆలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా బంగారు బాబు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం కెవి మహదేవన్.

కార్యక్రమంలో తర్వాత చదువుకున్న అమ్మాయిలు చిత్రం కోసం పి సుశీల ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

కార్యక్రమంలో తర్వాత దొరికితే దొంగలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మీరు విన్న పాఠనం ఘంటసాల పి సుశీల ఆలపించగా. దత్తపుత్రుడు చిత్రంలోనిది. సంగీతం టి చలపతిరావు. కార్యక్రమంలో తర్వాత ఆస్తులు అంతస్తులు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతాన్ని వినండి.

కార్యక్రమంలో చివరిగా భార్యాభర్తలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మీరు వింటున్న పాటతో ఇవాల్టి ఆలనాటి ముదుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలకు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం సరిగ్గా 11:45 ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. రేపు ఉదయం 5:55 102.4 MHz ప్రభాత ప్రసారంలో సి పుణ్యవతి గారు మిమ్మల్ని పలకరిస్తారు. అందాక సెలవా మరి, నమస్తే, జై హింద్.